ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎంపై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 20వ తేదీ ఆదివారం. నిలయంలో సమయం 5:59. శ్రోతలకు శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.
1: This is Akashvani.

0: సూక్త్రత్నావళి.
1: ప్రేమైన రేడియో శ్రోతలారా, ప్రభునేసు క్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీకు శుభములు తెలుపుచున్నాను. దేవుని వాక్యమైన బైబిల్ నందు ఆదికాండం మొదటి అధ్యాయం 2వ వచనములో, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, 3వ వచనమునందు దేవుడు వెలుగు కమ్మని పలకగా అలాగూ కలిగెను. ఇంకను యేసు ప్రభుల వారు యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును అని దేవుని వాక్యమైన బైబిల్ నందు, చీకటి పాపమునకు సాదృశ్యముగా ఉన్నదని భక్తుడైన యోహాను సువార్త 9:4 రాయబడి ఉంటున్నది. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయడు. ఇంకను ఆయన కీర్తనల గ్రంథం 27:1 యెహోవా నాకు వెలుగు రక్షణ అయ్యున్నాడు. ఇంకా అంత మాత్రమే కాదు, కీర్తనకారుడు దావీదు మహారాజు 119వ కీర్తన 105వ వచనములో నా దీపమును వెలిగించువాడని ఆయన గురించి చెప్పుచున్నాడు. భక్తుడు గానము కూడా చేస్తున్నాడు.

ఇంకా యెషయా భక్తుడు దేవాది దేవుడైన యేసు ప్రభు వారిని ఉద్దేశించి ఆయన గొప్ప వెలుగనియు తెలియపరుస్తుంటున్నాడు. అదే భక్తుడు 60వ అధ్యాయం 20వ వచనంలో నిత్యమైన వెలుగనియు యేసు ప్రభును గురించి తెలియపరుస్తుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన యేసు ప్రభును ఉద్దేశించి జీవపు వెలుగని యోహాను భక్తుడు తెలియపరుస్తుంటున్నాడు. చీకటిని మనుషులు ఇష్టపడరు. మనుషులకు, సమాజంలోనే వ్యక్తులకు హాని చేయువారు చీకటిని మాత్రమే ప్రేమించుదురు. చీకటిలో నడుచువారు త్రోట్టుపడుదురు. చీకటి మన కన్నులకు ఇబ్బందిని కలగజేస్తుంది. చీకటిని ప్రేమించువారు సైతం లోకములో కొందరు కలరు. దేవుని వాక్యమునందు చీకటి కాలము వచ్చుచున్నది అని భక్తులు గానము చేయుచున్నారు.

0: అని భక్తుడు గానం చేస్తూ ఉంటున్నాడు. ఈ వెలుగు దేవునికి సాదృశ్యముగా ఉన్నది. శిష్యుడైన సీమోను పేతురు కూడా తన పత్రిక యందు దేవుని ఉద్దేశించి ఆశ్చర్యకరమైన వెలుగు అని మొదటి పేతురు పత్రిక 2:7 వ్రాయబడి ఉంటున్నది. యోహాను సువార్త 1:7 శిష్యుడైన యోహాను భక్తుడు కూడా పత్రికల యందు నిజమైన వెలుగు అని తెలియపరుస్తూ ఉంటున్నాడు. బైబిల్ నందు ఆఖరి పుస్తకమైన ప్రకటన గ్రంథము నందు 21:23 ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమ ఏ దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపం, జీవమును అక్షయతను అను సువార్త వలన వెలుగులోనికి వచ్చెను. గుడ్డివాడిని నడిపించాలంటే కన్నులున్నవాడు కావాలి. అలాగుననే నేటి సమాజములో సైతం మనుషులు వెలుగునకు నమస్కరించుట, కన్నులకు అద్దుకొనుట మొదలగు కార్యములను చూస్తున్నాము. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశించుచున్నాడని పౌలు భక్తుడు ఎఫెసి సంఘమునకు రాస్తూ ఉంటున్నాడు. భక్తులను ఉద్దేశించి వ్రాయబడిన మాటలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5:8 ముందు పూర్వము నేను చీకటినై ఉంటిమి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నామని వ్రాయబడి ఉంటున్నది. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం నీతి వాటితో కనబడుచున్నది. వెలుగు సంబంధులుగా నడుచుకొనుడని ప్రభు సెలవిస్తుంటున్నాడు.
1: సూక్తిరత్నములు విన్నారు వ్యాఖ్యాత బ్రదర్ తిప్పిరిపాటి జేమ్స్ గారు. ఆకాశవాణి కడప కేంద్రం.

పుట్టగొడుగుల పెంపకం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పుట్టగొడుగులు శిలీంద్రం జాతికి చెందిన జీవులు. ఈ పుట్టగొడుగులను శాకాహారుల మాంసాహారము అని కూడా అంటారు. ఈ పుట్టగొడుగు శిలీంద్రాలు బెసిడియో మైకోట విభాగానికి చెందినవి. వీటిలో కొన్ని తినదగినవి, ఇంకొన్ని విషపూరితమైనవి ఉంటాయి. తినడానికి ఉపయోగపడే ఈ పుట్టగొడుగులలో ముఖ్యమైనవి నాలుగు రకాలు. మొదటిది ముత్యపు చిప్ప పుట్టగొడుగు, రెండవది బటన్ పుట్టగొడుగులు, మూడవది పాల పుట్టగొడుగులు, నాలుగవది వరిగడ్డి పుట్టగొడుగులు. ఈ పుట్టగొడుగులు పోషక విలువలు కలిగి ఉండటం వలన ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే జీవనోపాధిగా, వ్యాపారంగా కూడా ఉండటం వల్ల వీటి పెంపకం లాభదాయకంగా ఉంటుంది. ఇక పుట్టగొడుగుల గురించి కొన్ని అపోహలు ఉన్నాయి. అవేంటంటే, చాలా మందిని వీటిని మాంసాహారము అనుకుంటారు. ఇది ఎంత మాత్రమూ నిజం కాదు. దిబ్బ ఎరువుల మీద పెరిగేవన్నీ హానికరమైనవిగా భావిస్తారు. ఇది కూడా తప్పే. తెలుపు రంగులో ఉండే అన్ని రకాల పుట్టగొడుగులు తినదగినవి అనుకుంటారు, కానీ ఇది కూడా తప్పే. అన్ని రకాల పుట్టగొడుగులు తినదగినవి కావు. ఇక పుట్టగొడుగుల గురించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే, ఐస్టర్, పాల మరియు బటన్ పుట్టగొడుగులు విషపూరితమైనవి కానే కావు. కొండలలో, గుట్టలలో, ఎక్కడ పడితే అక్కడ పొలాలలో పెరిగే అన్ని రకాల పుట్టగొడుగులను మనం తినకూడదు. ఈ పుట్టగొడుగులు తినేటప్పుడు మత్తు పానీయాలు అసలు తీసుకోకూడదు. గుమ్మడికాయ లేక చిక్కుడుకాయలను పుట్టగొడుగులతో కలిపి తినకూడదు, వండకూడదు. అలా కలిపి తింటే ఆహారం విషపూరితం అవుతుంది. సాధారణంగా ముఖ్యంగా పెంచే పుట్టగొడుగులు బటన్, యూరోపియన్, శీతోష్ణ మండల పుట్టగొడుగులు, తెల్ల బటన్, ఎడ్యులిస్, ఉష్ణ మండల పుట్టగొడుగులు, వరిగడ్డి లేదా చైనీస్ పుట్టగొడుగులు, ముత్యపు చిప్ప పుట్టగొడుగు, షిటాకీ పుట్టగొడుగు, బ్లాక్ ఇయర్ పుట్టగొడుగు, తెల్లపాల పుట్టగొడుగు, గోధుమ టోపీ అతిపెద్ద పుట్టగొడుగు. ఇవి సాధారణంగా ముఖ్యంగా పెంచే పుట్టగొడుగులు. ఇక విషపూరిత పుట్టగొడుగులు ఏవంటే, డెత్ క్యాప్ పుట్టగొడుగు, ఎగిరే అగారికస్, నాశన దేవదూత పుట్టగొడుగులు. ఇక పుట్టగొడుగులలో ఉన్న ఔషధ విలువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టగొడుగులు యాంటీబయాటిక్ ప్రక్రియలు, యాంటీ క్యాన్సర్, యాంటీ హైపర్ టెన్షన్ లాంటి జబ్బులకు ఔషధాలుగా ఉపయోగపడతాయి. ఈ పుట్టగొడుగులలో అగారికస్, బైస్పోరస్, లెంటిన్యులా ఎడోడ్స్ రకాలు అతి తక్కువ కొవ్వును కలిగి ఉంటాయి. రేషి పుట్టగొడుగు, గానోడెర్మా పుట్టగొడుగులను ఊపిరితిత్తుల క్యాన్సర్, లుకేమియా వంటి క్యాన్సర్ల నివారణకి మాత్రలు తయారు చేయటంలో ఉపయోగిస్తారు. మైటేకి పుట్టగొడుగును యాంటీ ట్యూమర్, యాంటీ క్యాన్సర్ ఔషధాలు మందులు తయారు చేయటానికి ఉపయోగిస్తారు. పుట్టగొడుగులు సెలీనియం వంటి యాంటీ ఆక్సిడెంట్లను కలిగి రోగ నిరోధక శక్తిని పెంచి కణాలు, కణజాలానికి కలిగే నష్టాలను ఇవి అరికడతాయి. యాంటీ ఏజింగ్ లక్షణాలను కూడా ఇవి కలిగి ఉంటాయి. జీర్ణ వ్యవస్థను ఈ పుట్టగొడుగులు మెరుగుపరుస్తాయి. ఇక పోషక విలువల విషయానికి వస్తే, వీటిల్లో ప్రోటీన్స్ 19 నుండి 35% వరకు వరి, గోధుమ, కూరగాయల కంటే అధిక శాతంలో ఉంటాయి. పొటాషియం, సోడియం నిష్పత్తి, పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల అధిక రక్తపోటును, అధిక ఎసిడిటీని, వీటి వల్ల బాధపడే వారికి ఇవి బాగా ఉపయోగపడతాయి. పుట్టగొడుగులలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, ఫోలిక్ ఆమ్లం, ఫ్యాంటోథే

ఫినిక్ ఆమ్లం, నియాసిన్లు అధికంగా ఈ పుట్టగొడుగుల్లో ఉంటాయి. వీటిలో పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. అందువల్ల చక్కెర వ్యాధి, గుండె జబ్బు గల వారికి ఇది మంచి ఆహారంగా ఉంటుంది. పొటాషియం, ఫాస్ఫరస్, కాపర్, ఐరన్ వంటి మినరల్స్ వీటిలో విరివిగా ఉంటాయి. పుట్టగొడుగులలో ముఖ్యమైన అమైనో ఆమ్లాలు లైసిస్ మరియు ట్రిప్టోపాన్ అధికంగా లభ్యమవుతాయి. తాజా పుట్టగొడుగులలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఇక ఈ పుట్టగొడుగుల పెంపకం వల్ల కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పుట్టగొడుగులను పెంచడానికి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. పుట్టగొడుగులను తక్కువ కాల వ్యవధిలో అంటే 30 నుండి 40 రోజుల్లో పెంచవచ్చు. ఇంటి ఆవరణంలో కూడా వీటిని సులభంగా పెంచవచ్చు. అధిక దిగుబడులు మరియు ఆదాయాన్ని మనం వీటి ద్వారా పొందవచ్చు. పంట అయిపోయిన తరువాత దీన్లను ఎరువుగా లేదా బయోగ్యాస్ తయారీకి కూడా వాడుకోవచ్చు. గ్రామీణ నిరుద్యోగ యువత, మహిళలు, సన్నకారు రైతులు పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టినట్లయితే అధిక దిగుబడులను పొందడమే కాకుండా ఉపాధిని కూడా పొందవచ్చు. ఈ పుట్టగొడుగుల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటంటే, బెడ్లు ఉన్న గదులలో పురుగులు, కీటకాలు, ఎలుకలు రాకుండా జాగ్రత్త వహించాలి. గదిలో తేమ శాతం పెంచడానికి గోనె పట్టలను కట్టి వాటిని ఎల్లప్పుడూ నీటితో తడుపుతూ ఉండాలి. కలుషితమైన బెడ్లను గుర్తించి వెంటనే వాటిని తొలగించాలి. 6 నుండి 12 నెలల వయసున్న గడ్డిని తీసుకోవటం ఉపయోగకరంగా ఉంటుంది. రంగు మారిన, మచ్చలు కలిగిన గడ్డిని తీసుకోవటం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. వ్యాధులు రాకుండా ముందుగా గదుల గోడల మీద, నేల మీద ప్రతి 10 రోజులకొకసారి 2% డైక్లోరోవాస్, 10 లీటర్ల నీటికి 6 మిల్లీలీటర్లు లేదా అజాక్సిట్రోబిన్, 1 లీటర్ నీటికి 1 మిల్లీలీటరు లేదా కిన్వాల్ఫాన్, 10 లీటర్ల నీటికి 8 మిల్లీలీటర్లు, బావిస్టిన్ పొడిని, 1 గ్రాము పొడిని 1 లీటర్ నీటికి ఒకదాని తర్వాత ఒకటి మార్చి మార్చి పిచికారీ చేయాలి. గోడల మీద చెదలు ఉన్నట్లయితే క్లోరిఫైరిఫాస్ ను పిచికారీ చేయాలి.

0: आपकी बातें सुनता हूं, आपके लिए सोचता हूं, आपके सुझाव देखता हूं, उसी से मेरे विचारों की दौड़ शुरू हो जाती है।
1: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో నిర్వహించే ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను

0: మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ప్రభుత్వం రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బెంగళూరులో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఈ సాయంత్రం బెంగళూరుకు బయలుదేరి వెళ్లనున్నారు. బెంగళూరులోని ది ఎర్త్ సెంటర్ విస్టా స్పేసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. కార్యక్రమం ముగించుకుని రాత్రికి బెంగళూరులోనే బస చేస్తారు. రేపు ఉదయం బెంగళూరు నుంచి ముఖ్యమంత్రి నేరుగా చిత్తూరు జిల్లా పర్యటనకు వెళతారు. విద్యార్థులకు అందించే యూనిఫామ్లను మరింత ఆకర్షణీయమైన రంగుల్లో విభిన్న నమూనాలతో రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో విద్యార్థుల యూనిఫామ్లు, ఇతర సామాగ్రి పంపిణీపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు తెరిచే రోజే యూనిఫాం, ఇతర సామాగ్రి అందేలా ముందుగానే ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వచ్చే ఏడాది అదనంగా 10% మంది విద్యార్థులు చేరే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రేపటి నుంచి 2 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దాదాపు 1,500 కోట్ల రూపాయలు విలువైన వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక వస్తులు, తాగునీటి సదుపాయాలు కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, మత్స్యకారుల సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో తాగునీటిని సరఫరా చేసేందుకు పునరుద్దరించిన నాగులపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారని అధికారులు తెలిపారు. విజన్ 2047లో భాగంగా రాష్ట్రాలు తమ అభివృద్ది లక్ష్యాలను చేరుకోవటానికి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణపై కేంద్ర రాష్ట ఆర్థిక మంత్రులు నిపుణులతో నిన్న నిర్వహించిన అత్యున్నత స్థాయి మేధోమథన సమావేశంలో చర్చించినట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, కేంద్రం నుంచి వచ్చే సాధారణ నిధులకు భిన్నంగా భవిష్యత్ అవసరాలకు అదనపు వనరులను ఎలా సమకూర్చుకోవాలనే అంశంపై ఈ సదస్సు ఉపయుక్తంగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో సవాళ్లు, వాటికి కావలసిన ఆర్థిక వనరుల సమీకరణపై నిపుణులు సలహాలు ఇచ్చారని పేర్కొంటూ,
1: లక్ష్యాలను చేరుకోవడానికి ఆర్థిక వనరులని ఏ రకంగా సమీకరించుకోవాలి అనేటువంటి దాని మీద ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అనుకోవచ్చు, రకరకాల ఆలోచనల్ని పంచుకునేటువంటి వేదిక అనుకోవచ్చు. ఆ ప్రధాన లక్ష్యంతో ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సవాళ్లు, వాటికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఏ రకంగా మనం చేయొచ్చు అని ఇట్లా ఒక ప్రధానమైనటువంటి 5-6 రంగాలకు సంబంధించినటువంటి వాటి మీద నిపుణుల్ని కూడా తీసుకురావడం జరిగింది.

ఆ ప్రధాన లక్ష్యంతో ఈ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సవాళ్లు, వాటికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఏ రకంగా మనం చేయొచ్చు అని ఇట్లా ఒక ప్రధానమైనటువంటి 5-6 రంగాలకు సంబంధించినటువంటి వాటి మీద నిపుణుల్ని కూడా తీసుకురావడం జరిగింది.

0: वाचकसूच्यां विवरणानां संशोधने च साहाय्यं कर्तुं भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి కడప కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు.

ఈ ప్రసారంలో 7:15 ప్రసారమవుతున్న కాంతరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం మీ ఉత్తరాలు, శ్రోతల ఉత్తరాలకు జవాబులు, ఆ తర్వాత విజ్ఞాన సమాచారం, ఈ అంశాలు ఉంటాయి. 7:55 ఈ మాసపు పాట ప్రసారమవుతుంది, కొత్త చిగురు తొడిగిందట ఆమని. సంగీతం కలగా కృష్ణమోహన్, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, గాయకులు శ్రీమతి ప్రసన్న. 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. 8:35 కర్ణాటక సంగీతం. ఈ ఉదయం 9:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ ప్రశాంత్, శ్రీ డివిఎన్ఎన్ మారుతి గారు.

9:30 చిత్రమంజరి సినిమా పాటలు. ఈ ఉదయం 10:00 వార్తావాహిని ప్రసారమవుతుంది. 10:15 వాట్సాప్ మనోరంజనే. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. మా వాట్సాప్ నంబర్ 8562244119. 11:00 పోస్ట్ బాక్స్ నంబర్ 111 ఢిల్లీ కేంద్రం నుంచి.

ఈ మధ్యాహ్నం 12:05 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎన్ చంద్రశేఖర్ బృందం వారి నాదస్వర వాయిద్యం. 12:40 మనోరంజని శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. 1:30 మహిళాభారతి కార్యక్రమంలో పాటల పల్లకి ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 2:15 తిరిగి సాయంత్రం 5 చిత్రసీమ సినిమా పాటలు. 2:30 బాల విహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో కమలాపురం మండలం చిన్న చెప్పలి గ్రామ జెడ్పీ ఉన్నత పాఠశాల బాలబాలికలు అందించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3 అనివార్యం నాటకం, రచన శ్రీ బీవీ అప్పారావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.

సాయంత్రం ప్రసారంలో 5:15 యువవాణి కార్యక్రమంలో శ్రీనివాస రామానుజం రూపకం ప్రసారమవుతుంది. 6:30 పల్లె ప్రాంతాలు శ్రీ ఎస్ చిన్నచెండ్రాయుడు బృందం వారి జానపద గీతాలు. ఈ రాత్రి 7:15 పంట సీమల కార్యక్రమంలో పట్టు పురుగుల పెంపకంలో జాగ్రత్తలు. ఈ అంశం గురించి పశువైద్యాధికారి డాక్టర్ సురేష్ గారి ప్రసంగం. అనంతరం రైతులకు సూచనలు. 7:45 తిరిగి రాత్రి 9:30 చిత్రసీమ సినిమా పాటలు. ఈ రాత్రి 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాతలు శ్రీ ఎంజి నందన్ భట్, శ్రీ పి రాఘవేంద్ర గారు.

8:30 తెలుగులో, 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు. ఈ రాత్రి 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రబాటి మాధవీలత. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారు 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే

0: తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందువల్ల తద్వారా తలెత్తే భౌగోళిక రాజకీయ నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం పరిశ్రమలు, కేంద్ర, రాష్ట ప్రభుత్వాలన్నీ సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.
1: Industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise, because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
0: Semicon India 2026 భారతదేశపు ప్రతిష్టాత్మక సెమీకండక్టర్ సదస్సు 5వ ఎడిషన్ న్యూఢిల్లీలోని యశోభూమిలో నిన్న విజయవంతంగా ముగిసింది. సిలికాన్ నుండి ఎకోసిస్టమ్ను నిర్మించడం అనే ఇతివృత్తంతో జరిగిన 3 రోజుల సదస్సులో 600కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. వీటిలో దాదాపు 300 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 150 మందికి పైగా వక్తలు పాల్గొన్నారు. జపాన్, దక్షిణ కొరియా, మలేసియా, నెదర్లాండ్స్, సింగపూర్, స్వీడన్ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 6 దేశాల పెవిలియన్లతో పాటు 12 రాష్ట్రాల పెవిలియన్లు సెమీకండక్టర్ రంగంలోని వివిధ అంశాలను ప్రదర్శించాయి. ఈ వేడుకల్లో మొత్తం 51,656 రిజిస్టేషన్లు నమోదు కాగా సుమారు 40,000 మంది సందర్శకులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సెమీకాన్ ఇండియాను ప్రారంభించి విధాన చర్చలు, ప్రాజెక్టు ప్రణాళిక దశ నుంచి వాణిజ్య సెమీకండక్టర్ ఉత్పత్తి వైపు భారత్ సాధించిన పురోగతిని కొనియాడారు. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్లకు పైగా రూట్లలో కవచ్ వర్షన్ 4.0 అమర్చేందుకు భారతీయ రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతమవుతాయి. పశ్చిమ రైల్వేలోని ఉద్నా, ఉకాయ్, సోన్గఢ్ సెక్షన్లో 4 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే 133 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ బ్రిడ్జ్ భాగం ఓపెన్ వెబ్ గర్డర్తో నిర్మించబడుతుంది. 4 లేన్ ఆర్ఓబీ నిర్మాణం వల్ల రోడ్డు ట్రాఫిక్ సులభతరమవుతుందని, రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఉండదని పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, కార్యదర్శుల ముగింపు సదస్సుకు హాజరయ్యారు. వికసిత్ భారత్ వైపు భారతీయ ప్రయాణానికి ఆర్థిక సహాయం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహించబడింది. స్థూల ఆర్థిక దృక్పథం, వ్యవసాయ పరివర్తనకు నిధులు సమకూర్చడం, ఇంధన మార్పిడి వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో చర్చించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ను వికసిత్ భారత్గా మార్చడంలో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో ఉన్న ముఖ్యమైన అవకాశాలను వినియోగించుకోవడానికి ఈ చర్చలు దోహదపడ్డాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. టీమిండియా స్ఫూర్తితో కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేసి వికసిత్ భారత్ సామూహిక లక్ష్యాన్ని సాకారం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. సబ్సిడీతో కూడిన రిటైల్ విక్రయ ధరకు రీఫిల్స్ ను బుక్ చేసుకోవడానికి గృహావసరాల ఎల్పీజీ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనివల్ల సబ్సిడీ ఎల్పీజీ కేవలం అర్హులైన కుటుంబాలకు మాత్రమే చేరుతుందని, ప్రతి గ్యాస్ కనెక్షన్ను ఆధార్ ధృవీకరించిన వినియోగదారునికి అనుసంధానించడం ద్వారా సబ్సిడీ గృహావసరాల సిలిండర్లను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు దారి మళ్లించడాన్ని అరికట్టవచ్చని పేర్కొంది. ఇప్పటికే 27 కోట్ల 43 లక్షల మంది వినియోగదారులు ఈ అథెంటికేషన్ ను పూర్తి చేసుకున్నారని పేర్కొంది. సిలిండర్ డెలివరీ సమయంలో డిస్టిబ్యూటర్ షోరూంలో లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ

0: మొబైల్ యాప్ల ద్వారా ఈ ధృవీకరణ పూర్తి చేసుకోవచ్చు. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు 14 మంది జ్యుడీషియల్ అధికారులను న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులుగా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్టు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ్ సక్సేనా నియమితులయ్యారు. వీరితో పాటు మరో 5 ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా, ఒకరిని జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. అలాగే మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మ జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనుండగా, కర్ణాటక హైకోర్టుకు మరో 3 అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2 పాటు మహారాష్ట, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతంలోకి రాబోయే 3 పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేపాల్కు భారత్ 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫోరెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రత కిట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఈ సహాయ సామగ్రిని నేపాల్ అధికారులకు అందజేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నేపాల్కు భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిన్న న్యూఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కోర్ఫ్ బాల్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. దేశంలో కోర్ఫ్ బాల్ పట్ల ఆసక్తి పెరుగుతోందని, ఇటువంటి క్రీడలు యువతకు కొత్త అవకాశాలు కల్పించడంతో పాటు ఫిట్నెస్, టీం వర్క్ను ప్రోత్సహిస్తాయని, అలాగే దేశ వర్ధమాన క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని మంత్రి అన్నారు. 20వ ఆసియా క్రీడలు 2026లో భాగంగా ఈరోజు పలు విభాగాల్లో భారతీయ అథ్లెట్లు పాల్గొంటారు. భారత్కు చెందిన టెక్బాల్ ఆటగాడు క్విన్సీ డిసౌజా జపాన్కు చెందిన యునా సకామోటోతో తలపడతారు. భారత షూటర్లు ఎలవెనిల్ సోనం మస్కార్, విదర్శ్ వినోద్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పోటీ పడతారు. ఈ 3 క్రీడాకారులు వ్యక్తిగత, టీం పతకాల కోసం బరిలోకి దిగుతున్నారు. కాగా భారత మహిళల హాకీ జట్టు ఈరోజు గ్రూప్ స్టేజ్ తొలి మ్యాచ్లో ఉజ్బెకిస్తాన్తో తలపడుతుంది. అలాగే పురుషుల హాకీ జట్టు ఇండోనేషియాతో పోటీ పడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విదేశాల సైబర్ దాడులను, ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కోవడానికి భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారు 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

కాంతరేఖలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ్టి కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం మీ ఉత్తరాలు, శ్రోతల ఉత్తరాలకు జవాబులు, ఆ తర్వాత విజ్ఞాన సమాచారం, ఈ అంశాలుంటాయి. ముందుగా చరిత్రలో ఈరోజు కొన్ని విశేషాలు.

శ్రీ రాజా రఘునాథరావు పంత్ గారు 1878 సెప్టెంబర్ 20 మహారాష్ట్ర ప్రాంతంలోని బూర్ సంస్థానంలో జన్మించారు. ఈయన ఉన్నత విద్యావంతుడు, ప్రగతిశీల ప్రజాస్వామ్యవాది. పౌరులకు వాక్ స్వాతంత్రం ఇవ్వడం, మధ్యయుగ పన్నులను రద్దు చేయడం, అందరికీ ఉచిత ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టడం, ఉన్నత విద్యకు స్కాలర్షిప్లు అందించడం వంటి దీర్ఘకాలిక సమస్యలపై ఈయన పోరాడారు.

మరో అజ్ఞాత స్వాతంత్ర సమరవీరుడు శ్రీ కులదీప్ చలివా 1887లో ఇదే రోజున అస్సాంలో జన్మించారు. ఈయన ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర సమరయోధుడు. 1919లో జలియన్ వాలాబాగ్ ఊచకోత తర్వాత ఆయన మహాత్మాగాంధీ నాయకత్వంలో భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరి జైలు శిక్షను కూడా అనుభవించారు.

ప్రముఖ భారతదేశ అణు శాస్త్రవేత్త శ్రీ అయ్యగారి సాంబశివరావు 1914లో ఇదే రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. ఈయన హైదరాబాద్లో ECIL సంస్థ వ్యవస్థాపకుడు. భౌతిక శాస్త్రంలో వారి కృషికి పద్మభూషణ్ పురస్కారం లభించింది. వారి పేరు మీదుగానే హైదరాబాద్లో ECIL ఉద్యోగులు నివసించే కాలనీకి ఎస్ రావు నగర్గా నామకరణం చేశారు. ప్రముఖ రచయిత, నవలాకారుడు, నాటకకర్త శ్రీ శివరాజు వెంకట సుబ్బారావు గారు 1967లో ఈ రోజున మరణించారు. బుచ్చిబాబుగా ప్రసిద్ధి చెందిన వీరు ఆల్ ఇండియా రేడియోలో పనిచేశారు. చివరకు మిగిలేది, అజ్ఞానం, ఆశావాది, ఆత్మవంచన వంటివి వీరి ప్రసిద్ధ రచనలు. భారతీయ రైల్వే భద్రతా దళ వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 20 జరుపుకుంటారు. రైల్వే ప్రయాణికుల భద్రతను పరిరక్షించడం, రైల్వే ఆస్తులను రక్షించడం, ఇంకా రైలు ప్రయాణాలను సురక్షితం చేయడం ఈ బలగాల ప్రదర్శన ప్రధాన కర్తవ్యం. ఈ రోజును ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. వ్యర్థాల సంక్షోభంపై అవగాహన కల్పించి ప్రపంచవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులను ప్రోత్సహించేందుకు ఈ వరల్డ్ క్లీనప్ డేను నిర్వహిస్తున్నారు. ఇంకా ఈరోజు ఉన్నత విద్యలో క్రీడల పాత్రను తెలియజేయడం కోసం, ఇంకా విశ్వవిద్యాలయాల్లో క్రీడలను ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 20 అంతర్జాతీయ విశ్వవిద్యాలయ క్రీడా దినోత్సవంగా 2016 నుంచి యునెస్కో నిర్వహిస్తోంది. ఇవండి చరిత్రలో ఈరోజు విశేషాలు.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం మీ ఉత్తరాలు. శ్రోతల ఉత్తరాలకు జవాబులు అందిస్తున్నవారు శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి, శ్రీమతి ఉమామహేశ్వరి.

0: శ్రోతలకు నమస్కారం.
1: నమస్కారం.
0: మీ ఉత్తరాల కార్యక్రమానికి స్వాగతం.
1: స్వాగతం
0: ఉమగారు. ఈ వారం మనం చాలా ఉత్తరాలు అందుకున్నాం. ఆలస్యం లేకుండా ఉత్తరాల ద్వారా శ్రోతలు ఎలాంటి అభిప్రాయాలు రాశారో చూద్దామండి.
1: చూద్దామండి.
0: ముందుగా కడప నగరం నుండి సుధారాణి వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా రాశారండి. పెద్ద బెస్త వీధి నుండి 30వ తేదీ కాంతరేఖల్లో కృష్ణ తులసి గారు అందించినటువంటి విజ్ఞాన సమాచారం చాలా బాగుంది. 12:05 కర్ణాటక సంగీతంలో డీకే పట్టమ్మాళ్ళు గారి గానం కూడా మాకు నచ్చింది. మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలన్నీ మాకు నచ్చుతున్నాయి అంటున్నారు. అలాగే చిట్టివేలి మండలం తుమ్మచెట్లపల్లి నుండి తిరుపతి జిల్లా నుండి ఈ విధంగా రాశారండి. 28వ తేదీ కాంతరేఖల్లో దంత సమస్యలు నివారణ మార్గాల గురించి ప్రియాంక పాలెం గారు చక్కటి సమాధానాలు అందించారు. 1:30 1వ తేదీ విశ్రాంత ఉపాధ్యాయులు రాటాల గోపి గారితో పరిచయ కార్యక్రమం పునః ప్రసారమైన చాలా బాగుంది. 8:00 ప్రసారం చేసినటువంటి సూర్యుడు గారి డోలు లైవిన్యాసం మాకు నచ్చింది అంటున్నారు.
1: వీరు ఆర్ రఘుబీర్ సింగ్, సుగుణాభాయి వీరంతా రాస్తున్నారు. 30వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ప్రసారమైన కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి డీకే పట్టమ్మాళ్ గారి గానం మా వీణులు విందు చేసింది. కార్యక్రమంలో చక్కటి కీర్తనలు విన్నాము. ఈ కార్యక్రమం మాకెంతో నచ్చింది అంటూనే మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అలనాటి నటి జమున గారి జీవిత విశేషాలు, సినీ రంగంలో ఎలా ప్రవేశించారు, ఇంకా ఎన్నో విశేషాలతో వారి పాటలు విన్నాము. చాలా బాగా నచ్చాయి అంటూ రాస్తున్నారు.
0: ఈ అభిప్రాయాన్ని కడప నుండి శివాజీనగర్ కాలనీ శ్రోతలు అంటే గోపాల్ నాయక్, ఉమా మహేశ్వర్ నాయక్, నగేష్, దినేష్, సత్యనారాయణ, మునెమ్మ, లక్ష్మీదేవి, సుమాంజలి వారి స్నేహ బృందం ఈ విధంగా రాశారండి. గత నెల 30వ తేదీ రాత్రి 8:00 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మనసులో మాట కార్యక్రమం చాలా చాలా బాగుంది. అవకాడో రైతు కడప జిల్లా వారిని పరిచయం చేయడం చాలా బాగా నచ్చింది. 3:00 ప్రసారమైనటువంటి హాస్య నాటకం కూడా మాకు నచ్చింది. ఆదివారం ఉదయం కాంతరేఖల్లో మీ ఉత్తరాలు చదివిన తీరు చాలా చాలా బాగుంది. గత వారం వేరే వారు కూడా ఉత్తరాలను చదివారు, వారికి కూడా పేరు పేరున మా ధన్యవాదాలు. అయితే ఆ తర్వాత ప్రసారమైనటువంటి విజ్ఞాన సమాచారం బాగుంది, కానీ చదివిన తీరు ఆ రోజు మాకేం నచ్చలేదు. సమాచారం అందించే విధానం ఇంకాస్త మెరుగ్గా ఉండాలి అంటున్నారు వీరు. ఇక తిరుపతి జిల్లా పెనగలూరు మండలం ఈటి మార్పురం నుండి మళ్ళ వెంకట సుబ్బయ్య వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా రాశారండి. 28వ తేదీ కాంతరేఖల్లో సంస్కృత భాష విశిష్టత గురించి భాస్కర్ శర్మ గారు చక్కగా వివరించారు. ఆ తర్వాత భాగవత కథాసుధ తుమ్మపూడి కోటేశ్వరరావు గారి వివరణ కూడా మాకు నచ్చింది. మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలన్నీ నచ్చుతున్నాయి అంటున్నారు. అలాగే కడప జిల్లా ఒంటిమిట్ట మండలం బోయినపల్లి నుండి లక్ష్మీదేవి వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా రాశారండి. 27వ తేదీ కాంతరేఖల్లో వివిధ రంగాలపై కృత్రిమ మేధ దాని ప్రభావం గురించి డాక్టర్ సివి కృష్ణవేణి గారి వివరణ చాలా బాగుంది. పరిచయ కార్యక్రమం కూడా మాకు నచ్చింది. 28వ తేదీ 6:30 ముగిలి రామాంజనేయులు గారు పాడినటువంటి జానపద గీతాలు వినిపించారు. ఈ కార్యక్రమం కూడా మాకు నచ్చింది అంటున్నారు.
1: వీరు సిద్ధవటం నుంచి నల్లబోయిన ద్రాక్షాయని గారు రాస్తున్నారు. 2వ తేదీ కాంతరేఖలు కార్యక్రమంలో నల్లి నారికేలం రూపకం చాలా బాగుంది. తర్వాత కె మున్నయ్య పాడిన జానపద గీతాలు చాలా చాలా బాగా నచ్చాయి అంటూనే 12:05 ప్రసారమైన సి చిట్టిబాబు గారి వీణ వాయిద్యం చాలా బాగుంది అంటూ రాశారు.
0: జమ్మలమడుగు నుండి గండికోట వీరావజ్జల మహేష్ శర్మ గుప్తా ఈ విధంగా రాశారండి. ప్రతిరోజు మంచి మంచి కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు. 2వ తేదీ కాంతరేఖల్లో నల్లి నారికేళం రూపకం చాలా బాగుంది. వ్యాసపీఠం కార్యక్రమం పునః ప్రసారం చేయండి అంటూ మీరు మంచి మంచి కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నందుకు కడప కేంద్రం వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. ఈటి మార్పురం పెనగలూరు మండలం తిరుపతి జిల్లా నుండి మళ్ళా సుధీర్ కుమార్ ఈ విధంగా రాస్తున్నారండి. కాంతరేఖల్లో ప్రసారమవుతున్నటువంటి విజ్ఞాన సమాచారం బాగుంది. 12:05 డీకే పట్టమ్మాళ్ళు గారి గానం కూడా మాకు నచ్చింది. అదే రోజు సాయంత్రం గ్రాహం బెల్ రూపకం కూడా ప్రసారం చేశారు యువవాణి కార్యక్రమంలో, నాకు నచ్చింది. 6:30 చెన్నారెడ్డి గారు పాడినటువంటి జానపద గీతాలు కూడా బాగున్నాయి, ధన్యవాదాలు అంటున్నారు.
1: వీరు కర్నూలు వాల్మీకి నగర్ నుంచి నాగేంద్ర కుమార్ వాల్మీకి గారు ఈ విధంగా రాస్తున్నారు. 26వ తేదీ పాడి పంటల కార్యక్రమంలో వ్యవసాయ అంకుర కేంద్రాలు, అవి అందిస్తున్న కార్యక్రమాల గురించి మహేష్ బాబు గారు ఎంతో చక్కగా వివరించారు. 28వ తేదీ సంస్కృత భాషా దినోత్సవం గురించి భాస్కర్ శర్మ గారు బాగా వివరించారు. 2వ తేదీ కాంతరేఖలు కార్యక్రమంలో నల్లి నారికేలం రూపకం చాలా బాగుంది అంటూ రాశారు.
0: ఇక పల్లె ప్రాంతాల కార్యక్రమంలో 11వ తేదీన సాయంత్రం జానపద గీతాలు ప్రసారం చేశారు. జానపద కళాకారిణి నాగసుబ్బమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. 13వ తేదీ మధ్యాహ్నం 12:40 పల్లెటి జనార్దన్ రెడ్డి గారికి వారి అనుభవాలు జ్ఞాపకాలను ప్రసారం చేశారు, చాలా బాగుంది. 13వ తేదీ మనసు కవి ఆచార్య యాత్రేయ గారి వర్ధంతి సందర్భంగా పాటలు మాటలు వారి జీవిత విశేషాలన్నీ విన్నాం. వినిపించిన వారికి ప్రత్యేక

0: ధన్యవాదాలు. చివరగా మీ ఉత్తరాల కార్యక్రమానికి సమయం పెంచాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాం అంటూ వీరు తెలియజేశారండి. ఏది ఏమైనా కార్యక్రమానికి అందినటువంటి అన్ని అభిప్రాయాలు తప్పకుండా ప్రతి ఆదివారం చదువుతున్నామండి. ప్రస్తుతానికి కేటాయించిన సమయం సరిపోతుంది అని మేము అనుకుంటున్నాం. ఈ అభిప్రాయాన్ని తెలియజేసిన వారు ఎవరంటే నంద్యాల జిల్లా నొసం గ్రామం నుండి ముచ్చల వీధి శ్రోతలు ఫక్రుద్దీన్ రెహమున్ని, అబ్దుల్ కలాం, అఫ్సానా, చాందని, ఉజ్వల్ పార్థుడు, వెంకటేశ్వర్లు, సున్నం లక్ష్మీదేవి, సుగవంచి వెంకట సుబ్బమ్మ, కాళింగర రాముడు వారి స్నేహ బృందం. ఇవండి మనం ఉత్తరాలుగా శ్రోతల వద్ద నుండి అందుకున్నటువంటి అభిప్రాయాలు. ఇప్పుడు వాట్సాప్ల ద్వారా శ్రోతలు ఎలాంటి అభిప్రాయాలు రాశారో చూద్దాం.
1: ముందుగా జమ్మల్మడుగు నుంచి హసీనా గారు ఈ విధంగా రాశారు. 12వ తేదీ శనివారం 8:35 రాష్ట ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు గ్రహీతలైన యోగివేమన అధ్యాపకులు టి చంద్రశేఖరరావు గారు ఈ యూనివర్సిటీలో 2009 జాయిన్ అయ్యారని, విద్యార్థులకు పర్యావరణంలో ఉన్న అవకాశాల గురించి తెలియజేయడంతో పాటు తనకు ఈ అవార్డు రావడం వల్ల 200% బాధ్యత పెరిగిందని తెలియజేయడం జరిగింది. జెనెటిక్స్ అండ్ జీనోమిక్స్ అధ్యాపకురాలు ఎల్ దాక్షాయణి గారు 2009 అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారని, వంశపారంపర్య లక్షణాలు, వ్యాధుల గురించి తెలుసుకోవడం జెనెటిక్స్ అండ్ జీనోమిక్స్ ద్వారా సాధ్యమవుతుందని తెలియజేయడంతో పాటు, ఈ కోర్సు గల యూనివర్సిటీ మన రాష్టంలో యోగివేమన యూనివర్సిటీ మాత్రమే ఈ అవకాశం కలిగిస్తోందని తెలియజేయడం జరిగింది. పాల్గొన్న మిగతా వారు కూడా చాలా మంచి విషయాలు తెలియజేశారు అంటూ తమ అధ్యాపకుల అభిప్రాయాలను పరిచయం చేసిన ఎస్ రవికుమార్ రెడ్డి గారికి, ప్రసారం చేసిన ఆకాశవాణి కడప కేంద్రంకు ధన్యవాదాలు తెలియజేశారు.
0: హసీనా గారే రాసినటువంటి మరొక అభిప్రాయం ఈ విధంగా ఉందండి. 13వ తేదీ ఆదివారం కాంతరేఖల్లో ప్రసారమైన అంశాలన్నీ బాగున్నాయి. ఆ తర్వాత మీ ఉత్తరాల కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు నిర్వాహకులు, వారికి కూడా ధన్యవాదాలు. విజ్ఞాన సమాచారం కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అందిస్తున్నటువంటి ఆంటోని అమర్నాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆ రోజు ప్రసారమైనటువంటి ఈ మాసం పాట కూడా మాకు నచ్చింది, ధన్యవాదాలు అంటున్నారు.
1: వీరు కడప చెర్ముమియాపేట నుంచి విజయ కుమారి, పద్మజ, లలిత ఈ విధంగా రాస్తున్నారు. రవికుమార్ రెడ్డి గారు రచించిన వినతలివిగో వినాయక హాస్యంతో పాటు పర్యావరణ సంరక్షణ గురించి చక్కగా వివరించారు. చాలా రోజుల తర్వాత మంజులాదేవి గారి వాయిస్ విన్నాము, గత స్మృతులు ఆకాశవాణితో అనుభవం గుర్తొచ్చాయి అంటూ రాశారు.
0: జమ్మలమడుగు శ్రోతలు హసీనా వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా రాశారండి. 13వ తేదీ ఆదివారం 12:40 ఆకాశవాణి పూర్వ అధికారి పల్లెటి జనార్దన్ రెడ్డి గారు ఆకాశవాణితో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని, జ్ఞాపకాలను ప్రసారం చేశారు. చాలా చాలా బాగుంది. కడప కేంద్రంలో పనిచేసిన వ్యాఖ్యాతలను కూడా వారు స్మరించుకోవడం చాలా ఆనందం అనిపించింది. వారి పేర్లన్నీ ప్రస్తావించడం జరిగింది. ఈ కార్యక్రమం మాకు నచ్చింది అంటున్నారు జమ్మలమడుగు శ్రోతలు.
1: వారే రాసిన మరొక అభిప్రాయము, 13వ తేదీ ఆదివారం పాటల పల్లకిలో ఆచార్య ఆత్రేయ వర్ధంతి సందర్భంగా వారు రచించిన సినీ గీతాలను చక్కటి వ్యాఖ్యానంతో శైలజ గారు వినిపించడం జరిగింది. ఇవన్నీ మాకు నచ్చాయి అంటూ రాశారు.
0: ఇక అనంతపురం మండలం అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి శ్రోతలు పోలేరయ్య వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా రాశారండి. 14వ తేదీ 8:35 వినాయక చవితి పర్వదినం సందర్భంగా వినతలివిగో వినాయక హాస్య నడక చాలా బాగుంది. నటించిన వారికి, నిర్వహించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతిరోజు అన్ని కార్యక్రమాలు చాలా చాలా బాగుంటున్నాయి. భక్తిరంజని, తర్వాత సూక్తిరత్నావళి, 2:15 వినిపించే పాటలు, ఒకే పదం ఆధారంగా వినిపిస్తున్నటువంటి ఈ పద్ధతి మాకెంతగానో నచ్చింది. వినిపిస్తున్నటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతిరోజు 11 వినిపిస్తున్నటువంటి పాత పాటలు కూడా చాలా బాగుంటుంది. ఎన్నో కార్యక్రమాలను వినిపిస్తున్నారు, అవన్నీ మాకు నచ్చుతున్నాయి. ప్రత్యేక ధన్యవాదాలు. ఘంటసాల మాస్టర్ పాడినటువంటి పుష్ప విలాపం వినిపించగలరు, ఇది మా మనవి. అలాగే కాంతరేఖల్లో ప్రసారమవుతున్నటువంటి జానపద గీతాలు కూడా చాలా చాలా బాగుంటున్నాయి, ధన్యవాదాలు. మళ్లీ అష్టాదశ పురాణాలు వినిపించగలరని మా మనవి అంటున్నారు వీరు.
1: జమ్మలమడుగు నుంచి హసీనా గారు ఈ విధంగా రాశారు. 17వ తేదీ గురువారం రాత్రి వినిపించిన అలనాటి గీతాలన్నీ మాకు బాగా నచ్చాయి, వినిపించిన వారికి ధన్యవాదాలు అంటూ రాశారు.
0: తాడిపత్రి శ్రోతలు మహాలక్ష్మి వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా రాశారండి. 14వ తేదీ వినాయక చవితి పర్వదినం సందర్భంగా 8:35 ప్రసారమైనటువంటి వినతెలివిగో వినాయక హాస్య నటిక చాలా బాగుంది. నటించిన వారికి, నిర్వహించిన వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతిరోజు అన్ని కార్యక్రమాలు మేము క్రమం తప్పకుండా వింటున్నాం, మీ కేంద్రం వారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు వీరు.
1: వీరు ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, రాధా, మున్నా, సుగుణాభాయ్ ఈ విధంగా రాశారు. 18వ తేదీ శుక్రవారం ఉదయం కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలు ఈరోజు అజ్ఞాత వీరుల విశేషాలతో పాటు చరిత్రలోని ఆ రోజు అంశాలను ఎస్ రవికుమార్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. అనంతరం భాగవత కథాసుధా 10వ స్కందం 2వ భాగంలోని అంశాలను ఆచార్య జే హేమలత గారు తెలియజేసిన వివరణ, అనంతరం ప్రసంగానికి తగ్గ వెంకటేశ్వర మహత్యంలోని చిత్రగీతం వినిపించడం జరిగింది. అనంతరం గాంధీ మార్గంలో ఎస్ఎం భాషా గారు తెలియజేసిన అంశాలు చాలా బాగున్నాయి అంటూ రాశారు.

0: ఇక 14వ తేదీ సోమవారం భక్తిరంజంలో వినిపించినటువంటి వినాయక భక్తి గీతాలు విని తరించాం. సూక్తి రత్నావళి కార్యక్రమంలో చక్కటి సూక్తులు అందిస్తున్నారు. కాంతరేఖల్లో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని రామకృష్ణయ్య సిద్ధాంతి గారి ప్రాశస్త్యం ఎంతో బాగుంది. 8:30 ప్రసారమైనటువంటి వినతెలివిగో వినాయక హాస్యనాటిక మాకు బాగా నచ్చింది. కర్ణాటక సంగీత కార్యక్రమంలో కొత్తకోట శంకర్ గారి వైలిన్ వాద్యం కూడా మాకు నచ్చింది. అందులో వినిపించినటువంటి కీర్తనలన్నీ బాగున్నాయి. మహిళా భారతి కార్యక్రమంలో మహిళా స్రవంతి, అందమే ఆనందం అంశాలు మాకు నచ్చుతున్నాయి. వినిపిస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు. యువవాణిలో ప్రసారమవుతున్నటువంటి ప్రజ్ఞ కార్యక్రమం కూడా మాకు నచ్చింది, ధన్యవాదాలు అంటున్నారు ఏలూరు శ్రోతలు.
1: వారే రాసిన మరొక అభిప్రాయం అండి. మంగళవారం కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ వెంకట నరసయ్య బృందం వినిపించిన నాదస్వర వాదనం మా వీణులు విందు చేసింది. కార్యక్రమంలో హిండోల రాగంలో వినిపించిన కీర్తన మాకు మరీ నచ్చింది అంటూనే 8:35 ప్రసారమైన దర్శకుడు నిర్మాత శ్రీ కేవీరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు అందిస్తూ వారు దర్శకత్వం వహించిన సినిమాల నుంచి పాటలు వినిపించడం జరిగింది. అవన్నీ మాకు బాగా నచ్చాయి అంటూ రాశారు.
0: వారే వ్రాసిన మరికొన్ని అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయండి. మంగళవారం మధ్యాహ్నం ఆవలితీరం కార్యక్రమంలో అక్షరాస్త ఉద్యమంలో పాల్గొన్నటువంటి కళాకారులు వీరాస్వామి గారితో పరిచయ కార్యక్రమం అందించారు. వారి అనుభవాలన్నీ విని ఆనందించాం. మహిళా భారతి కార్యక్రమంలో మనయిల్లు కథానికి విన్నాం. ఈ కథానికలోని సంఘటనలన్నీ మా కళ్ల ముందు కదలాడాయి. రచించి చదివిన వారికి అంటే కోడూరు సుమన కుమారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మధ్యాహ్నం చిత్రసీమలో 2:15 ఒకే పదం ఆధారంగా రూపొందించిన పాటల కార్యక్రమం ప్రతిరోజు ఆసక్తిగా కొనసాగుతుంది. ప్రాణం అన్న అంశం ఆధారంగా వినిపించినటువంటి పాటలన్నీ మాకు నచ్చాయి. అందించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సాయంత్రం డి నరసింహులు గారు ఆలపించినటువంటి జానపద గీతాలు కూడా మాకు నచ్చాయి. మీ కేంద్రం వారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు.
1: వారే రాసిన మరొక అభిప్రాయం అండి. 16వ తేదీ బుధవారం ఉదయం ప్రసారమైన డాక్టర్ గారి సలహాలు లైవ్ కార్యక్రమంలో సాధారణ ఆరోగ్య సమస్యలకు, వివిధ రుగ్మతలకు డాక్టర్ పి గీతాలక్ష్మి గారు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. అదేవిధంగా అనుసంధానకర్తగా వ్యవహరించిన శ్రీఎస్ రవికుమారెడ్డి గారు మంచి ప్రశ్నలు వేసి విలువైన జవాబులు రాబట్టారు. మానసిక సమస్యలతో పాటు బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి పరిష్కార మార్గాలు తెలియజేసిన డాక్టర్ గారికి, పరిచయకర్తకు మా ధన్యవాదాలు అంటూ రాశారు.
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఈ విధంగా రాశారండి. కడప కేంద్రం నుండి ప్రతిరోజు ప్రసారమవుతున్న అంశాలన్నీ బాగుంటున్నాయి. దేశభక్తి గీతం, భక్తిరంజని, సూక్తి రత్నావళి ఇలా మంచి కార్యక్రమాలను అందిస్తున్నారు. 7:15 కాంతరేఖల్లో చరిత్రలో ఈరోజు పర్యావరణ సమాచారం, కృత్రిమ మేధ, భాగవత కథాసుధ, విజ్ఞాన సమాచారం ఇలా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేక అంశంతో మంచి కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు, ధన్యవాదాలు. మధ్యాహ్న పూట ప్రసారమవుతున్నటువంటి పాటల కార్యక్రమాలన్నీ మాకు నచ్చుతున్నాయి. మంగళవారం 12:40 ఆవలితీరంలో వీరాస్వామి గారితో పరిచయ కార్యక్రమం రెండు భాగాలు విన్నాము. ఈ కార్యక్రమం మాకెంతగానో నచ్చింది. పరిచయకర్త శ్రీధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మనోరంజన కార్యక్రమం ద్వారా శ్రోతలు అడిగినటువంటి పాటలు ఉత్తరాల ద్వారా, వాట్సాప్ల ద్వారా వినిపిస్తున్న పాటల కార్యక్రమాలన్నీ మాకు నచ్చుతున్నాయి. 11:00 తిరిగి 12:40 ఉత్తరాల కార్యక్రమానికి మొదట ప్రాధాన్యత ఇవ్వండి అంటూ తమ విజ్ఞప్తిని తెలియజేశారండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం శ్రోతలు. ఇవ్వండి మనం శ్రోతల వద్ద నుండి అందుకున్నటువంటి అమూల్యమైన అభిప్రాయాలు. ఉత్తరాల ద్వారా ఎవరైనా శ్రోతలు తమ అభిప్రాయాలు తెలియజేయాలి అనుకుంటే మీ ఉత్తరాలు కిరాఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, కడప 516001, అలాగే వాట్సాప్ల ద్వారా తమ స్పందనలు పంపాలి అనుకుంటే 8562244119. మీ అభిప్రాయాలను శుక్రవారం ఉదయంలోగా అందేలా పంపాలని మనవి. మళ్లీ వచ్చే వారం శ్రోతలను మీ ఉత్తరాల కార్యక్రమంలో కలుసుకుంటాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నది ఎస్ రవికుమారెడ్డి,
1: ఉమామహేశ్వరి.
0: నమస్తే.
1: నమస్తే.

0: రేపు ఉదయం 7:15 ప్రసారమవుతున్న కాంతిరేఖలు కార్యక్రమంలో న్యాయ సలహాల శీర్షికన మధ్యవర్తిత్వం గురించి న్యాయవాది శ్రీ భూతమాపురం రావు గారితో పరిచయ కార్యక్రమం వినవచ్చు. పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం విజ్ఞాన సమాచారం. అందిస్తున్నవారు శ్రీ కె ఆంటోనీ అమల్నాథ్.
1: ఈ వారం విజ్ఞాన విశేషాల సమాహారానికి స్వాగతం. తొలి సిలికాన్ పరీక్షలు విజయవంతం. విద్యుత్ మీటర్ల కోసం స్వదేశీ చిప్ మాస్ చిప్ విద్యుత్ 100. స్మార్ట్ ఎనర్జీ మీటర్ల కోసం తాము రూపొందిస్తున్న విద్యుత్ 100 ఇంటిగ్రేట్ సర్క్యూట్ తొలి సిలికాన్ బ్రింగప్ పరీక్షల్లో విజయవంతమైనట్లు మాస్ చిప్ టెక్నాలజీస్ తెలిపింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న డిజైన్ లింక్డ్ ఇంటెన్సివ్ పథకం మద్దతుతో

చిప్ను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపింది. దేశంలోని విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఆధునీకరణకు ఈ చిప్ దోహదపడుతుందని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో విద్యుత్ 100 చిప్నకు టేపౌట్ పూర్తయింది. తయారీ కేంద్రం నుండి సిలికాన్ అందంగా ప్రస్తుతం తమ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీలో దాని పనితీరు సామర్థ్యాలను పరీక్షిస్తున్నట్లు సంస్థ తెలిపింది. అనలాగ్, డిజిటల్, మీటరింగ్, కమ్యూనికేషన్, సిస్టమ్ స్థాయి ఫంక్షన్లపై రాబోయే వార్తల్లో మరిన్ని పరీక్షలు నిర్వహించనున్నారు. స్మార్ట్ మీటర్లకు అవసరమైన ఖచ్చితత్వం, విశ్వసనీయత, పనితీరు ప్రమాణాలను చిప్ అందుకుంటుందో లేదో నిర్ధారించేందుకు ఈ పరీక్షలు కీలకం. పూర్తిస్థాయి వాలిడేషన్, క్యారెక్టరైజేషన్, కాంప్లయన్స్, కస్టమర్ క్వాలిఫికేషన్ ప్రక్రియలు పూర్తయ్యాకే వాణిజ్య ఉత్పత్తి ఉంటుందని ఈ సంస్థ తెలిపింది. ఎయిమ్స్లో తొలి మేడ్ ఇన్ ఇండియా ఎండోస్కోపీ వ్యవస్థ. దేశంలోనే తొలిసారిగా అధునాతన ఇమేజింగ్ సదుపాయాలతో రూపొందించిన మేడ్ ఇన్ ఇండియా ఎండోస్కోపీ వ్యవస్థను దేశ రాజధానిలో ఎయిమ్స్ ఏర్పాటు చేసింది. దీంతో జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు మరింత ఆధునిక వైద్య సేవలు అందించే సామర్థ్యం ఆసుపత్రిలో పెరిగిందని ఎయిమ్స్ అధికారులు తెలిపారు. ఎయిమ్స్ గ్యాస్ట్రో ఎండరాలజీ విభాగానికి EP6000 ఎండోస్కోపీ వ్యవస్థను ఫ్యూజీ ఫిల్మ్ ఇండియా సంస్థ విరాళంగా అందించింది. అవసరమైన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో సౌహార్ద చర్యగా ఈ పరికరాన్ని అందజేసినట్లు సంస్థ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఫ్యూజీ ఫిల్మ్ ఇండియా రాజస్థాన్లోని జోధ్పూర్లో ఎండోస్కోపీల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దేశంలోనే ఎండోస్కోపీ పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటవటం సంతోషకరమని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ టాండన్ అన్నారు. రోగుల సంరక్షణను మెరుగుపరిచేందుకు అత్యాధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని, క్లినికల్ ఆవిష్కరణలను ఎయిమ్స్ ప్రోత్సహిస్తోందని తెలిపారు. బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ దాదాపు 7 విరామం తర్వాత భారత్లో అడుగుపెట్టారు. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ కూటమి 18వ శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా వివిధ దేశాధినేతలు ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో జిన్పింగ్, పుతిన్లు విడివిడిగా సమాలోచనలు జరపనున్నారు. కూటమికి సారథ్యం వహిస్తోన్న భారత్ ఆతిథ్యమిస్తోంది. బ్రిక్స్ ఆవిర్భవించి 25 కావడం ప్రపంచ దేశాల్లో నెలకొన్న భిన్న పరిస్థితుల మధ్య నేతలు సమావేశమయ్యారు. పశ్చిమాసియా ఘర్షణ, రష్యా ఉక్రెయిన్ యుద్దం వంటి సున్నిత పరిస్థితుల్లో ఆసియాలో 2 అతిపెద్ద దేశాలైన భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అక్షరాస్యతకు ఇక పెన్షన్ సఖి. పెన్షన్ గ్రామాల్లో అవగాహన తీసుకువచ్చి పదవీ విరమణ భద్రతను కల్పించడానికి కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖతో పెన్షన్ నిధి నియంత్రణ అభివృద్ది ప్రాధికార సంస్థ PFRDA September 15 ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద పెన్షన్ సఖి వ్యవస్థ ఏర్పాటవుతుంది. దీన్ దయాల్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద ఉన్న ఈ బ్యాంకింగ్ కరస్పాండెంట్ సఖీల ద్వారా పెన్షన్ పథకాల్లో ప్రజలను చేర్పించి ఆ తర్వాత కూడా వారికి కావలసిన సహకారం అందిస్తారు. స్వయం సహాయక బృందాల సంస్థాగత బలాన్ని వినియోగించుకుంటారు. తిరుమలలో SV మ్యూజియంను ప్రారంభించిన ఏపీ సీఎం కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో తీతీదే చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలను ఏపీ సీఎం చంద్రబాబు September 16 లాంఛనంగా ప్రారంభించారు. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని 17వ కంపార్ట్మెంట్లో సాంకేతికత అద్భుతం తిరుమల హీలింగ్ అండ్ డివోషన్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇందులో AI వర్చువల్ రియాలిటీ ద్వారా తిరుమల ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరిస్తారు. ఇందులోని దుర్లభ దర్శన్ వర్చువల్ రియాలిటీకి అనుభవాన్ని హెడ్సెట్ ద్వారా 13 నిమిషాల నిడివి గల 360 డిగ్రీల వీడియోను ఆసక్తిగా తిలకించారు. TCS సంస్థ సహకారంతో సుమారు 100,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 అంతస్తుల్లో 14 ప్రత్యేక గ్యాలరీలతో పునరుద్ధరించిన శ్రీ వెంకటేశ్వర మ్యూజియాన్ని సీఎం ప్రారంభించారు. మ్యూజియం బయట అలిపిరి నడక మార్గంలో భక్తుల రక్షణ కోసం వినియోగిస్తున్న రోబోడాగ్ పనితీరును పరిశీలించారు. పర్యావరణ హితంగా 3 నిమిషాలకు బస్సు, భక్తుల ఉచిత రవాణా కోసం విరాళంగా అందించిన 32 ఎలక్ట్రిక్ బస్సులను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో
25 బస్సులను

రిలయన్స్ 7 బస్సులను భారత్ బయోటెక్ సంస్థ అందజేశాయి. కొత్త వాటితో కలిపి తిరుమలలో ఉచిత బస్సుల సంఖ్య 50కి చేరింది. దీంతో ప్రధాన మార్గాల్లో భక్తులకు 3 నిమిషాలకు బస్సు అందుబాటులో ఉండనుంది. ప్రముఖ కన్నడ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. అనంతనాగ్ను వరించిన అత్యున్నత సినీ పురస్కారం. ప్రముఖ కన్నడ నటుడు అనంతనాగ్ను అత్యున్నత సినీ పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే వరించింది. భారతీయ సినిమాకు ఆయన అందించిన సేవలు, విశిష్టమైన సినీ ప్రస్థానానికి గుర్తింపుగా 2024వ సంవత్సరానికి గాను ఆయనకు ఈ అవార్డును ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 16 ప్రకటించింది. సెప్టెంబర్ 22 గుజరాత్లోని కేవడియాలో జరగనున్న జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో రాష్టపతి ద్రౌపదీ ముర్ము ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. అనంతనాగ్ 5 శతాబ్దాలుగా కన్నడతో పాటు హిందీ, తెలుగు, మరాఠీ, మలయాళ తదితర భాషల్లో 300కి పైగా సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. థియేటర్ నటుడిగా కెరీర్ను ప్రారంభించిన ఆయన సంకల్ప చిత్రంతో కన్నడ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. గత 7 ఏడాది పద్మభూషణ్ గౌరవాన్ని కూడా వీరు అందుకున్నారు. స్వచ్ఛవాయు నగరాల్లో లక్నౌ 1. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నౌ దేశంలో స్వచ్ఛమైన గాలి కలిగిన నగరాల జాబితాలో అత్యున్నత స్థానం కైవసం చేసుకుంది. మధ్యప్రదేశ్కు చెందిన ఇందోర్ 2వ స్థానాన్ని, బజల్పూర్ 3వ స్థానాన్ని పొందాయి. స్వచ్ఛవాయు సర్వేక్షన్ నిర్వహించిన సర్వే ప్రకారం ఇది 10 లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల కోవలో మొదటి స్థానం దక్కించుకున్న లక్నౌ పీఎం 10 వాయు నాణ్యత ప్రమాణాలకు మాత్రం దీటుగా నిలవలేకపోయింది. వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా ఈ నగరం చెత్త సేకరణకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడం, రోడ్లపై ధూళి నియంత్రించేందుకు మెకనైజ్డ్ స్వీపర్ల ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంది. స్వచ్ఛవాయు ర్యాంకులను దేశ రాజధానిలో సెప్టెంబర్ 7 ప్రకటించారు. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ ఇందుకు సంబంధించిన అవార్డులను విజేతలకు అందజేశారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ నీలాకాశం కోసం స్వచ్ఛమైన గాలుల అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా పర్యావరణ భవన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంకిత భావంతో కృషి చేస్తే స్వచ్ఛమైన గాలిని సాధించడం సాధ్యమేనని ఈ సందర్భంగా జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ పరస్పర విరుద్ధమైన విషయాలు కాదని, పౌరుల జీవన నాణ్యతను

పర్యావరణ భవన్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంకిత భావంతో కృషి చేస్తే స్వచ్ఛమైన గాలిని సాధించడం సాధ్యమేనని ఈ సందర్భంగా జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ పరస్పర విరుద్ధమైన విషయాలు కాదని, పౌరుల జీవన నాణ్యతను

నగరం ద్వారకా నగర్లోని బిజవేముల వీరారెడ్డి రైతు బజార్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి? బంగాళాదుంప కిలోకి 35 రూపాయలు, క్యాబేజీ 30 రూపాయలు, క్యారెట్ 55 రూపాయలు, బీన్స్ 75 రూపాయలు, బీట్రూట్ 40 రూపాయలు, కీరకాయ 50 రూపాయలు, దోసకాయ 40 రూపాయలు, దొండకాయలు 40 రూపాయలు, ముల్లంగి 30 రూపాయలు, అల్లం 150 రూపాయలు, కాలీఫ్లవర్ 40 రూపాయలు, క్యాప్సికమ్ 60 రూపాయలు, టమాటాలు 18 రూపాయలు, మిరపకాయలు 30 రూపాయలు, వంకాయలు 30 రూపాయలు, బెండకాయలు 25 రూపాయలు, బీరకాయ 35 రూపాయలు, కాకరకాయలు 35 రూపాయలు, మట్టికాయలు 30 రూపాయలు, చిక్కుడుకాయలు 50 రూపాయలు, అలసందలు 40 రూపాయలు, అనపకాయ 50 రూపాయలు, ఉల్లిగడ్డలు 54 రూపాయలు. కాంత్రేఖల్లోని ఇవాల్టి అంశాలు మిమ్మల్ని అలరించాయని ఆశిస్తూ నమస్తే.

0: ఈనాటి కాంతి రేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:55 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఈ మాసపు పాట ప్రసారమవుతుంది.
1: అనే పల్లవిలో సాగే ఈ మాసపు పాట వింటారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గాయని శ్రీమతి ప్రసన్నలక్ష్మి. వినండి ఈ మాసపు పాట.

ఈమాసపు పాట విన్నారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, గాయని శ్రీమతి ప్రసన్నలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: Council said. Iran's conditions included an end to the war on all fronts, the release of frozen Iranian funds, and an end to the naval blockade. In a separate post on X, Razai said that Iran has announced 7 conditions for beginning negotiations with Washington and described Tehran's position as clear and unambiguous. The India Meteorological Department, IMD, has forecast heavy rainfall over coastal Andhra Pradesh, Karnataka, Kerala, Mahe, Tamil Nadu, Telangana, Andaman and Nicobar Islands today. The Met Department has predicted thunderstorms accompanied by lightning and gusty winds over Madhya Maharashtra, Orissa, Karnataka, Tamil Nadu, Puducherry and Karaikal till tomorrow. On to sports now. In chess Olympiad, Indian men's team defeated Spain 3-1 with world champion D. Gukesh leading the way with a clean victory over former world championship challenger Alexey Shirov in Samarkand yesterday. Meanwhile, R. Pragyananda was held to a draw by David Anton Guijarro, while Nihal Sarin also settled for a draw against James Santos Latasa. In the women's section, India recorded a 3-1 victory over Mongolia. B. Savita Shree continued her impressive run with a 4th consecutive win, defeating seasoned player Bakht Kuyag. The 20th Asian Games 2026 will see several Indian athletes begin their medal hunt across multiple disciplines today. In today's cricket event, Indian women team will face Bangladesh in the semi-final. The knockout match will start at 10:30 a.m. Indian time. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
1: Thank you, Saira. ABVP sweeps 3 of 4 DUSU seats. NSUI rebel wins VP post, writes in the Tan Times. While the Sunday Tribune headlines, ABVP sweeps DUSU poll again. Independence VP post win stuns rivals. FTA skilling incentives opening new employment avenues for youth, says Prime Minister, writes Sunday Pioneer. The Hindu also quotes the Prime Minister in its headline, developing nations wrongly blamed for emissions. The Sunday Statesman reports. Reports, Bengal bipolar drama, Mamta's Reginagar candidate does U-turn after pull-out decision. The Asian Age headlines, India rejects new US tariffs pressure. And finally, Sunday Pioneer writes, end of an era, 1965 war hero Cook passes away. The legendary Indian Air Force fighter pilot, Flight Lieutenant Alfred Cook, played a crucial role in defending Kalaikunda in the 1965 Indo-Pak War and was awarded the Veer Chakra for the classic dogfight. And with that, it's back to you, Saira.
0: Thanks, Renu. And now, before we end the bulletin, the headlines once again. Government makes Aadhaar biometric authentication mandatory for subsidized refills of LPG cylinders from 1st of next month. Rashtriya Sankalp Samaroh being organized at 1,067 locations across the country today as part of 100-week Nasha Mukt Yuva Abhiyan. Election Commission to hold special camps in all polling stations in Delhi today to assist citizens regarding inclusion and deletion of names in electoral rolls. IMD forecasts heavy rainfall in coastal Andhra, Telangana, Tamil Nadu, Kerala, Karnataka and Andaman Nicobar. And Indian men score resounding 3-1 victory over Spain at Chess Olympiad in Samarkand. Women's team beat Mongolia 3-1. And with that, we end the morning news. Have a great day.
2: ఆకాశవాణి నంద్యాల జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ బి శేఖర్.
3: నంద్యాల జిల్లాలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం, దిశా సమావేశం, అభివృద్ది కార్యక్రమాలు తదితర అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థుల్లో జ్ఞానం, క్రమశిక్షణ, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తారని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సుకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శిలుపులని పేర్కొన్నారు. విద్యా ఫలితాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నంద్యాల పట్టణంలో సినిమాటోగ్రఫీ సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెలిగొండ ప్రాజెక్టు జలాలతో కరువు ప్రాంతాల్లో సాగు తాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. వెలిగొండ పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు. శ్రీశైలం, కంభం చెరువు, భైరవకోన, నల్లమల అడవులు, టైగర్ రిజర్వ్ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ మెగా టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. పర్యాటక రంగం అభివృద్ది చెందితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి

0: మంత్రి అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా నంద్యాల కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో సుమారు 3.5 లక్షల మంది నిరక్షరాస్యులను గుర్తించామని తెలిపారు. వారందరినీ 3 ఏళ్లలో అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది ఫేజ్ 1లో 100,000 మందికి పైగా అభ్యాసకులకు అక్షరాస్యత కల్పించామని, ప్రస్తుతం ప్రారంభించిన ఫేజ్ 2లో సుమారు 112,000 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కలెక్టర్ తెలిపారు. వచ్చే ఏడాది ఫేజ్ 3లో మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేసి నంద్యాల జిల్లాను 100% అక్షరాస్యత సాధించిన జిల్లాగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అక్షర జ్ఞానం, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం సాధికారతకు దోహదపడుతుందని కలెక్టర్ అన్నారు. ముఖ్యంగా మహిళలు విద్యకు దూరం కాకుండా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సూచించారు. ప్రతి వ్యక్తి అక్షరాస్యుడు, ప్రతి కుటుంబం అక్షరాస్య కుటుంబం అనే లక్ష్యంతో అక్షరాస్యతను ప్రజా ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు. బనగానపల్లె పట్టణంలోని రంగరాజుపేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేసిన రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, రాష్టంలో సామాజిక భద్రత పింఛన్ల రూపంలో ఇప్పటి వరకు 73,506 కోట్ల రూపాయలు లబ్దిదారులకు అందించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని తెలిపారు. ప్రతి నెలా 1వ తేదీన పింఛన్లు అందిస్తామని తెలిపారు. నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో దిశ సమావేశం జరిగింది. పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి, శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి ఈ సందర్భంగా జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ది పనుల పురోగతి, నిధుల వినియోగంపై శాఖల వారీగా సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు కేటాయించిన నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో 40,00,000 రూపాయల విలువైన ఆధునిక వైద్య పరికరాలను రాష్ట రోడ్డు రవాణా భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఐపీహెచ్ఎల్ ద్వారా ఆధునిక వైద్య పరీక్షలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని, బనగానపల్లె ప్రజలకు నాణ్యమైన వైద్యం మరింత చేరువ చేస్తామని పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని రాష్ట న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సంక్షేమ పాలనలో శ్రీకృష్ణ దేవరాయలు అందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు. ప్రజల సాగునీరు, తాగునీటి అవసరాల కోసం అనేక చెరువులు, కుంటలు నిర్మించిన ఘనత ఆయనదని తెలిపారు. ప్రజా సంక్షేమం, సాగునీటి రంగంలో శ్రీకృష్ణ దేవరాయల పాలన నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. బనగానపల్లిలో 2 కోట్ల రూపాయలతో చేపట్టిన ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు క్రీడా మైదానాలు, అవసరమైన మౌలిక వసతుల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. 4 నెలల్లో స్టేడియం నిర్మాణ పనులు పూర్తి చేసేలా అధికారులను ఆదేశించినట్టు మంత్రి చెప్పారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు. అనంతరం మంత్రి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటివరకు నంద్యాల జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో నవంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన బి శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబు గారి గాత్రం వింటారు. శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు వైలిన్, శ్రీ దండమూడి రామ్మోహన్ రావు మృదంగం, శ్రీ పత్రి సతీష్ కుమార్ కంజీర. ముందుగా నామ కుసుమములచే శ్రీరంజని రాగం ఆదితాళం, శ్రీ త్యాగరాజస్వామివారి రచన.

0: మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబు గారి గాత్రం విన్నారు. శ్రీ ద్వారం దుర్గాప్రసాదరావు వైలిన్, శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారు మృదంగం, శ్రీ పత్రి సతీష్ కుమార్ కంజీర. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. తిరుపతి కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. వినండి హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటరాఘవాయ నమో నమః. శుభోదయం. సమస్తమైనటువంటి భక్తులను అనుగ్రహిస్తూ ఆనంద పరవశలను చేస్తున్నటువంటి అందమైన అయ్యవారు సాక్షాత్ విశ్వామిత్ర మహర్షి చేత, బ్రహ్మర్షి చేత కొలువబడి మొట్టమొదటగా ఆయన చేతనే కీర్తించబడతారు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటూ ఎవరినైతే ఉద్బోధించారో అటువంటి స్వామి ఇదిగో ఈనాడు ఆకాశవాణి శ్రోతల హృదయాలలోకి అద్భుతమైనటువంటి వెంకట రాఘవుడుగా ప్రవేశిస్తూ ఉన్నారు. హైందవ సమయాన్ని అనుసరించి ప్రస్తుతం 7:27 విఘడియల కాలంలో, లౌకిక కాలాన్ని అనుసరించి 9:01 నవమి తిథి పూర్వకంగా సాగుతున్న భాద్రపద మాస శుక్లపక్ష నవమి తిథిలో పూర్వాషాఢ నక్షత్రయుక్తంగా ఆదివారం నాడు సాధారణంగా ఆదివారం ఆంజనేయ స్వామి వారికి

ప్రీతికరమైనది అని మాట. ఆ మాటను అనుసరించినట్లుగా స్వామివారు సాక్షాత్తు ఆ హనుమంతుని యొక్క భుజ స్కంధాల మీద చక్కగా తాము తమ యొక్క మూలస్థానం వాహన మంటపం నుంచి కదిలి ఎంతో సంతోషంగా ఇక్కడ భక్తులను ఆనంద పరవశులను చేస్తూ తాను కదిలి వస్తున్నాడు. స్వామివారు ప్రస్తుతం తూర్పు మాడ వీధి నుంచి తిరిగి దక్షిణ మాడ వీధిలో చక్కగా ఆ ఉగ్రాణం అనబడేటువంటి స్వామివారి యొక్క సరుకుల ఆ గిడ్డంగి దగ్గర నుంచి కదిలి ఆ నైరుతి దిగ్భాగంలో ఉన్నటువంటి వసంత మండపం దగ్గర ఎంతో సంతోషంగా కదిలి వస్తూ ఉన్నారు. కాబట్టే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం అని విశ్వామిత్ర మహర్షి మాటలను అనుసరించి ఆయన ఒక మహారాజుగా చక్రవర్తిగా, అయ్యా నీవు చేయవలసిన పనులున్నాయి స్వామి, నరశార్దూల పురుష శ్రేష్ట లేచి కార్యాన్ని సాధించమంటాడు స్వయంగా శ్రీమద్ రామాయణంలో బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుడు. అటువంటి స్వామి కృతేతు నారసింహోభూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలవు వెంకటనాయక అని చక్కగా కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో వెంకటేశ్వరుడు ఒక్కరే దైవమని వాళ్ళందరూ విష్ణుదేవుని యొక్క అవతార పురుషులుగా చక్కగా చెబుతారు. ఆ విధంగా ప్రతిరోజు రాముడి పేరుతోనే మేలుకొలుపులు పాడించుకుంటూ సుప్రభాత సేవ చేయించుకొని ఆ మహాపురుషుడు వెంకటేశ్వరుడు లోకహితం కోసం ఈనాడు హనుమద్వాహన సేవలో చక్కగా అనుగ్రహిస్తున్నాడు. అదిగో హనుమంతుడు, మతిమంతుడు, ధృతిమంతుడు, ధీమంతుడు, హనుమంతుడు అద్భుతమైనటువంటి తమ యొక్క భుజ స్కంధాల మీద అలవోకగా వెంకట రాఘవుణ్ణి తీసుకొని వస్తున్నటువంటి ఆ స్వామివారిని మనం చక్కగా దర్శిస్తూ ఉన్నాం. సమస్తమైన ఆకాశవాణి హృదయ ప్రేక్ష శ్రోతల హృదయాలలో స్వామి రామచంద్ర ప్రభువుగా ఇక్కడ కొలు ఉండేటువంటి రమణీయ కమనీయమైన క్షణాలు. అన్నమాచార్యులు అంటాడు హనుమంతుని వైభవాన్ని, ఇతడే అతడు గాబోలేలిక పంటును, ఇతడే అతడు గాబోలు ఏలిక బంటును, నైరి మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు, జలది బంధించి దాటి చలపట్టి రాఘవుడు. ఎందుకంటే తనను నమ్మిన స్వామినే తాను ఉద్ధరించినటువంటి మహాపురుషుడు అంటాడు ఆ హనుమంతుడిని. అలరి ఊరకే దాటే హనుమంతుడు అలుకతో రావణుని అదట అణిచే అతడు, తలచి మైరావణుని దండించెనితడు అని ఆ హనుమంతుని యొక్క వైభవాన్ని కీర్తిస్తారు. వైష్ణవ సంప్రదాయంలో గరుత్మంతుణ్ణి పెరియ తిరువడి అంటారు, హనుమంతుణ్ణి సిరియ తిరువడి అని అంటారు. దానికి కారణం గరుత్మంతుడు అన్ని యుగాలలో విష్ణుదేవుడి వాహనం సేవకుడు, హనుమంతుడు త్రేతాయుగంలో మాత్రమే రాముణ్ణి సేవించి చక్కగా ఆయన్ను తరించాడు, తన జీవితాన్ని తరింపజేసుకున్నాడు. అటువంటి హనుమంతుడు అదిగో అతులిత బలధామం తిరుగులేనటువంటి బలంతో సమస్త విశ్వానికి కూడా తాను ఏలికగా అయినటువంటి ఆ పరమాత్మ రామచంద్ర ప్రభువుగా వస్తే ఆయన్ను తన భుజ స్కంధాల మీద ప్రత్యక్షంగా తాను అధిరోహించుకొని స్వయంగా ఇక్కడ అధివసించి రామభద్రుడు రావణుడితో యుద్ధాన్ని యుద్ధకాండలో చక్కగా నిర్వహించినట్లుగా చెబుతారు. కాబట్టి ఈ విధంగా హనుమంతుని యొక్క వైభవం తిరుగులేనటువంటిది సుమా అని అనేక విధాలుగా ఆయన్ను కీర్తిస్తాడు. అటువంటి హనుమద్వాహనం, హనుమ అంటేనే చాలు, అద్భుతమైనటువంటి జ్ఞాన సంపదకు తాను తార్కాణంగా నిలుస్తాడు. అంతేకాదు ఏ విధంగా సేవ చెయ్యాలో, సేవకుడు ఏ విధంగా ఉండాలో, యజమానిని ఏ విధంగా సేవించాలో ఒక్కసారి ఆయన్ను చూస్తే దాస్యభక్తి అని నవవిధ భక్తులలో దాస్యభక్తి యొక్క రూపంలో ఆయన చూపిస్తాడు. అందుకని ఆయన్ను ఎటువంటి హనుమంతుడయ్యా అంటే అంటారు, చంద్రాభం చరణారవిందయుగళం కౌపీన మౌంజీధరం వాలం శ్రోణిధరం దుకూల వసనం యజ్ఞోపవీతం ధరం హస్తాభ్యాం అవలంబితాంజలి పుటం హారావళీ కుండలం పశ్చాల్లంబి శిఖం
ప్రసన్న.

కృష్ణవదనం శ్రీ ఆంజనేయం భజే. ఏమంటే హనుమంతుడి యొక్క దివ్యమైన స్వరూపాన్ని అద్భుతమైన బ్రహ్మచారిగా చూపిస్తారు. ఎవరైతే కౌపీనాన్ని ధరించి ఆ చంద్రుడితో సమానమైనటువంటి రామచంద్రుని యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని ఎవరైతే

0: అటువంటి హనుమంతుని భుజస్కంధాల మీద అదిగో శ్రీరామచంద్ర ప్రభువుగా ఆయన అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. వెంకట రాఘవ గోవింద గోవింద, ఈ అనేక విషయాలను మనం చక్కగా శ్రీమతి శ్రీమంతులు శ్రీమాన్ బ్రహ్మశ్రీ మారుతి గారి యొక్క మాటల్లో మనం చక్కగా గ్రహిస్తాం. శ్రీరాఘవ గోవింద గోవింద.
1: ధన్యవాదాలు ప్రశాంత్ శర్మ గారు. శ్రీరామ శరణం సమస్త జగతాం రామం వినాకాగతి రామేణ ప్రతిహన్యతే కలిమలం రామాయ తుభ్యం నమః. రామాత్రస్యతి కాల భీమ భుజగో రామస్య సర్వం వశే రామే శక్తిరఖండితా భవతు మే రామ త్వమేవాశ్రయః. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అని, ఎక్కడైతే రామనామ శబ్దం వినబడుతుందో అక్కడ తనంతట తానుగా అప్రయత్నంగానే ప్రత్యక్షమవుతాడుట హనుమ. ఎందుకంటే ఆ హనుమకు సమస్తము ఏమి రామనామస్మరణే, భగవన్ నామస్మరణే. అదే ఆయన శక్తికి యుక్తికి భక్తికి అన్నిటికీ కూడా. ఎందుచేతనంటే ఆ శబ్దంలోనే అంత మహత్వం ఉంది అంటారు. రాశబ్దోచ్చారణాదేవ ముఖాత్ నిర్యాంతి పాతకాహ పునఃప్రవేశభీత్యాతు మకారస్తు కవాటవత్ అని. రా అనే శబ్దం నోరారా మనం పలికినట్లయితే మనలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా బయటకు వెడలిపోతాయి. ఎప్పుడైతే వెళ్ళిన పాపాలు తిరిగి వస్తాయేమో అని భీతి కలుగుతుందో ఆ పాపాలన్నీ తిరిగి ప్రవేశించకుండా రామ్ అని మకారం రెండు పెదవులు కలిపి పలికితే వచ్చేది మకారం. ఆ మకారం ఒక ద్వారంలాగా అడ్డుగట్టేటువంటి ద్వారంలా ఉంటుందిట. కాబట్టి రామనామ శబ్దాన్ని ఉచ్చరించడం ద్వారా మనలో ఉండేటువంటి పాపాలన్నీ పోతాయి అని ఒకటి. అంతేకాదు, యశ్చ రామం న పశ్యేత్తు ఎంచ రామం న పశ్యతి ఉభౌతౌ నిందితౌ లోకే స్వాత్మాప్యేనం విగర్హతి. ఎవరైతే రాముని తమ జీవితకాలంలో దర్శించరో, ఎవరినైతే రాముడు దర్శించడో, అంటే ఎప్పుడైతే భగవత్ సాన్నిధ్యానికి మనం వెళతామో భక్తి ప్రపత్తులతో, అసలు ఆయన అనుగ్రహం ఉంటేనే అక్కడికి మన కాళ్ళు ముందుకు నడుస్తాయి. అప్పుడు ఆయన యొక్క చల్లనైనటువంటి చూపులు మనపై ప్రసరిస్తాయి. ఇలా ఎవరైతే భగవద్ దర్శనాన్ని ప్రత్యేకించి ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొందడో అటువంటి వాడి యొక్క ఆత్మ కూడా వాణ్ణి నిందిస్తుంది. ఎందుకురా ఈ జన్మ నీకు, మానవలోకానికి మకుటాయమానంగా గొప్ప తేజస్సును ఓజస్సును తీసుకొచ్చినటువంటి మహనీయుడు శ్రీరామచంద్ర ప్రభు నారాయణుడే నరుడుగా వచ్చి పడరాని కష్టాలు అన్నీ కూడా పడి మనకి మార్గదర్శనం చేసినటువంటి వాడు కదా, అటువంటి స్వామి యొక్క దివ్య నామాన్ని పలికేటువంటి నీకేమిరా అని. ఎటువంటిది ఆ నామం అంటే, కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత అంటూ, ఎప్పుడైతే వాల్మీకి అనేటువంటి కోకిల నిరంతరము ఆ రామనామ స్మరణ చేయడం ద్వారా, రామాయణాన్ని రచించడం ద్వారానే వాల్మీకి ఆదికవి అయ్యాడు. కాబట్టి రామాయణ రచన ద్వారా రామనామ స్మరణ ద్వారా ఆయనకి ఆదికవిత్వం అనేటువంటిది సిద్ధించింది. అందున అది మధురమైనటువంటి అక్షరం అంటారు. మధురార్ణ విలోమేన మధ్యమన్నో యదక్షరం యోన స్మరతి తచ్చిష్టం యన్ మధ్యం తచ్చ తన్ముఖే అని. మధురా అనేటువంటి శబ్దాన్ని మనం తీసుకున్నట్లయితే దాన్ని వ్యుత్క్రమంగా తిప్పి అందులో ఉండేటువంటి మధ్యాక్షరాన్ని తొలగించమన్నారు. మధురార్ణ విలోమేన మధ్యమం నో యదక్షరం తీసేయండి అన్నారు. మధురా అనేటువంటి దాన్ని మనం తిరగేసి అందులో ఉండేటువంటి మధ్యాక్షరం తీస్తే వచ్చేటువంటిది రామ అని. యోన స్మరతి తచ్చిష్టం మిగిలినటువంటి ఆ రామనామ శబ్దాన్ని ఎవరైతే పలుకడో, ఎన్ మధ్యం తచ్చ తన్ముఖే ఆ మధ్యలో ఉండేటువంటి వర్ణం, మధురాలో మధ్యలో ఉన్నటువంటి వర్ణం థూ అనేటువంటి వర్ణం, అది మన ముఖం మీదకి వచ్చి ఒరే దంతములు లేని వాడి దగ్గర నుంచి దంతములు వచ్చి ఊడిపోయినటువంటి వాడి వయసు వరకు పలకగలిగేటువంటి శబ్దము కదా రామ అనేటువంటి శబ్దం. ఆ శబ్దాన్ని నీ జీవితకాలంలో నీవు పలుకుకుండా ఉన్నావే, ఎందుకు నీ

0: జన్మ అని ఆ మధ్య అక్షరం వచ్చి 10 సార్లు థూ థూ థూ అని చెప్పి వెళ్ళిపోతుందిట. కాబట్టి ఇలా ఎన్నో తత్వాలు మనకి రామనామ శబ్దంలో రామ వైభవంలో కానవస్తూ ఉన్నాయి. అవన్నీ తెలిసినవాడు కాబట్టే హనుమ నిరంతరము ఆ నామస్మరణ చేస్తూ దానినే శక్తిగా మలుచుకుని తనకంటూ తానేమీ లేకుండా, తనకంటూ తానే కార్యాన్ని నిర్వహించుకోకుండా, తాను ఏ కార్యం నిర్వహించినప్పటికీ కూడా అది శ్రీరామచంద్ర పరబ్రహ్మకే అంకితమనేటువంటి భావనతో దాస్యభక్తికి నిదర్శనంగా మనకు ఆదర్శంగా నిలిచాడు. ఒకానొక సమయంలో రాములు వారికి కూడా దివ్యమైనటువంటి సందేశాన్ని అందించాడట హనుమని మనకి కథలలో చెబుతారు. ఇది ఎప్పుడు జరిగిందండి అంటే సాగరముపై వంతెన నిర్మాణం, సారథి నిర్మాణం జరుగుతున్న సమయంలో అందరూ కూడా నలనీలులు అక్కడ నిర్మాణాన్ని అంటే ఆ సారథి నిర్మించడం కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో రాళ్లు పట్టుకుని వేస్తూ ఉంటే వాళ్ళకి పూర్వజన్మ శాపం వరమయ్యి ఆ రాళ్లు తేలుతూ ఉన్నాయట. అయ్యో, నా కోసం వీళ్ళందరూ ఇంత కష్టపడుతున్నారే, మరి నా కార్యంలో నేను కూడా చేస్తే బాగుంటుందని శ్రీరామచంద్ర ప్రభువు కూడా ఒక రాయి తీసి సముద్రంలో వారధి నిర్మాణం కోసం వేశాడుట. వెంటనే అది మునిగిపోయిందిట. ఇదేమిటి, నేను వేసిన రాయి మునిగిపోయింది, వాళ్ళు వేస్తున్న రాయి తేలుతోందే అనుకుని మరొకసారి ప్రయత్నించాడు. ఇంతకు ముందు కన్నా ఇంకా వేగంగా మునిగిపోయిందిట. లేదు లేదు, మూడోసారి ముచ్చటగా ప్రయత్నిద్దాం అని ఆయన రాయి వేయడం, అది బుడుంగమని మునగడం, పక్కన ఒక అట్టహాసంగా నవ్వు వినిపించింది. ఎవరయ్యా అంటే హనుమ ఉన్నాడు పక్కన చూశాడు. ఎవరో చూడలేదు కదా అనుకున్నాడు. హనుమ మాత్రమే చూశాడని తెలుసుకున్నాడు. హనుమాయిలా రావయ్యా, ఇదేమి చిత్రమయ్యా, మీరందరూ వేస్తూ ఉంటే చక్కగా రాళ్ళు తేలుతున్నాయే, మరి నేను వేస్తుంటే మునిగిపోతోందంటే. అప్పుడు చెప్పాడు హనుమ, స్వామి ఏ వస్తువైనా ఏదైనా మేము వేసేటప్పుడు దాని మీద శ్రీరామ అని రాసుకుని రామ అని భక్తితో వేస్తున్నాము, మీరు మీ పేరు ఉచ్చరించకూడదనే ఉద్దేశంతో మీరు రాయి వేస్తున్నారు, అది కాకుండా భగవంతుడైనటువంటి మీ యొక్క చే జారిన వస్తువు ఏదైనా మునిగిపోతుంది కానీ తేలుతుందా స్వామి అని చెప్పి, రామ తత్తోధికం నామా, స్వామి నీకన్నా నీ నామము చాలా గొప్పదయ్యా, ఇది మన్యామహే వయం అని మేము భావిస్తూ ఉంటామయ్యా, త్వయైకా తారితాయోధ్య, నువ్వు ఎక్కడున్నావో అక్కడున్న వాళ్లే నీ వల్ల తరింపజేస్తారు నీ దర్శన భాగ్యం చేత నీ పాలనలో, కానీ నామ్నాదు భువనత్రయం, నీ పేరుందే ఆ పేరును తలుచుకుంటే భువనత్రయంలో ఉన్నటువంటి సమస్త జీవులు సమస్త దేవతలు కూడా తరిస్తారయ్యా అని రామనామ వైభవాన్ని తెలియజెప్పాడట హనుమ. అదిగో ఆ దివ్య సందేశాన్ని, దివ్య తత్వాన్ని మనకు బోధించడం కోసమే తిరువెంకటనాథుడు ఈనాడు శ్రీనివాస పరబ్రహ్మ వెంకటరమణుడిగా ఇక్కడికి విచ్చేసి హనుమంతుణ్ణి అధిరోహించి తిరువీధులలో విహరిస్తూ వరుణుడి చిరుజల్లుల నడుమ భక్తులందరూ కూడా ఆనంద పారవశ్యంలో, ఎందుచేతనంటే నిన్న రాత్రి అత్యద్భుతమైనటువంటి పెరియ తిరువడి అని పిలువబడేటువంటి గరుత్మంతుని అధిరోహించినటువంటి స్వామివారిని వీక్షించి తరించి ఆనందంతో ఈరోజు పొద్దున్నే చిరుజల్లులు కురుస్తూ ఉంటే తన్మయత్వంతో ఆ అంజనాద్రి సుధుడైనటువంటి హనుమను అధిష్ఠించినటువంటి వెంకటాద్రి రమణుడి యొక్క దివ్య దర్శన భాగ్యాన్ని పొంది మురిసిపోతూ ఉన్నారు. కార్య సాధకుడు ఎలా ఉండాలి, ఒక దూత ఎలా ఉండాలి, అసలు శ్రీమద్ రామాయణం అంతా కూడా మానవులకు ఆచరించదగినటువంటి ఆచరింపవలసినటువంటి ధర్మాన్ని చెప్పేటువంటి గ్రంథం. ఎందుకంటే సాక్షాత్తు నారాయణుడే ధర్మస్వరూపంగా ఇక్కడికి విచ్చేసి అవతరించాడు. రామో విగ్రహవాన్ ధర్మ అని అందుకనే తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ధ్యేయవాక్యం కూడా ధర్మో రక్షతి రక్షిత అస్మాభి రక్షిత ధర్మ అస్మాన్ రక్షతి, మన చేత రక్షింపబడినటువంటి ధర్మం మనల్ని రక్షిస్తుంది అని. కాబట్టి అందరూ కూడా ధర్మ మార్గంలో నడవండి అని చెప్పడానికే స్వామి ఇంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలు, విశేషించి 6వ దినం రోజున ఈ ప్రాత ఉదయ సమయంలో హనుమత్వాహనంపై విహరిస్తూ దివ్యతత్వాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ వాహన యొక్క మరిన్ని విశేషాలని మనకి బ్రహ్మశ్రీ ప్రశాంత్ శర్మ గారు అందిస్తారు. వారి వాక్కులలో మనం వాహన వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా ప్రశాంత్ శర్మ గారు అందుకోండి.
1: కృతజ్ఞతలు మారుతి గారు. అదిగో రామచంద్ర ప్రభు అందమైనటువంటి తన స్వరూపంతో శ్రేష్టమైనటువంటి రామదాసుని భుజస్కంధాల మీద చక్కగా ఆనందాన్ని విశ్వానికి పంచిస్తూ వస్తున్నటువంటి ప్రభాత సుందర క్షణాలు ఇవి. శ్రీరామచంద్ర కరుణాకర రా

మహానుభావ, సీతాపతి అంటే చాలట, చాలా ఇష్టం ఆయనకు. తనకు రామచంద్రుడు మహాపరాక్రమశాలి అంటే దానికంటే కూడా సీతాపతి అంటే ఎంతో సంతోషపడతాడని చెప్పి పెద్దల మాట అనుభవం. అందుకని సీతామనో మానస రాజహంస సంసార సంతాపహరక్షమావన్ శ్రీరామ దైత్యాంతక శాంతరూప శ్రీతారక బ్రహ్మ నమో నమస్తే. ఎవరైతే తనను పిలుస్తారో, తలుస్తారో, కొలుస్తారో, ఆరాధిస్తారో, సకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి నేను నీవాడను అంటే చాలట, నేనింక వదిలిపెట్టను, వాడిని ఎప్పుడూ కష్టాల్లో నిలబెట్టను అని ఆయన మాట. అందుకనే ఏమిటంటే ఆయన చెబుతాడు యుద్ధకాండలో, ఇంకా రావణుడితో యుద్ధం జరగనేలేదు, ఇంకా సరిగ్గా ఏమీ కాలేదు, విభీషణుడు వచ్చి ఆశ్రయించాడు, ఆయన శరణాగతి తత్వం ఎలా ఉంటుందో అక్కడ చూపిస్తాడు. స్వామి నీవే నాకు శరణం అంటే ఇదిగో ఎవ్వరూ ఒప్పుకోలేదు, ఎవరికి ఇష్టం లేదు, హనుమంతుడు మొదలైన వాళ్ళు, వీడు రాక్షసుడు కదా, అందులో రావణుడి సోదరుడు, ఇతన్ని మీరెట్లా తీసుకుంటారు అంటే అదంతా లేదు నాకు తెలుసు అని చెప్పి చక్కగా సముద్ర జలాలతో, ఇంకా యుద్ధమే ప్రారంభం కాలేదు, లంకా నగరానికి పట్టాభిషేకం చేసేశాడు ఆ విభీషణుణ్ణి. ఆ విధంగా శరణ సకృదేవ ప్రపన్నాయ, ఒక్కసారి నేను నీ వాడనంటే చాలు. అందుకనే అంటారు పెద్దవారు, రామో విగ్రహవాన్ ధర్మ, సమస్తమైనటువంటి ధర్మాలు రూపుగడితే శ్రీరామచంద్ర ప్రభు అవుతుందంట. అంతేకాదు మరి కృష్ణుడికి రాముడికి ఏమయ్యా తేడా అంటే కృష్ణో ధర్మ సనాతన అని, వారు వీరు వేరే కాదు. ఎవరైతే సనాతనంగా ఎప్పుడూ ఉండేటువంటి పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అదే కృష్ణతత్వంగా వచ్చింది. రాముడుగా తాను ఏది ఆచరించి చూపించాడో దాన్నే కృష్ణ ప్రభువుగా తాను చెబుతాడు. అందుకనే రామావతారం అనుష్ఠాన ప్రధానం అంటారు, కృష్ణావతారం ఉపదేశ ప్రధానం. ఆయన తాను స్వయంగా ఆచరించి, రామభద్రుడుగా తాను స్వయంగా ఆచరించిన విశేషాన్ని అద్భుతంగా ఇక్కడ కృష్ణచంద్రుడుగా తాను చెబుతాడు. అటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ ప్రభువు యొక్క వెంకట ప్రభువుగా, వెంకట రాఘవుడుగా ఎవరైతే ఉన్నారో అటువంటి స్వామిగా చూపించేటువంటి వైభవాన్ని ఈ ఆరవ దినం చక్కగా పగటి సమయంలో హనుమంతుని యొక్క భుజ స్కంధాల మీద నుంచి చిరునవ్వులతో తాను ఉపదేశంగా ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆత్మానం మానుషం మన్యే, పరమాత్మ యొక్క వైభవం చాలా విచిత్రం, ఒక్కోసారి ఒక్కో రకంగా, ఆయన ఉద్దేశం ఒకటే, ఎందుకంటే తాను అనుకున్న విధంగా ధర్మాన్ని సంరక్షించడమే ఆయన యొక్క ప్రధాన కార్యం. అందుకనే అన్నమాచార్యులు చక్కగా ఆయన్ను కీర్తిస్తూ అంటాడు, వెంకట రాఘవుడుగా ఆయన్ను కొలుస్తూ అంటాడు, ప్రభు

దండ రాజదీక్షా గురుం రాజీవలోచనం రామచంద్రం భజే. అద్భుతమైనటువంటి నీలమేఘ శ్యామల కోమల రూపంతో రాజశ్రేష్ఠుడుగా ఎవరైతే స్వయంగా తాను ఆవిర్భవించి ఆ సూర్యవంశానికి వన్నె తెచ్చాడో, అద్భుతమైనటువంటి ఆజానుబాహుడు నీలమేఘ శ్యామల కోమలమూర్తి సాక్షాత్తు కోదండాన్ని ధరించి తాను ధర్మస్థాపన కోసం క్షత్రియుడుగా, అక్కడ కూడా ఒక విశేషం, నేను మానవుడినే, అందుకనే రాముడు ఎంత దగ్గరగా ఉన్నాడు మానవుల కంటే, మానవుడు అనుభవించేటువంటి దుఃఖాలు సుఖాలు, సుఖాల కంటే దుఃఖాల యొక్క పాలే ఎక్కువ, కాబట్టే ఆ దుఃఖంలో నుంచి కూడా ఏమాత్రం చలించకుండా ఏ విధంగా

0: విధంగా మానవుడు జీవించాలి అనేటువంటి విశేషాన్ని చూపిస్తాడు రామచంద్ర ప్రభువుగా. అటువంటి రామచంద్ర ప్రభువును తన యొక్క నాయకుడుగా, తాను స్వయంగా దాసుడుగా ఎవరైతే ఉన్నారో అటువంటి స్వామిని కేవలం చూసినంత మాత్రం చేత ఆయన నామం ఒక్కటి చాలు జీవితాన్ని తరింపజేస్తుందని, అందుకనే రామనామ ప్రభావంతో 100 యోజనాల సముద్రాన్ని అలవోకగా దాటి నేరుగా అక్కడ రావణుడితో తాను మాట్లాడుతూ అంటాడు, నేను జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః. నేరుగా అంటాడు, ఏమనుకున్నావయ్యా నువ్వు రావణా, ఇదిగో నేను రామదాసుడిని. మొట్టమొదటి రామదాసుడు సాక్షాత్ హనుమంతుడే, ఆ తర్వాతే ఎవరొచ్చినా రామదాసులు అంటారు. కాబట్టే అటువంటి ఆ దివ్య పురుషుడు, ఆ మహానుభావుడు, ఆ రామచంద్రుడి యొక్క రామ అనే మాట ఒక్కటి చాలు నా యొక్క జీవితాన్ని ధన్యం చేస్తుందని భావించి అనేక సందర్భాలలో లంకా నగరాన్ని చేరడం మొదలుకొని రావణుడితో మాట్లాడడం మొదలుకొని అలాగే లంకా నగరాన్ని దహించడం వరకు తన ప్రతాపానికి ఆధారం రామనామమని చెప్పిన హనుమంతుడు ఇదిగో చక్కగా తన భుజస్కంధాల మీద ఆ వెంకట రాఘవుణ్ణి తీసుకొని ఆకాశవాణి హృదయాలలో, కోట్లాది మంది యొక్క హృదయాలలో కూడా చక్కగా ప్రతిష్ఠిస్తున్నాడు ఆ హనుమత్ సేవిత రాఘవ వెంకట రాఘవమూర్తి. వెంకట రాఘవ గోవింద గోవింద స్వామి మారుతి అందుకోండి.
1: రామనామ వైభవం గురించి, ఆ రాముణ్ణి తనపై ధరించినందుకు హనుమంతుడు చూపిస్తున్నటువంటి చిద్విలాసం గురించి ఎంతసేపు చెప్పుకున్నా, ఎన్ని మార్లు చెప్పుకున్నా తనివి తీరనటువంటిది. అందుకనే అంటారు, జనాతి రామ తవ తత్వగతిం హనుమాన్, జనాతి రామ తవ సఖ్యగతిం కపీచ, జనాతి రామ తవ యుద్ధగతిం దశాస్య, జనాతి రామ ధనదానుజయేవ సత్యం. రామ, నీ యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నవాడెవరంటే హనుమ అని. ఆ హనుమ రామనామ వైభవాన్ని గురించి పరిపూర్ణంగా తెలిసినవాడు కాబట్టి, రామతత్వాన్ని తెలిసినవాడు కాబట్టి, ఏ కార్యానికైనా సరే నా వెనక నాకు నిరంతరము రాముడు పరమాత్ముడున్నాడనేటువంటి ధైర్యంతో ముందుకు వెళ్ళాడు. అంతేకాదు, అసలు రాముడిలో ఇన్ని లక్షణాలు ఉన్నాయనే విషయం కూడా మనకి ఎలా తెలుస్తుందండి అంటే, సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే చెప్పాడు. పట్టాభిషేక సమయంలో సీతమ్మవారు ఒక హారాన్ని ఎవరికి ఇవ్వాలి అని తటపడాయిస్తూ ఒకసారి శ్రీరామచంద్ర ప్రభు వంక ఓరగా చూసిందిట. చూస్తే ఆమె యొక్క మనస్సులో ఉన్న భావాన్ని తెలుసుకున్నటువంటి శ్రీరామచంద్ర ప్రభువు, తామింగితజ్ఞ సంప్రేక్ష్య బభాషే జనక ఆత్మజాం ప్రదేహి సుభగేహారం యస్య దుష్టాసి భామిని. ఓ భామిని సీత, ఎవరైతే నీకు ఆనందాన్ని కలిగించారో, ఎవరికివ్వడం ద్వారా నీకు ఆనందం కలుగుతుందో అటువంటి వారికి ఆ హారాన్ని సమర్పించు అని చెప్పి అంతటితో ఆగలేదాయన. తేజోధృతిర్ యశోదాక్ష్యం సామర్థ్యం వినయోనయ పౌరుషం విక్రమోబుద్ధి యస్మిన్నేతాని సర్వశః దదౌ సా వాయుపుత్రాయ సంహారమసితే క్షణ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగిత అజాడ్యం వాక్పడుత్వం చ హనుమస్మరణాద్భవేత్ అనడానికి కారణం అవన్నీ ఆయనలో ఉన్నాయని మనకి తెలియజెప్పిన వాడు ఎవరయ్యా అంటే, సాక్షాత్ పరమాత్మ పరంధాముడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువే. తాను ఎన్నో కష్టాల్లో సీతా సీతా అని ప్రకృతిలో ప్రతి దృశ్యాన్ని చూసినప్పుడు ఆ సీతమ్మవారి గుర్తు వచ్చి కళ్ళమ్మట జలధారలు ఆగకుండా అశ్రునయనాలతో స్వామి బాధపడుతున్న సమయంలో, ఎప్పుడైతే సుగ్రీవుడి యొక్క భయాన్ని పోగొట్టడం కోసం భిక్షువేషంలో హనుమంతుడు దర్శనమిచ్చి హనుమంతుడు ఆ రామలక్ష్మణులతో మాట్లాడాడో, అంతవరకు తనకున్నటువంటి బాధని కష్టాన్ని అంతటినీ మరచి ఒక్కసారి హనుమంతుడి యొక్క వాక్ కౌశల్యానికి, వాక్ చాతుర్యానికి, వాక్య కోవిదుడు కాబట్టి ఆయన మాటలకు ముగ్ధుడై, నానుగ్వేద వినీతస్య అంటూ నవ వ్యాకరణములు చదివినవాడు తప్ప ఈ రకంగా ఇంత సుందరంగా అందంగా మాట్లాడలేడు లక్ష్మణ అని ఆనందం కలిగించాడు. అంటే శ్రీరామచంద్ర ప్రభువుకి మొట్టమొదటి కష్ట సమయంలో కూడా ఆనందాన్ని అందించినటువంటి వాడు హనుమ. అంతేకాదు, తానెక్కడుంటే అక్కడ ఆనందం, సుగ్రీవుడికి ఆనందాన్ని కలిగించాడు, సీతామ్మవారి కష్ట

దుఃఖాన్ని తొలగించి ఆనందాన్ని కలిగించాడు. ఎక్కడి వెళ్ళినా కూడా హనుమ తన యొక్క అద్భుతమైనటువంటి కార్య నిర్వహణ ద్వారా శుభప్రదం, సుఖప్రదం, సుందరప్రదం చేశాడు. అందుకని హనుమంతుడు ఆ సుందరకాండలో సుందరమయంగా ఉండడం చేత, సుందరమయమైన రామకథ చెప్పడం చేత ఆ కాండకు కూడా సుందరకాండ అని ఇలా. కాబట్టి హనుమనామస్మరణ చేస్తే శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం, శ్రీరామ అంటే రామచంద్ర ప్రభు యొక్క, హనుమ యొక్క ధైర్యం కూడా మనకి లభిస్తాయి అని. కాబట్టి కార్య సాధకత్వం ఎలా ఉండాలి, మరి హనుమ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి ఆయన దర్శించడం ద్వారా అంటే, మనందరికీ కూడా కావలసినటువంటి బుద్ధిని, ధైర్యాన్ని, యశస్సుని, కీర్తిని అన్నిటినీ కూడా కలియుగంలో మనం ఈ కలిపెట్టేటువంటి బాధలను తొలగించుకుని ముందుకు సాగి ఆ రామనామ స్మరణ చేస్తూ కలవు సంస్మరణాన్ముక్తి అన్నారు. కాబట్టి నిరంతరము ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి చరణ కమలము సేవించేటువంటి భాగ్యం కలగాలని మనం నిరంతరం ప్రార్థిస్తూ ఉండాలి. సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే శ్రీ వెంకటనాథుడుగా కలియుగ వాసులను ఉద్ధరించడానికి అవతరించాడు. కాబట్టి అచింత్యాద్భుత నిత్య యవన స్వభావ లావణ్య రత్నాకరుడైనటువంటి దింగివ్య మంగళ మనోజ్ఞ స్వరూపుడైనటువంటి ఆ ధ్రువమూర్తిగా వెలిసినటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య చరణములే మనకు శరణములు అని భావన చేద్దాం. ఆ స్వామి దివ్య నామాన్ని పలుకుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద శ్రీ.

0: జయమంగళం,
1: ఏడుకొండలవాడ
0: వెంకటరమణ, గోవింద గోవింద.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పివిఎన్ఎన్ మారుతి. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవకుమార్, ఆర్ రామగోవిందరెడ్డి, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కడప కేంద్రం. ఈ ప్రసారంలో మధ్యాహ్నం 2:30 బాల విహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో కమలాపురం మండలం చిన్నచెప్పులి జెడ్పీ ఉన్నత పాఠశాల బాలబాలికలు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు సాయంత్రం 5:15 ప్రసారమవుతున్న యువవాణి కార్యక్రమంలో శ్రీనివాస రామానుజన్ రూపకం వినవచ్చు.

ఆకాశవాణి కడప కేంద్రం నీలయంలో సమయం 9:30. చిత్రమంజరి సినిమా పాటలు. తెలుగు చలనచిత్ర రంగంలో సుప్రసిద్ధ నటులు, సినీ నిర్మాత, రంగస్థల నటులు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు ఇదే రోజున జన్మించారు. 1924 కృష్ణాజిల్లా గుడివాడ మండలంలో జన్మించిన వీరు 75 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటించారు. భారత సినీ రంగానికి వారి చేసిన కృషి కోసం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు, ఇంకా ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఇంకా మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారి కాళిదాస్ సమ్మాన్ అవార్డు, ఇంకా రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు వంటి ఎన్నో విశిష్ట పురస్కారాలు పొందారు అక్కినేని నాగేశ్వరరావు గారు.

రైతు కుటుంబంలో పుట్టి నాటక రంగం ద్వారా వెండితెర మీదకి వచ్చిన వ్యక్తి నాగేశ్వరరావు. తెలుగు సినిమా తొలినాళ్ల అగ్రకాలంలో సుమారు 255 చిత్రాలు నటించారు. నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందారు. ధర్మపత్రి సినిమాతో అతని సినీ జీవితానికి తెరలేచింది. తెలుగు తమిళ సినిమాలలో 75 సంవత్సరాలకు పైగా నటించారు. NTRతో పాటు తెలుగు సినిమాలకు మూల స్తంభం.

0: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా డాట్ ఇన్ విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: పలు రకాల సాంఘిక పౌరాణిక జానపద సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు అక్కినేని గారు. నట సామ్రాట్ బిరుదాంకితుడుగా ఎన్నో పాత్రల్లో నటించి మరెన్నో మరపురాని చిత్రాల్లో తనకు మాత్రమే సాధ్యమయ్యే నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు. 1953లో దేవదాస్ చిత్రంతో ప్రేమికుడిగా తన నటనగాను విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. అక్కినేని నటించిన తొలి స్వర్ణోత్సవ చిత్రం 1971లో వచ్చిన దసరా బుల్లోడు. తెలుగులో తొలి దీపాద్రాభినయం చేసిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు చిత్ర పరిశ్రమను హైదరాబాద్ తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు.

0: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నా?
1: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
0: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
1: ఎలా తెలుసుకోవచ్చు?
0: ఉద్గమ్ ద్వారా. ఆర్బీఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
1: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
0: మరైతే ఈ రోజు టీ నీ తరపున.

0: ఉంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ఇక అక్కినేని నాగేశ్వరరావు గారు పొందిన బిరుదులు అవార్డులు అన్నీ ఇన్ని కావు. 1968 భారత ప్రభుత్వంచే పద్మశ్రీ, 88 పద్మభూషణ్, ఇంకా మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో కాళిదాస్ సమ్మాన్, రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, రాజ్ కపూర్ స్మారక అవార్డు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్, పిట్ బర్గ్స్ అన్నా అవార్డు తమిళనాడు వారిది. తపాల శాఖ 19వ తేదీ సెప్టెంబర్ 2018 పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు 95వ జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక తపాల కవర్ను విడుదల చేశారు. డాక్టర్ ఆఫ్ లెటర్స్ అవార్డు దక్షిణ భారత హిందీ ప్రచార సభ మద్రాసు వారు నట సామ్రాట్కి సన్మానం చేశారు.

0: లేదు, కాకపోతే ఇట్లా టైలర్ పని నేర్చుకున్నా. అదే ఇప్పుడు చాలా అవసరం వచ్చిందన్నమాట. టైలర్ పని చేస్తూ లంగాలు కుట్టి ఒక దిక్కు అప్పుడప్పుడు వీధి వీధి తిరిగి పల్లెలు పల్లెలు తిరిగి కొంత మాటలు విన్నాను. ఉర్దుల మాటలు అమ్మ నాన్నలు చాలా మంది ఉంటారు, ఆ టోటోలను షేర్ చేసి దగ్గర చేసి ఇట్లా మూడు పూట్ల భోజనం పెట్టాలా, ఏమంట రాదు అని ఇదొక పూర్తి పట్టుదల అయిపోయింది నాన్న అన్నమాట నాకు. అంటే లే సార్, ఉన్నారు మంచి వాళ్ళు కూడా ఉన్నారు, తాగమూర్తులు కూడా ఉన్నారు, ఇట్లా ఉన్నారు అట్లా మంచి వాళ్ళు ఉన్నారు, ఆ ఏం లే అట్లా ఉన్నారు. వాళ్ళు తిని తినక చదివించి నా మా కొడుకు మమ్మల్ని సాగుతాలే అనే స్టేజీలో వదిలిపెడుతున్నారు చాలా మంది. అట్లా పాపం అట్లా చెప్పుకోలేక అట్లా అడుక్కోలేక అట్లా దిగమింగి అట్లా చాలా మంది ఉన్నారు సార్ ఇప్పుడు.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 22వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40. వివిధ ప్రాంతాల సాహిత్య సాంస్కృతిక వ్యక్తుల పాత్రలు అంటే ఉజ్జయినికి చెందిన సంస్కృత విద్వాంసుడైన మహాకవి కాళిదాసు, ఒడిశాకు చెందిన భక్త జయదేవ, కర్ణాటకకు చెందిన అమరశిల్పి జక్కన, తమిళనాడుకు చెందిన భక్తుడు విప్రనారాయణ, భక్త తుకారంలను తెరమీదకి తేవడం ద్వారా జాతీయ సమైక్యతను పెంపొందించిన నటులు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు.

తన 91వ ఏట 2014 జనవరి 22న అక్కినేని గారు మరణించారు. ఆయన నటించిన చివరి చిత్రం కొడుకు మనవళ్లతో కలిసి నటించిన మనం సినిమా.

చిత్రమంజరి వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన వార్తావాహిని మరికొద్ది క్షణాల్లో ప్రసారమవుతుంది.

0: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: ఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారతదేశ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ వేగంగా విస్తరిస్తోందని, దీనివల్ల ఆవిష్కరణలు, పెట్టుబడులు, ఆర్థిక వృద్దికి కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. అదేవిధంగా ఒకవైపు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ది చెందుతూ ఉండగా, మరోవైపు అంతర్జాతీయంగా భారత్పై విశ్వాసం కూడా పెరుగుతోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లతో కూడిన పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ 7.8% వృద్ధి రేటును నమోదు చేసిందని నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
2: బీతే ఏక్ దశక్ మే భారత్ నే అప్నే ట్రాన్స్మిషన్ నెట్వర్క్ కో భీ ఎక్స్పాండ్ కియా హై. సాథియో, భారత్ మే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కా యే విస్తార్ హమారే సెమీకండక్టర్ ఈకోసిస్టమ్ కే లియే భీ ఏక్ బడీ స్ట్రెంగ్త్ హై. భారత్ హర్ వో కదమ్ ఉఠా రహా హై జో హమే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కా ఏక్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ బనాయే.
0: యమునా నది పునరుజ్జీవనం కోసం ఉద్దేశించిన కిషౌ బహుళార్ధ సాధక డ్యాం ప్రాజెక్టు ఒప్పందంపై 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంగళవారం సంతకాలు చేశారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ముఖ్యమంత్రులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ, కిషౌ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ ఒప్పందం చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కిషౌ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని తెలిపారు. ప్రాజెక్టు వ్యయంలో సుమారు 90% ఆర్థిక భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించగా, మిగిలిన 10% ఆయా రాష్ట్రాలు భరిస్తాయని అమిత్ షా వెల్లడించారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో కేంద్ర మంత్రివర్గం

0: బుధవారం సమావేశమైంది. ఈ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాతికేయులకు వెల్లడించారు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని నెలకు 15,000 నుంచి 25,000 రూపాయలకు పెంచాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా అదనంగా 51 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పరిధిలోకి తీసుకురావాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. దీనిపై ప్రభుత్వానికి ఏటా సుమారు 11,339 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నట్టు అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
1: पुराना जो कैप था वो सितंबर 2014 में एस्टैब्लिश हुआ था. तब से अब तक एवरेज जो सैलरी है वो काफी बढ़ी है, कॉस्ट ऑफ लिविंग बढ़ी है. आज एक रेगुलर सैलरीड एम्प्लॉय की एवरेज इनकम करीब करीब 23,000 रूपये पर मंथ है, जो कि पहले से करीब 2.5 गुना ज्यादा बढ़ी है. भारत सरकार का इस पे एस्टिमेटेड गवर्नमेंट एक्सपेंडिचर रहेगा अबाउट 11,339 करोड़ रूपीज एवरी ईयर.
2: हिंदी दिनोत्सव संदर्भंगा కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఏ ఇతర భాషతోనూ హిందీ పోటీ పడదని, జాతీయ ఐక్యతను చాటే ముఖ్యమైన అనుసంధాన వారధిగా నిలుస్తుందని అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో హిందీతో పాటు దేశంలోని అన్ని భాషలు సాంకేతిక అభివృద్ది పరంగా సువర్ణ యుగాన్ని సూచిస్తున్నాయని హోంమంత్రి తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం మాతృభాషకే అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. వికసిత్ భారత్ ప్రయాణంలో భాషను ఒక శక్తివంతమైన సాధనంగా మార్చాలని, పౌరులను ఆయన కోరుతూ అనేక భాషల ఉనికే దేశానికి అతిపెద్ద బలమని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
0: చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం యుఏపీఏ కింద షాజాద్ భట్టి నెట్వర్క్ ను కేంద్ర ప్రభుత్వం ఒక ఉగ్రవాద సంస్థగా బుధవారం ప్రకటించింది. యువతతో పాటు చిన్న నేరాలకు పాల్పడేవారిని ఉగ్రవాదమే ప్రేరేపించడంతో పాటు సరిహద్దుల గుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో కూడా పాలుపంచుకుంటోందని షాజాద్ భట్టి నెట్వర్క్ ను యుఏపీఏ కింద ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
2: గుజరాత్లోని గాంధీనగర్ మహాత్మా మందిర్లో మంగళవారం జరిగిన 10వ ప్రపంచ సర్క్యులర్ ఎకానమీ ఫోరం 2026 కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పాల్గొని ప్రారంభోపన్యాసం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం పునర్వినియోగం, వనరుల పరిరక్షణ వంటి ప్రాచీన విధానాలను ఆధునిక విధానాలుగా మార్చుకుంటోందని భూపేందర్ యాదవ్ తెలిపారు. సర్క్యులర్ ఎకానమీ ద్వారా వనరులను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు వ్యర్థాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. బ్రిక్స్ న్యూఢిల్లీ డిక్లరేషన్, భారత ఐరోపా సమైక్య సంయుక్త ఫ్రేమ్వర్క్ మిషన్ లైఫ్ వంటి కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్దికి దోహదపడుతున్నాయని ఆయన తెలుపుతూ,
3: Today, I am happy to note that the declaration recognizes sustainability as an integral part of building resilience and calls for cooperation that advances sustainable development while strengthening economic and supply chain resilience. The declaration also recognizes that circularity must extend beyond waste management. It calls for embedding circular economy principles into the development and maintenance of sustainable and resilient infrastructure. For India, this is an important movement because our BRICS chairship has placed circular economy alongside sustainable lifestyles.
0: తెలంగాణలోని హైదరాబాద్లో గురువారం నిర్వహించిన భారత్ ఆఫ్రికా విత్తన సదస్సు 2026కు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వ్యవసాయ ప్రగతిలో విత్తనాలది కీలక పాత్ర, విత్తనాలపై నిరంతరం పరిశోధనలు జరగాలని గవర్నర్ సూచించారు. ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. విత్తన పరిశోధన, ఉత్పత్తి, పరీక్ష, ధృవీకరణ రంగాల్లో తెలంగాణ మరింత పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆహార భద్రతతో కూడిన భవిష్యత్తు కోసం భారత్ ఆఫ్రికా దేశాల మధ్య భాగస్వామ్యాలను మరింత పెంచుకోవాలని గవర్నర్ సూచించారు.
2: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం సోమవారం శాస్త్రోక్తంగా జరిగింది. వైఖానస ఆగమ పద్దతిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి సేనాధిపతి శ్రీ విశ్వక్సేన్ల వారిని 4 మాడ వీధుల్లో ఊరేగించారు. ఇక మంగళవారం సాయంత్రం మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని స్వామివారికి పట్టువస్తాలు సమర్పించారు. అనంతరం పెదశేష వాహన సేవలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
4: వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఉట్టి కోరుకున్నాను. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడాలని, అదే సమయంలో భారతదేశం

రాబోయే రోజుల్లో అగ్రదేశంగా తయారు కావాలని, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుండి లీడ్ చేయాలని భగవంతుణ్ణి కోరుకున్నాను. భక్తులందరికీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా దైవ దర్శనం కల్పించే విధంగా టీటీడీ సిబ్బంది మొత్తం పనిచేయాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు.

0: నిర్దేశించిన 29,000 హెక్టార్ల లక్ష్యంలో ఇది గణనీయమైన పురోగతిగా పేర్కొన్నారు. తీర ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా పెరిగే మడ అడవుల జాతులను అభివృద్ది చేసేందుకు జఖావ్లో ఏర్పాటు చేసిన సైన్స్ నర్సరీని మంత్రి భూపేంద్ర యాదవ్ తన బృందంతో కలిసి సందర్శించారు. స్థానిక తీర ప్రాంత ప్రజలు, సరిహద్దు భద్రతా దళం, బీఎస్ఎఫ్ సహకారంతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
1: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు 5 లక్షల ఇళ్లను కేటాయించినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలో బుధవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన లక్ష్యమని తెలిపారు. అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా 2 కోట్ల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కి 3 లక్షల ఇళ్లు, తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: ఈ హౌసింగ్ ఎలకేషన్ అనేది రాష్ట్రాలకి ఒక సెలెక్ట్ కమిటీ ఇచ్చినటువంటి ఫార్ములా తోటి పావర్టీ ఆ రేషియోని బేస్ చేసుకుని ఎలకేట్ చేశారు. 3 లక్షల హౌసెస్ ఆంధ్ర రాష్ట్రానికి ఈ రోజు ఎలకేట్ అయినాయి. అదేవిధంగా తెలంగాణకి మొన్న ఇచ్చినటువంటి 74,000తో పాటు మళ్లీ అడిషనల్ గా 125,000 హౌసెస్ ఈ రోజు ఇస్తా ఉన్నాం. అంటే టోటల్ గా 2 లక్షలు. సో 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలకు తీసుకుంటే ఈ రోజు 5 లక్షల హౌసెస్ ఎలకేట్ చేయడం జరిగింది. దీనికి ప్రధానమంత్రి మోదీ గారికి, అదేవిధంగా కేబినెట్ మినిస్టర్ శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.
0: కర్ణాటకకు చెందిన ప్రముఖ సీనియర్ నటులు అనంత నాగ్ కు భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. భారతీయ సినిమాకు ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ 2024 సంవత్సరానికి గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి అనంత నాగ్ ఎంపిక చేసినట్టు వెల్లడించింది. అనేక దశాబ్దాలుగా కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు, తమిళ, మలయాళ హిందీ భాషా చిత్రాల్లోనూ అనంత నాగ్ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, రంగస్థల కళాకారుడిగా ఆయన భారతీయ చలనచిత్ర రంగానికి విశేష సేవలందించారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గురువారం నిర్వహించిన వారణాసి వాద్ నగర్ సంకల్ప యాత్రలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ యాత్రలో చంద్రబాబు నాయుడుతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, చిరాగ్ పాస్వాన్, పంకజ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ది దిశగా తీసుకువెళ్తున్నారని అన్నారు. ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలతో రానున్న 25 ఏళ్లలో దేశం మరింత అభివృద్ది చెందుతుందని పేర్కొన్నారు. దేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
0: హైదరాబాద్లో శుక్రవారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడం, వ్యవసాయం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు వ్యవసాయ రంగ అభివృద్దిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఆహార భద్రత, రైతుల జీవనోపాధి, పోషకాహార భద్రత వ్యవసాయ రంగంలో 3 కీలక అంశాలని మంత్రి పేర్కొన్నారు. కృత్రిమ మేధ, యంత్రాభ్యాసం, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలు ప్రపంచాన్ని మారుస్తున్నప్పటికీ వ్యవసాయం ఎప్పటికీ అత్యవసర రంగంగానే ఉంటుందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొంటూ,
3: AI हो, मशीन लर्निंग हो, रोबोटेक्स हो, कुछ भी हो, इनका उपयोग तो हो सकता है, लेकिन हमको फल, सब्जी, अनाज वो खेत ही दे सकते हैं, किसान ही दे सकता है. खेती के बिना दुनिया चल नहीं सकती. मशीन रोटी बना सकती है, लेकिन मशीन गेहूं पैदा नहीं कर सकती, अन्न खेत में ही पैदा होगा. और इसलिए मैं कहता हूं कि किसान केवल अन्नदाता नहीं है, जीवन दाता है.
1: హర్యానాలోని సోనిపట్లో చట్టం, విధానం, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై శుక్రవారం జరిగిన సదస్సులో కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశంలో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతోందని తెలిపారు. ఆలోచనలు, సంస్కృతి, ఆవిష్కరణలు, మేధో సంపత్తి ద్వారా సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతోందని చెప్పారు. సినిమా, సంగీతం, గేమింగ్, యానిమేషన్, రూపకల్పన, ప్రచురణ, ప్రకటనలు, డిజిటల్ కంటెంట్ వంటి రంగాలు యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయని ఎల్ మురుగన్ పేర్కొన్నారు.
0: కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ, జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛ సాగర్, సురక్షిత సాగర్ కార్యక్రమాన్ని గురు, శుక్ర, శని వారాల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు సముద్ర తీరాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా తూపిలపాలెం బీచ్, కృష్ణా జిల్లా వర్లగొందిదిప్ప బీచ్, ప్రకాశం జిల్లా మడనూరు పెద్దపట్టవపాలెం తీర ప్రాంతం కాకినాడ బాబట్ల బీచ్లలో జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం అధికారులు

0: విద్యార్థులు, మత్స్యకారులతో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్ర తీరాన్ని శుభ్రం చేశారు. సాగర తీర ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ప్రజలు, విద్యార్థుల్లో సముద్ర పరిరక్షణపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని ఇన్కాయిస్ అధికారులు తెలియజేశారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: నన్ను చదివేయాలనుకున్నాడు, కానీ నేను చదువుకోలేదు. కాకపోతే ఇట్లా టైలర్ పని నేర్చుకున్నా. అదే ఇప్పుడు చాలా అవసరం వచ్చిందన్నమాట. టైలర్ పని చేస్తూ లంగాలు కుట్టి ఒక దిక్కు అప్పుడప్పుడు వీధి వీధి తిరిగి, పల్లెలు పల్లెలు తిరిగి కొంత మాటలు విన్నాను. ఉర్దూలో మాటలు, అమ్మ నాన్నలాంటి చాలా మంది ఉంటారు, అటోటోళ్ళని షేర్ తీసి దగ్గర తీసి ఇట్లా మూడు పూట్ల భోజనం పెట్టాలా, ఏమంటారు రాదు అని ఇదొక పూర్తి పట్టుదల అయిపోయింది నాన్న అన్నమాట నాకు. అంటే లేదు సార్, ఉన్నారు మంచి వాళ్ళు కూడా ఉన్నారు, తాగమూర్తులు కూడా ఉన్నారు, ఇట్లా ఉన్నారు అట్లా మంచి వాళ్ళు ఉన్నారు, ఆ ఏం లే అట్లా ఉన్నారు. వాళ్ళు తిని తినక చదివించి మా కొడుకు మమ్మల్ని సాగుతాలనే స్టేజీలో వదిలిపెడుతున్నారు. చాలా మంది అట్లా పాపం అట్లా చెప్పుకోలేక, అట్లా అడుక్కోలేక, అట్లా దిగమింగి అట్లా చాలా మంది ఉన్నారు సార్ ఇప్పుడు.
3: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 22వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.
1: ఆకాశవాణి కడప కేంద్రం. వాట్సాప్ మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా మేడ్చల్ జిల్లా గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణాగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్ ఇంకా వారి మిత్రబృందం కోరుతున్న పాట. ప్రేమనగర్ చిత్రం నుండి పాట విందాం.

ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి, ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్.

అగ్గిపుల్ల గీచేసే, నీలో సైతం తరిమేసే. డ్రైవ్ ది డెవలప్. నేను పుట్టాను

మా కార్యక్రమాలపై అభిప్రాయాల్ని వాట్సాప్ ద్వారా తెలియజేయాలనుకుంటే వాట్సాప్ నంబర్ 8562244119. వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాటను కోరిన శ్రోతలు కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపొలం నుండి శ్రీనివాసరావు, గంగాభవాని వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట దసరా బుల్లోడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడినది. పాట విందాం.

కర్ణాటక రాష్ట్రం పెత్తనపల్లి నుండి సుబ్రమణి వీరు కోరుతున్న పాట సుస్వాగతం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రమణ్యం గానం చేసిన పాట.

ఈ ప్రసారంలో మధ్యాహ్నం 3 గంటలకు అనివార్యం నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతేతి దిలీప్ కుమార్ రెడ్డి. వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తరువాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్త, రేష్వంత్, నాగభాగ్యశ్రీ, సూర్యభార్గవి, రేవతి, నాగలక్ష్మి, జగదీష్ వీరందరూ కోరుతున్న పాట బహుదూరపు బాటసారి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాటను వినిపించమని వీరందరి కోసం ఈ పాట.

హరిహర మండల తారక ప్రభు శరణం.

0: నన్ను చదివేయాలనుకున్నాడు, కానీ నేను చదువుకోలేదు. కాకపోతే ఇట్లా టైలర్ పని నేర్చుకున్నా. అదే ఇప్పుడు చాలా అవసరం వచ్చిందన్నమాట. టైలర్ పని చేస్తూ లంగాలు కుట్టి ఒక దిక్కు అప్పుడప్పుడు వీధి వీధి తిరిగి పల్లెలు పల్లెలు తిరిగి కొంత మాటలు విన్నాను, ఉర్దూలో మాటలు. అమ్మ నాన్నలాంటి చాలా మంది ఉంటారు, ఆ టోటోలను షేర్ తీసి దగ్గర తీసి ఇట్లా మూడు పూట్ల భోజనం పెట్టాలా, ఏమంటారు రాదు అని ఇదొక పూర్తి పట్టుదల అయిపోయింది నాన్న అన్నమాట నాకు. అంటే లేదు సార్, ఉన్నారు మంచి వాళ్ళు కూడా ఉన్నారు, తాగమూర్తులు కూడా ఉన్నారు, ఇట్లా ఉన్నారు అట్లా మంచి వాళ్ళు ఉన్నారు, ఆ ఏంలే అట్లా ఉన్నారు. వాళ్ళు తిని తినక చదివించి నా మా కొడుకు మమ్మల్ని సాగుతాలే అనే స్టేజీలో వదిలిపెడుతున్నారు చాలా మంది. అట్లా పాపం అట్లా చెప్పుకోలేక అట్లా అడుక్కోలేక అట్లా దిగమింగి అట్లా చాలా మంది ఉన్నారు సార్ ఇప్పుడు.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 22వ తేదీ మంగళవారం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం 12:40.
2: ఈ మధ్యాహ్నం 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పాటల పల్లకి వినవచ్చు. వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి సదానందగౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి.

నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, సుకుమార్ గౌడ్, వినయ్ కుమార్, మనోజ్, సదాప్రియ వీరందరూ కోరుతున్న పాట దేవుడున్నాడు జాగ్రత్త చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడినది.

కరీంనగర్ జిల్లా అంబనగుర్తి నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినవ్, సాయికిరణ్ వీరందరూ కోరుతున్న పాట గోపాలకృష్ణుడి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. వీరి కోరికపై ఈ పాట.

0: నన్ను చదివేయాలనుకున్నాడు, కానీ నేను చదువుకోలేదు. కాకపోతే ఇట్లా టైలర్ పని నేర్చుకున్నా. అదే ఇప్పుడు చాలా అవసరం వచ్చిందన్నమాట. టైలర్ పని చేస్తూ లంగాలు కుట్టి ఒక దిక్కు అప్పుడప్పుడు వీధి వీధి తిరిగి పల్లెలు పల్లెలు తిరిగి కొంత మాటలు విన్నాను, ఉర్దూల మాటలు. అమ్మ నాన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, ఆ టోటోళ్ళని షేర్ చేసి దగ్గర తీసి ఇట్లా మూడు పూట్ల భోజనం పెట్టాలా, ఏమంట రాదు అని ఇదొక పూర్తి పట్టుదల అయిపోయింది నాన్న అన్నమాట నాకు. అంటే లే సార్, ఉన్నారు మంచి వాళ్ళు కూడా ఉన్నారు, తాగమూర్తులు కూడా ఉన్నారు, ఇట్లా ఉన్నారు అట్లా మంచి వాళ్ళు ఉన్నారు, ఆ ఏం లే అట్లా ఉన్నారు. వాళ్ళు తిని తినక చదివించి నా మా కొడుకు మమ్మల్ని సాగుతాలే అనే స్టేజీలో వదిలిపెడుతున్నారు చాలా మంది. అట్లా పాపం అట్లా చెప్పుకోలేక అట్లా అడుక్కోలేక అట్లా దిగమింగి అట్లా చాలా మంది ఉన్నారు సార్ ఇప్పుడు.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 22వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.
2: వాట్సాప్ మనోరంజని వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత బెంగళూరు నుండి సంజయ్, స్వాతి, భరత్ వీరందరూ కోరుతున్న పాట యముడికి మొగుడు చిత్రం నుండి. వీరి కొరకుపై ఈ పాట.

తర్వాత పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జమ్మల మడుగు నుండి సాదియా, సబ్రిన్, సమీరా, జుహారా, బబ్బు, షాహిన్, సోని వీరందరూ కోరుతున్న పాట మనం చిత్రం నుండి.

వాట్సాప్ మనంజ్లో. చివరిగా బెంగళూరు నుండి ఉమామహేశ్వరరావు సత్యభామ వీరు కోరుతున్న పాట జై జవాన్ చిత్రం నుండి ఘంటసాల సుశీల పాడినది.

వాట్సాప్ మనోరంజని విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో పోస్ట్ బాక్స్ నెంబర్ 111 ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం అవుతుంది.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో తర్వాత ఎంత ముద్దు ఎంత సొగసు బిందుమాలిని రాగం ఆదితాళం త్యాగరాజస్వామి వారి కీర్తన.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. లో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. జాతీయ పసిఫిక్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో ఈ 2 రోజుల సదస్సు నిర్వహించబడుతోంది. ఈ ముగింపు వేడుకలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్లాల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తదితరులు పాల్గొంటారు. ఈ అంతర్జాతీయ సదస్సులో భారత్తో పాటు 17 విదేశాలకు చెందిన ప్రముఖ న్యాయమూర్తులు, పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొంటున్నారు. వాతావరణ సవాళ్లు, పర్యావరణ పరిరక్షణ చట్టాల అమలులో ఉన్న లోపాలు, చట్టపరమైన సమన్వయాన్ని బలోపేతం చేసే అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. సబ్సిడీతో కూడిన రిటైల్ విక్రయ ధరకు రీఫిల్స్ ను బుక్ చేసుకోవడానికి గృహావసరాల ఎల్పీజీ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనివల్ల సబ్సిడీ ఎల్పీజీ కేవలం అర్హులైన కుటుంబాలకు మాత్రమే చేరుతుందని, ప్రతి గ్యాస్ కనెక్షన్ను ఆధార్ ధృవీకరించిన వినియోగదారుడికి అనుసంధానించడం ద్వారా సబ్సిడీ గృహావసరాల సిలిండర్లను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు దారి మళ్లించడాన్ని అరికట్టవచ్చని పేర్కొంది. ఇప్పటికే 27.43 కోట్ల మంది వినియోగదారులు ఈ అథెంటికేషన్ పూర్తి చేసుకున్నారని పేర్కొంది. సిలిండర్ డెలివరీ సమయంలో డిస్ట్రిబ్యూటర్ షోరూంలో లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మొబైల్ యాప్ల ద్వారా ఈ ధృవీకరణను పూర్తి చేసుకోవచ్చు. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమలు సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందువల్ల తద్వారా తలెత్తే భౌగోళిక రాజకీయ నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం పరిశ్రమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.
1: Industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be

0: watchful of the potential geopolitical risks which will arise because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
1: అమెరికాతో దౌత్యపరమైన చర్చలను పునరుద్ధరించడానికి ఇరాన్ అంతర్జాతీయ మధ్యవర్తులకు కీలక షరతులను తెలియజేసింది. ఒకవేళ అమెరికా తమ డిమాండ్లను త్రోసిపుచ్చితే యుద్ధానికి సైతం సిద్ధంగా ఉన్నామని టెహరాన్ హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయ్ ఈ వివరాలను వెల్లడిస్తూ అన్ని రంగాలు ఫ్రంట్లలో యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని, స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయాలని, నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని తమ షరతుల్లో పేర్కొన్నట్టు తెలిపారు. అమెరికా తమ షరతులకు అంగీకరించని పక్షంలో తగిన రీతిలో బుద్ది చెబుతామని కూడా హెచ్చరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సీనియర్ జర్నలిస్ట్ సిఎన్ఎన్ న్యూస్ 18 అసిస్టెంట్ ఎడిటర్ పాయల్ మెహతా అకస్మాత్తుగా కన్నుమూయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. పాయల్ మెహతా క్షేత్రస్థాయికి అత్యంత చేరువగా ఉంటూ జాతీయ అంశాలపై లోతైన అవగాహనతో పనిచేసే కష్టపడే మనస్తత్వం ఉన్న జర్నలిస్ట్ అని సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. ఆమె అకాల మరణం ఎంతో బాధాకరమని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు, సహచరులకు తమ సానుభూతి తెలియజేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాయల్ మెహతా మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విలేకరిగా ఆమె చూపిన నిబద్దత, అంకితభావం ఆదర్శనీయమన్నారు. రాజకీయాలు, పార్లమెంటు కవరేజీలో సుదీర్ఘ అనుభవం ఉన్న పాయల్ మెహతా మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం ప్రకటిస్తున్నారు. గత నెలలో సంభవించిన తీవ్ర వరదలతో అతలాకుతలమైన నేపాల్లోని బాధితుల సహాయార్థం భారత్ మరో విడతగా 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో అత్యవసర మందులు, ఫోరెన్సిక్ పరికరాలు, టెంట్లు, హైజీన్ కిట్లు, స్లీపింగ్ బ్యాగులు తదితర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఈ సామగ్రిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో నేపాల్ అధికారులకు అందించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్ కోలుకునేందుకు భారత్ అన్ని విధాలా మద్దతుగా నిలుస్తుందని ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రేపటి వరకు మధ్య మహారాష్ట, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు తగిన అప్రమత్తతో ఉండాలని కూడా సూచించింది. జపాన్లో జరుగుతున్న ఐచీ నగోయా ఆసియా గేమ్స్లో భారత్ పతకాల బోణీ కొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి ఈ ఆసియా క్రీడల్లో దేశానికి తొలి పతకాన్ని అందించారు. ఎలవెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదార్సా వినోద్లతో కూడిన భారత జట్టు మొత్తం 1898 పాయింట్లు సాధించి 2వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో చైనా స్వర్ణ పతకం కైవసం చేసుకోగా భారత్ రజత పతకం సాధించింది. పతకాల పట్టికలో భారత్ శుభారంభం చేయడంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా గేమ్స్ 2026లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో రజత పతకం సాధించిన ఎలవెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదార్సా వినోద్ల బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ అద్భుత విజయంతో బోణీ కొట్టిన భారత షూటర్లకు, అలాగే ఈ ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారుల బృందానికి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని ఆకాంక్షించారు. జపాన్లోని గ్రీన్ స్టేడియంలో జరిగిన ఆసియా గేమ్స్ 2026 పూల్ బి తొలి మ్యాచ్లో భారత మహిళల హాకీ జట్టు 19-0 తేడాతో ఉజ్బెకిస్తాన్ను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత క్రీడాకారిణి దీపికా సెహరావత్ అత్యద్భుతంగా రాణించి ఏకంగా 8 గోల్స్ సాధించి మ్యాచ్లోనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇషికా చౌదరి 3 గోల్స్ చేయగా లాల్తాంతులు

0: వాంగి, నేహ చెరో 2 గోల్స్ సాధించారు. భారత్ తన తదుపరి మ్యాచ్లో రేపు ఇండోనేషియాతో తలపడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 12:40. ఇప్పుడు విందాం మనోరంజని, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా సతీ సక్కుబాయ్ చిత్రం కోసం పి సుశీలా బృందం ఆలపించిన సముద్రాల సీనియర్ గీతం వినిపించమని కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ మొదలైన శ్రోతలు కోరుతున్నారు. వీరికోసం ఈ పాట.

0: గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ అంటారు ఆదికవి నన్నయ్య. మనం నిలబడిన ఈరోజు రేపటికి గతమవుతుంది. అది చరిత్రగా మారి భావితరాలకు మార్గనిర్దేశం చేస్తుంది. చరిత్రలో నిలిచిపోయిన ఎందరో మహనీయుల త్యాగాలను, మరపురాని ఘట్టాలను, విప్లవాత్మక మార్పులను, సాహిత్య, రాజకీయ, సాంస్కృతిక రంగాల అరుదైన సమాచారాన్ని సంక్షిప్తంగా చరిత్రలో ఈరోజు శీర్షికన ప్రతిరోజు మీకందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. తప్పక వినండి చరిత్రలో ఈరోజు. ప్రతిరోజు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో
1: మీరు వింటున్నారు ఉత్తరాల మనోరంజని కార్యక్రమంలో. తర్వాత నిజామాబాద్ జిల్లా జాన్కంపేట నుండి చిలుక నారాయణ, అనసూయ, జమున మొదలైన శ్రోతలు ఉత్తరం ద్వారా కోరిన పాట ప్రేమాభిషేకం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన దాసరి నారాయణరావు గీతం. ఈ గీత సంగీతం చక్రవర్తి.

0: మొక్కవోని పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి, తెలివికి, చాకచక్యానికి, భక్తికి, వినయానికి, అనుబంధానికి, ఆత్మీయతకు, కనీ విని ఎరుగని రాజ్య సుపరిపాలనకు పెట్టింది పేరు భట్టి విక్రమార్కులు. భేతాల రూపంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఎన్నో అడ్డంకులు, సమస్యలు, వాటిని ఎదుర్కొని, ఎదిరించి, దాటి, పరిష్కారం కనుగొని అలుపెరుగక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియజేసేవి మంత్రతంత్ర సమన్విత మాయాజాల చిత్ర విచిత్ర వీరోచిత కథల సాగరం భట్టి విక్రమార్క భేతాల కథలు. తప్పక వినండి. ప్రతీ నెల 1, 2, 3 శుక్రవారాల్లో భట్టి విక్రమార్క భేతాల కథలు.
1: ఉత్తరాల మనోరంజనిలో తర్వాత వైఎస్ఆర్ కడప జిల్లా ఆర్ఎస్ కొండాపురం టీ కోడూరు నుండి ఎం సుభాష్ రెడ్డి, ఎం మురళీధర్ రెడ్డి, అపర్ణ, యమున, అనిత, వెంకటలక్ష్మ, శిరీష, నేత్రావతి, సుబ్బలక్ష్మ, సుభద్రమ్మ, జయశ్రీ, దేవి, హసిత మొదలైన శ్రోతలు కోరుతున్న పాట అభిమానవంతులు చిత్రంలోనిది. పాడినవారు పి సుశీల, గీతరచన సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్పి కోదండపాణి. వీరందరి కోసం ఈ పాట.

0: నన్ను చదివేయాలనుకున్నాడు. కానీ నేను చదువుకోలేదు, కాకపోతే ఇట్లా టైలర్ పని నేర్చుకున్నా. అదే ఇప్పుడు చాలా అవసరం వచ్చింది అన్నమాట. టైలర్ పని చేస్తూ లంగాలు కుట్టి ఒక దిక్కు అప్పుడప్పుడు వీధి వీధి తిరిగి పల్లెలు పల్లెలు తిరిగి కొంత మాటలు విన్నాను, ఉర్దూలో మాటలు. అమ్మ నాన్నలాంటి చాలా మంది ఉంటారు, ఆ టోటోలను షేర్ తీసి దగ్గర తీసి ఇట్లా మూడు పూట్ల భోజనం పెట్టాలా, ఏమంట రాదు అని ఇదొక పూర్తి పట్టుదల అయిపోయింది నాన్న అన్నమాట నాకు. అంటే లేదు సార్, ఉన్నారు మంచి వాళ్ళు కూడా ఉన్నారు, తాగమూర్తులు కూడా ఉన్నారు, ఇట్లా ఉన్నారు అట్లా మంచి వాళ్ళు ఉన్నారు, ఆ ఏంలే అట్లా ఉన్నారు. వాళ్ళు తిని తినక చదివించి మా కొడుకు మమ్మల్ని సాగుతాలనే స్టేజీలో వదిలిపెడుతున్నారు. చాలా మంది అట్లా పాపం అట్లా చెప్పుకోలేక అట్లా అడుక్కోలేక అట్లా దిగమింగి అట్లా చాలా మంది ఉన్నారు సార్ ఇప్పుడు.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 22వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.
2: కార్యక్రమంలో తర్వాత పూలరంగడు చిత్రం నుండి పి సుశీల కేబీకే మోహన్లు ఆలపించిన సి నారాయణరెడ్డి గీతాన్ని వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల

మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోసం ఈ పాట.

0: ఈ మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో పాటల పల్లకి ప్రసారమవుతుంది. అంశం కలియుగ వైకుంఠం శ్రీ వెంకటాచలం. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు శ్రీమతి వేల్పుల విజయశ్రీ.
1: పర్యావరణం అంటే అర్థం భూమి, నీరు, గాలి, చెట్లు, జీవ జంతుజాతుల రూపంలో మన చుట్టూ ఉన్నది ప్రకృతి. ఇది మానవ మనుగడకు, అభివృద్ధికి అత్యంత ఆవశ్యకమైనది. పర్యావరణంలో జీవనానికి హాని కలిగించే భౌతిక

0: రసాయనిక, జీవ సంబంధమైన పదార్థాలు అవసరానికి మించిన పరిమాణంలో పోగయ్యాయి. దీనివల్ల ప్రతిచోట వీటి సాంద్రత పెరిగి పర్యావరణంలో అసమతుల్యత ఏర్పడి కాలుష్యం సంభవిస్తోంది. పర్యావరణానికి నష్టం వాటిల్లుతోంది. దీన్నే మనం పొల్యూషన్ అంటున్నాం. ఈ కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ తనవంతు చేయవలసిన కొన్ని కర్తవ్యాల గురించి, బాధ్యతల గురించి పర్యావరణం ఒక అవగాహన ధారావాహిక ప్రత్యేక కార్యక్రమం ప్రతి మంగళవారం ఉదయం 7:15 కాంతిరేఖల్లో. తప్పక వినండి, పర్యావరణం ఒక అవగాహన.
1: కులగోత్రాలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన దాశరథి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను వినిపించమని ఉత్తరం వ్రాసిన శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బుర్హానుద్దీన్, యూసఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, మహమ్మద్ అబ్దుల్, బాబా అంజానా. వీరందరి కోసం ఈ పాట

పరిమళ టీనా నీలిమరెడ్డి వనజ నీరజారెడ్డి శ్రీనిధి రజిత దీక్షిత్ రెడ్డి నాగమణి లక్ష్మీ ప్రసన్న రేణుకా చౌదరి వీరందరూ కోరుతున్న పాట పల్లెటూరి బాబా చిత్రం నుండి ఘంటసాల గానం చేసిన ఆత్రేయ రచన. సంగీతం టి. చలపతిరావు. వీరి కోసం ఈ పాట.

మనోరంజనిలో చివరగా బంగారు బాబు చిత్రం కోసం ఘంటసాల సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం వినిపించమని కడప ఐటీఐ సర్కిల్ నుండి వెంకటేశ్వర్లు గారు కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట.

దాంతో వెర్రెత్తిపోయింది కుర్రవాడికి. ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి, దాంతో వెర్రెత్తి

మీరింతవరకు ఉత్తరాల మనోరంజని విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇందిర. ముందుగా ముఖ్య అంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు చిత్తూరు జిల్లాలో జరిగే హంద్రీనీవా జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వ్యర్థాల శుద్ది పునర్వినియోగ ప్లాంట్లను సమర్థంగా వినియోగించి వ్యర్థాలను ఉపయోగకర వనరులుగా మార్చాలని మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా పనిచేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపటి నుంచి 2 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. గుండిశెట్టిపల్లి వద్ద హంద్రీనీవా జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేపు పాల్గొంటారు. కుప్పం నియోజకవర్గంలో సుమారు 289 కోట్ల రూపాయల విలువైన పనులు ప్రారంభించడంతో పాటు 38 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం లబ్దిదారులతో ముఖాముఖి మాట్లాడతారు. కుప్పం కొత్తపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దాదర్ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్కు కుప్పం రైల్వేస్టేషన్లో అదనపు హాల్ట్ను ప్రారంభిస్తారు. పర్యటనలో 2వ రోజు మంగళవారం ఉదయం రాష్టంలోని అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టిన 9,000 కోట్ల రూపాయల విలువైన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద చేపట్టే పనులను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రానికి తిరిగి అమరావతి చేరుకుంటారు. పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకుందామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చెత్తను ఉత్పత్తి చేసే చోటే తడి పొడి చెత్తగా వేరుచేయడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాలని ప్రపంచ పరిశుభ్రతా దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి ఉమ్మడి బాధ్యత అనే విషయాన్ని పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా స్ఫూర్తికి ప్రభుత్వం మద్దతు ఇస్తోందన్నారు. స్వచ్ఛరథం వంటి కార్యక్రమాల ద్వారా పునర్వినియోగం చేయగల వ్యర్థాలకు విలువ కల్పించేలా ప్రజలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఇప్పటికే 1,30,00,000 కిలోల పొడి చెత్తను సేకరించి 20,11,00,000 రూపాయల విలువను సమకూర్చారని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం అధికారులు కేంద్ర మంత్రులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు కేంద్ర మంత్రులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: నిన్న గరుడ సేవ జరిగింది. రాత్రి తిరుమలలో అద్భుతమైనటువంటి వర్షం రాత్రి రావడం జరిగింది. కాబట్టి మనకు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని గానీ, తాగునీటి గానీ, ఇతర ఎన్వైరన్మెంట్ దృష్టిలో గానీ వర్షాలు అనేటువంటి పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ సంవత్సరము చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో వర్షాలు తగ్గాయి. దీన్ని పూర్తి స్థాయిలో వెంకటేశ్వర స్వామికి అనుకరించి వర్షాలు కురిసే విధంగా ప్రయత్నం చేయాలి. ప్రపంచంలో ఒక అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ముందుకెళ్లడం కోసము నరేంద్ర మోడీ గారిని కూడా పూర్తి స్థాయిలో వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను.
0: కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ మాట్లాడుతూ, దేశ ప్రజలకు సేవలందిస్తూ 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిపే శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. వ్యర్థాల శుద్ది పునర్వినియోగ ప్లాంట్లను సమర్థంగా వినియోగించి వ్యర్థాలను ఉపయోగకర వనరులుగా మార్చాలని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. కాపులుప్పాడ డంపింగ్ యార్డులోని బయోగ్యాస్ ప్లాంట్, నిర్మాణాల కూల్చివేత వ్యర్థాల శుద్ది ప్లాంట్ను మంత్రి అధికారులతో కలిసి నిన్న పరిశీలించారు. ఆయా ప్లాంట్ల సామర్థ్యం, వ్యర్థాల సేకరణ విధానం, శుద్ది ప్రక్రియ, ఉత్పత్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: మిగతా ప్లేసుల్లో కూడా ఈ మధ్య 6 ప్లాంట్ని శాంక్షన్ చేశాం. అవన్నీ కూడా వర్క్ స్టార్ట్ అయినాయి. రాబోయే 2 సంవత్సరాలు ఆ ప్లాంట్లన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ స్టార్ట్ అయితే ప్రతిరోజు వచ్చే

0: 7,000 టన్నులు 6,500 టన్నులు ఈ ప్లాంట్ కి వెళ్లి అక్కడ బర్న్ అయ్యి పవర్ జనరేటర్. ఇప్పుడు విశాఖపట్నం తీసుకుంటే ఆ రోజు మనం డిజైన్ చేసిన ప్లాంట్ 1200 టన్స్ పర్ డే తీసుకుంది. అయితే చుట్టుపక్కల ఉన్న అనేక మున్సిపాలిటీస్ నుంచి చిత్తడికి వస్తూ ఎక్సెస్ అయిపోయి వాళ్ళు ఇబ్బంది పడుతూ మళ్ళీ మరొక 400 టన్నులు పెంచారు. నవంబర్ లో దాన్ని ఇనాగ్రేషన్ డేట్ జరుగుతుంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని చిరు వ్యాపారుల కోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్రా యోజన పీఎంఎంవై పథకం గురించి ఈరోజు తెలుసుకుందాం. 2015లో ప్రారంభమైన ప్రధానమంత్రి ముద్రా యోజనను చిన్న వ్యాపారాలకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో రూపొందించారు. సంప్రదాయ బ్యాంకింగ్ రుణాలకు దూరంగా ఉన్న చిరు వ్యాపారులకు హామీ లేకుండా రుణాలు అందించడం ద్వారా వ్యాపారాలను ప్రారంభించేందుకు, కొనసాగించేందుకు, విస్తరించేందుకు ఈ పథకం అవకాశం కల్పించింది. ముద్రా రుణాల్లో 68% మహిళలకు, 51% ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు అందినట్లు ప్రభుత్వం పేర్కొంది. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వే ప్రకారం 2015-2018 మధ్య ముద్రా పథకం ద్వారా 1.12 కోట్ల నికర అదనపు ఉద్యోగాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ పథకం కేవలం వ్యాపారాల ఏర్పాటుకే కాకుండా ఉపాధి అవకాశాల కల్పనకు కూడా దోహదపడినట్లు వెల్లడైంది. ముద్రా పథకం పరిధిని మరింత విస్తరిస్తూ 2024లో రుణ పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచారు. ఇప్పటికే విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి మరింత పెద్ద మొత్తంలో రుణాలు పొందేందుకు ఇది అవకాశాన్ని కల్పించింది. అణగారిన వర్గాలకు ఆర్థిక సహాయంగా ముద్రా యోజనను ప్రారంభించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: उद्यमशीलता को हर भारतीय के लिए सहज बनाने में मुद्रा योजना की बहुत बड़ी भूमिका है. बिना गारंटी के बैंक लोन की इस योजना ने महिला उद्यमियों, मेरे दलित पिछड़े आदिवासी उद्यमियों का एक बहुत बड़ा वर्ग देश में तैयार किया है और नए नए क्षेत्रों में किया है, दूर सुदूर गांवों में किया है. इस योजना के तहत अभी तक लगभग 19 लाख करोड़ रुपये ऋण के तौर पर दिए गए, 19 लाख करोड़ रुपये.
1: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించిన ఆమె రోగులతో మాట్లాడి వైద్య సేవలు, మందుల పంపిణీ వివరాలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, మౌలిక వస్తువులను పరిశీలించి వాటిని మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని ఆదేశించారు. రాష్టంలోని జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 24న ముగియనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25 నుంచి కొత్తగా ఎన్నికైన సభ్యులు బాధ్యతలు స్వీకరించే వరకు లేదా గరిష్టంగా 6 నెలల పాటు ప్రత్యేక అధికారులు జిల్లా ప్రజాపరిషత్ల అధికారాలను, విధులను నిర్వహించనున్నారు. అదేవిధంగా మండల పరిషత్ల పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 23వ తేదీతో ముగియనుండటంతో ప్రత్యేక అధికారులను నియమించే బాధ్యతను ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించింది. జిల్లా డివిజన్ స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని ఆదేశించింది. ఇంజనీరింగ్ అధికారులను మాత్రం ప్రత్యేక అధికారులుగా నియమించరాదని సూచించింది. రింగు రోడ్డు నిర్మాణం పూర్తయితే నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. బనగానపల్లె రింగు రోడ్డు నిర్మాణ పనులను ఈరోజు పరిశీలించిన ఆయన అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. రింగు రోడ్డు నిర్మాణ పనులు ఇప్పటికే దాదాపు 80% పూర్తయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు. 56 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 10.68 కిలోమీటర్ల పొడవున ఈ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు చిత్తూరు జిల్లాలో జరిగే హంద్రీనీవా జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వ్యర్థాల శుద్ది, పునర్వినియోగ ప్లాంట్లను సమర్థంగా వినియోగించి వ్యర్థాలను ఉపయోగకర వనరులుగా మార్చాలని

0: మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 1:30. ఇప్పుడు విందాం

ఇప్పటికే మీకు అంశం ఏమిటో అర్థమైందనుకుంటాను. ఈనాటి పాటల పల్లకిలో మన అంశం కలియుగ వైకుంఠం, శ్రీ వెంకటాచలం. ఈ అంశాన్ని మీ ముందుకు తెస్తున్నది మీ విజయశ్రీ. కలౌ వెంకటనాయకః అన్నారు పెద్దలు. కలియుగంలో భక్తులను కంటికి రెప్పలా కాపాడేందుకు భూలోకంలో వెలసిన ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఏడు కొండలపై వెలసిన ఆనంద నిలయుడు ఆ వెంకటరమణుడు. ఆయన నామస్మరణం సకల పాపహరణం. ఆ దివ్యమంగళ రూపదర్శనం ఇహపరలోక ముక్తిదాయకం. ఇది భక్తుల విశ్వాసం. స్వామివారిని సేవించేందుకు సాక్షాత్తు దేవతలే నిత్యం తిరుమలకు వేంచేస్తారంటే ఆ క్షేత్ర మహిమ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో అయితే తిరుమల సాక్షాత్తు వైకుంఠమే

ఆపద్బాంధవుడు, అనాథరక్షకుడు అయిన ఆ శ్రీనివాసుడు కలియుగ వైకుంఠంలో ఏడుకొండలపై వెలసి వేడుకొన్న భక్తులకు కొంగు బంగారంలా నిలిచాడు. ఏడుకొండలవాడా వెంకటరమణ, గోవిందా గోవిందా అని భక్తులు ఒక్కసారి పిలిస్తే చాలు, కొండంత అభయాన్ని ప్రసాదిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. స్వామివారి అభయహస్తం మనకు భయరాహిత్యాన్ని ప్రసాదిస్తే, కటిహస్తం పాదాలను చూపిస్తూ నన్ను శరణువేడండి, ఈ సంసార సాగరాన్ని లీలగా దాటిస్తాను అని అభయమిస్తున్నట్లుంటుంది.

తిరుమల కొండ కింద శ్రీనివాసునికి సమీపంలో తిరుచానూరులోని పద్మసరోవరంలో లక్ష్మీస్వరూపిణి అయిన అలమేలు మంగమ్మ శ్రీ పద్మావతి అమ్మవారిగా కొలువై ఉన్నారు. అమ్మవారి అనుగ్రహంతోనే భక్తులకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని విశ్వాసం. అందుకే తిరుమల శ్రీనివాసుని దర్శించుకునే ముందు తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం, ముందుగా భక్తులు తమ కష్టాలను అమ్మవారికి విన్నవించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ విషయాన్ని వివరించే ఈ గీతం తిరుమల మాడవీధుల్లో మారుమ్రోగుతూ ఉండడం మనందరమూ ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి వినే ఉంటాము.

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు 1000 నామాలతో నిత్యం పూజలందుకుంటున్నాడు. ఆయన లీలలు అనంతమైనవి, అలౌకికమైనవి, అద్భుతమైనవి. ఆ స్వామి మహిమలు ఎంత చెప్పుకున్నా తక్కువే కదండి. మనందరం మన జీవితాల్లో ఏదో ఒక సమయంలో ఆయన చేసిన మహిమను, ఆయన ఆశీర్వాదాన్ని అనుభూతి చెందినవారమే. ఆపద్బాంధవుడైన ఆ స్వామి అనాథలకు, దీనులకు, దిక్కులేని వారికి అన్నీ తానై అండగా నిలుస్తాడని మనందరికీ తెలుసు. అటువంటి తాదాత్మ్యాన్ని మనకు కలిగించే పాటను ఇప్పుడు విందాం.

భూలోకంలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా తిరుమలగిరి నిరంతరం సందడి చేస్తూనే ఉంటుంది. ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని కళ్యాణాన్ని కనులారా తిలకించి భక్తులు ఆనందపరవశులవుతారు. స్వామివారికి కళ్యాణం జరిపించి తమ తమ జన్మలు తరింపజేసుకుంటారు జనులు. ఇహలోక సౌఖ్యాలు సుఖశాంతులు అనుగ్రహించే శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని పరిణయం లోక కళ్యాణమే కదా.

ఎంతో శ్రమకోర్చి తిరుమలను చేరుకోలేనివారు, దీనులు దిక్కులేనివారు స్వామి దీవెనల కోసం ఇంటివద్దనే భక్తిశ్రద్ధలతో పూజలు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. ముఖ్యంగా 7 శనివారాల వ్రతాన్ని భక్తితో ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తారు. ఆ స్వామి కరుణా కటాక్షణాలతో తమ జీవితాల్లో సకల సౌభాగ్యాలు కలగాలని, దారిద్ర్యం తొలగి సుఖశాంతులు చేకూరాలని కోరుకుంటారు. అలాంటి భక్తిభావాన్ని ప్రతిధ్వనింపజేసే మరో మధురమైన పాట ఇప్పుడు.

ఏడు కొండలపై వెలసిన శ్రీనివాసుని మహిమను, ఆయన కరుణను ఎన్ని పాటలతో వర్ణించినా ఇంకా ఏదో చెప్పాల్సిందే అనిపిస్తుంది. ఆ శ్రీదేవి భూదేవి సమిత, ఆ శేషశైల వాసుని వర్ణించే ఈ గీతాన్ని ఘంటసాలగారి గళం వెంట విన్న ప్రతి హృదయం భక్తి పారవశ్యంలో మునిగి తేలాల్సిందే.

0: నిర్మా ఉప్పా
1: వాక్యూమ్ ఎవాపరేటెడ్ నిర్మా శుద్ధ ఉప్పు, దీని కణాలన్నీ సరిసమానం.
2: మరి మనసారా గోవిందా అని పిలిచే ప్రతి భక్తుని హృదయంలో కొలువై ఉండే ఆ శ్రీవెంకటేశ్వర స్వామికి ఇప్పుడు మంగళహారతి సమర్పిద్దాం. మన ఇంటిల్లి పాదిని సుఖశాంతులతో కాపాడాలని, అందరికీ ఆయురారోగ్యాలు సౌభాగ్యాలు ప్రసాదించాలని ఆ శ్రీనివాసుని మనసారా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ.

హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. తన కళతో తెలుగు సినిమాకు వన్న తెచ్చిన ఆ మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రసీమలో ఆయన నటించిన సినిమాలలోని పాటలను వింటారు. ముందుగా మూగ మనసులు చిత్రం కోసం ఘంటసాల గానం చేసిన ఆత్రేయ గీతం. సంగీతం కెవి మహదేవన్.

చిత్రసీమలో తర్వాత పాట ప్రేమాభిషేకం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన దాసరి నారాయణరావు రచన, సంగీతం చక్రవర్తి.

తర్వాత పాట గాంధీవం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర శ్రీకుమార్లు ఆలపించిన వేటూరి గీతం. ఈ గీతానికి సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 2:30. ఇప్పుడు విందాం

0: ఈనాటి బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమాన్ని మనకందిస్తున్నవారు కమలాపురం మండలం చిన్నచెప్పలి గ్రామం జిల్లా పరిషత్ పాఠశాల బాలబాలికలు. ఇంకెందుకు ఆలస్యం, వినేద్దాం.
1: ఈనాటి బాలవిహార్ కదంబ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు కడప జిల్లా కమలాపురం మండలం చిన్నచెప్పలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలబాలికలు.
2: నమస్తే పిల్లలు, కూర్చోండి. పిల్లలు, క్లాసులో మీకు వచ్చిన మంచి పద్యాలు, గేయాలు, నీతి కథలు, దేశభక్తి గీతాలు చెప్తారా? భవ్యశ్రీ, నీకేమైనా దేశభక్తి గీతం వస్తే చెప్తావా, విందాం?
3: చెప్తా టీచర్.
2: సరే చెప్పమ్మా.

0: చిన్నాడవి స్వర్గ ఖండమున ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నినుమో చెయ్యి తల్లి కనక గర్భమున. లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేదురా మన వంటి పౌరులు ఇంకెందు. సూర్యుడు వెళ్తురు సోకునందాక, ఓడల జంతాలు ఆడునందాక, అందాక గలయి అనంత భూతలిని మన వంటి చల్లని తల్లి లేదు. పడరాని తెలుగు బాలగీతములు, పడరాని మీద భావ భారతము.
1: ఇంతవరకు భవ్యశ్రీ అందించినటువంటి దేశభక్తి గీతము చాలా బాగుంది కదా. భవ్యశ్రీ చాలా బాగా పాడావమ్మా. ఇంతవరకు భవ్యశ్రీ పాడినటువంటి దేశభక్తి గీతం మీకెంతో అలరించిందని అనుకుంటున్నాను. ఇప్పుడు హిందూ దేశ్ కే నివాసి అంటూ పాడడానికి వస్తున్న చిన్నారి ఫహుదా.
2: హిందూ దేశ్ కే నివాసి సభి జన ఏక హై, రంగు రూప వేష భాష చాహే అనేక హై, బేలా గులాబ్ జూహి చంపా చమేలీ ప్యారే ప్యారే ఫూలు గుంతే మాలా మే ఏక హై, కోయల్ కీ కుక్కు న్యారీ పప్పి హే కి ఢేర్ ప్యారీ, గా రహీ తరానా బుల్బుల్ రాగు మగర్ ఏక హై, గంగా యమునా బ్రహ్మపుత్ర కృష్ణ కావేరీ, జాకల్ మిలే గయే సాగర్ మే హుయీ సబ్ ఏక హై.
1: ఫహుదా పాడిన దేశభక్తి గీతం చాలా బాగుంది కదా పిల్లలు. పిల్లలు మీకేమన్నా వేమన పద్యాలు వస్తే ఎవరైనా చెప్తారా పిల్లలు?
3: దొరలు దోచలేరు, దొంగలెత్తుకపోరు, మాతృజనము వచ్చి పంచుకోలేరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా, లలిత సుకున జాల తెలుగు బాల, ఓ తెలుగు బాల ఈ విద్యాధనాన్ని దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకుపోలేరు, అన్నదమ్ములు వచ్చి పంచుకోలేరు, ఈ విద్యాధనం ప్రపంచ అభివృద్ధికి మూలం. ఇనుము విరిగనేని ఇమ్మారు మమ్మారు కాచి ఎతకవచ్చు క్రమముగాను, మనసు విరిగనేని మరి చేర్చరాదయ్య విశ్వదాభిరామ వినురవేమ. భావం వినుము రెండు మూడు సార్లు విరిగినా దాన్ని వేరు చేసేందుకు ఇచ్చవచ్చు, కానీ మనసు విరిగితే కలపడం వీలు కాదు.
1: వెరీ గుడ్ అను, చాలా బాగా చెప్పావమ్మా నీతి పద్యాలు. పిల్లలు మీకేమైనా నీతి కథలు వస్తే ఎవరైనా చెప్తారా?
4: సరే టీచర్. రవికి పక్షులంటే చాలా ఇష్టం, వాటి మధురమైన కిలకిల రావాలు వినటం మరీ ఇష్టం. రవి నిద్ర లేవగానే కిటికీ దగ్గరకు వచ్చి నిలబడతాడు. అక్కడ ఉన్న పక్షులను చూస్తూ వాటి ధ్వనులు వింటూ తన దినచర్యను మొదలెడతాడు. ఈ అందమైన చిన్న చిన్న పక్షులు ఎక్కడి నుండి వస్తాయో, ఎక్కడికి వెళ్తాయో అని ఆలోచిస్తుంటాడు.

ఒకరోజు ఉదయం ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చింది. రోజులాగే అవి విద్యుత్ తీగల మీద కూర్చున్నాయి. కిచకిచమంటూ రెక్కలాడిస్తున్నాయి. చీటికి మాటికి ఎగురుతూ మళ్ళీ వచ్చి అదే తీగపై వాలుతున్నాయి. ఇదంతా రవి ఆసక్తిగా చూస్తున్నాడు. కొద్దిసేపటికే ఒకటొకటి పక్షులన్నీ ఎగిరిపోసాగాయి. కానీ ఒక పిచ్చుక అక్కడే ఉండిపోయింది. అది ఎగరడానికి ప్రయత్నిస్తోంది కానీ ఎగరలేకపోతుంది. రవి ఆ పిచ్చుకని చూశాడు. ఆ పిచ్చుక కాలు తీగలో ఇరుక్కుపోవడాన్ని గమనించాడు. అమ్మా, అటు చూడు, ఆ పిచ్చుక తీగలో ఇరుక్కుపోయింది అన్నాడు. పర్వాలేదులేరా, కాసేపైతే అదే ఎగిరిపోతుంది అంది వాళ్ళ అమ్మ. కాదమ్మా, దాని కాళ్ళు తీగలో ఇరుక్కుపోయింది, అందుకే ఎగరలేకపోతుంది అన్నాడు. ఇలా తీగలో ఇరుక్కుపోతూనే ఉంటాయి, నువ్వు లోపలికి రా, దాని గురించి నువ్వేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పాపమమ్మ, నువ్వు కాస్త ఆలోచించు, అది ఈ తీగలో రాత్రంతా ఇరుక్కుపోయి ఉంటే ఏమవుతుందో. ఏమీ అవదు, నువ్వు పొద్దున్నే లేచేసరికి అది ఎగిరిపోయి ఉంటుంది చూడు అంది అమ్మ. రవి రాత్రంతా ఇదే ఆలోచనతో పడుకున్నాడు. పిచ్చుకకి ఏమీ కాకూడదని కోరుకున్నాడు. మరుసటి రోజు ఉదయం లేవగానే పిచ్చుక గుర్తుకొచ్చింది. గబగబా బయటకు వెళ్ళి తీగ వైపు చూశాడు. అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పిచ్చుక అలాగే ఉంది, కానీ పిచ్చుక చుట్టూ ఇతర పక్షులు చేరాయి. తీగకు ఇరుక్కున్న పిచ్చుక నోరు తెరిచి ఉంది. పక్షులన్నీ దాని నోటికి ఆహారం అందిస్తున్నాయి. రవి ఇంట్లోకి పరిగెత్తుకెళ్ళి వాళ్ళ అమ్మ చెయ్యి పట్టుకుని బయటకు లాక్కు వచ్చాడు. చూడమ్మా, ఆ పక్షులన్నీ దానికి తిండి పెడుతున్నాయి. అమ్మ కూడా ఆశ్చర్యంగా చూసింది. రవికి ఇదంతా ఆశ్చర్యంగా వింతగా అనిపించింది. నిజమే, ఆ పక్షులన్నీ కష్టంలో ఉన్న పిచ్చుకకి సహాయం చేస్తున్నాయి, కానీ మనిషి మాత్రం పట్టించుకోవడం లేదు. అందరూ చూసి కూడా చూడనట్టు ఉంటున్నారు అనుకున్నాడు. ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న వచ్చాడు. రవి ఆశగా, నాన్న నాన్న, ఆ పిచ్చుక చూడు, పాపం తీగలో ఇరుక్కుపోయింది, దాన్ని ఎలాగైనా కాపాడుదాం నాన్న అన్నాడు. ఆ తీగలో చాలా పైకి ఉన్నాయిరా, దానిపైకి ఎక్కడం చాలా కష్టం, అందులోనూ కరెంటు తీగలు, మరి దాన్ని ఎవరు కాపాడుతారు నాన్న అని అడిగాడు రవి. ఆ పిచ్చుకను కాపాడాలంటే ఒకటే మార్గం, ఎవరైనా విద్యుత్ ఆఫీస్కు వెళ్ళి విద్యుత్ సరఫరా ఆపిచేస్తే దాన్ని రక్షించవచ్చు. అది కూడా విద్యుత్ ఆఫీసు వాళ్ళే వచ్చి చేయాలి. నువ్వు ముందు బడికి బయలుదేరు, ఇప్పటికే ఆలస్యం అయ్యింది అన్నాడు. రవి బడికి బయలుదేరాడు. దారిలో నడుస్తున్న ఆ పిచ్చుకే గుర్తుకు వస్తుంది. విద్యుత్ ఆఫీసులో ఎవరెళ్ళి చెబుతారు, ఆ పిచ్చుకను ఎవరు కాపాడుతారు, ఎవరి గురించి ఎదురు చూడకూడదు, నేనే దాన్ని కాపాడుతా అనుకుంటూ రవి నేరుగా విద్యుత్ ఆఫీసు వైపు వెళ్ళాడు. విద్యుత్ ఆఫీసు లోపలికి గబగబా వెళ్ళాడు. అక్కడ కుర్చీలో కూర్చున్న అతనితో, సార్ సార్, మీరు కొద్దిసేపు కరెంటు ఆపు చేస్తే ఆ పిచ్చుక బ్రతుకుతుందండి అన్నాడు. కుర్చీలో కూర్చున్న వ్యక్తి రవి మాటలు విని నవ్వి, నువ్వెవరు, ఎక్కడుంటావు, విద్యుత్ ఆపడమేంటి, పిచ్చుకను కాపాడడమేంటి అంటూ ప్రశ్నలు కురిపించాడు. తన ఇంటి ముందు పిచ్చుక ఇరుక్కుపోయిన సంగతంతా పూసగుచ్చినట్లు చెప్పాడు రవి. రవి చెప్పిన సంగతంతా విని ఆ వ్యక్తి, నువ్వు ఎవరి

0: అబ్బాయివి, మీ ఇల్లు ఎక్కడో చెప్పు నాకు. నేను మనిషిని పంపుతానులే, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు సార్. నేను రాఘవ గారి అబ్బాయిని. మేము పోస్ట్ ఆఫీసు వీధిలో ఉంటాం, మీ వాళ్ళను తొందరగా పంపండి, పాపం ఆ పిచ్చుక అరుస్తుంటే ఏడుస్తున్నట్లు ఉంది అన్నాడు రవి. అతను నవ్వుతూ అలాగే అన్నాడు. రవి బడికి వెళ్ళి వచ్చేశాడు. సాయంత్రం అయ్యింది, ఇంకా ఎవరు రాలేదేమిటి? అసలు వస్తారా రారా? ఎవరు రాకపోతే ఈ పిచ్చుక చనిపోతుంది కదా. ఇలాంటి ఆలోచనలు రావడంతో రవి కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. ఏరా రవి, ఆడుకుందాం రా అని రవి అక్క పిలిచింది. నేను రాను పో అని మంచం మీద పడుకున్నాడు. పిచ్చుక గురించే ఆలోచిస్తున్నాడు. కొంతసేపటికి రవి, నీకోసం ఎవరో వచ్చారు చూడు అంటూ వాళ్ళ అమ్మ పిలిచింది. రవి బయటకు వచ్చాడు. ఎదురుగా విద్యుత్ ఆఫీసులో పనిచేసే వ్యక్తి, అతనితో పాటు నిచ్చెనతో మరో మనిషి రవి కళ్ళల్లో ఆనందం మెరిశాయి. వచ్చేసారా రండి సార్, ఆ వ్యక్తి నవ్వుతూ విద్యుత్ ఆపు చేశాములే, పిచ్చుకను రక్షిద్దాం, నువ్వు కూడా రా అన్నాడు. అందరూ కలిసి బయటకు వెళ్ళారు. వచ్చిన వ్యక్తి నిచ్చెన వేసుకొని పైకి ఎక్కి జాగ్రత్తగా పిచ్చుక కాలును తీసి విడిపించాడు. కిందికి దిగి వచ్చి ఆ పిచ్చుకను రవి చేతిలో పెడుతూ, ఇదిగో నీ పిచ్చుక బతికే ఉంది, సంతోషమే కదా అన్నాడు రవి. రవి ఆత్రంగా ఆ పిచ్చుకని చేతిలోకి తీసుకున్నాడు. మెల్లగా దాన్ని నేల మీద వదిలిపెట్టాడు. పిచ్చుక ఎగరడానికి ప్రయత్నించింది, కానీ కొద్దిగా పైకి ఎగిరి కింద పడిపోయింది, కుండుతూ నడిచింది. కొద్దిసేపటికి అది మళ్ళీ ఎగరడానికి ప్రయత్నించింది. ఈసారి ఎగరడంలో సఫలీకృతం అయ్యింది. కిచ్ కిచ్ అంటూ గాల్లోకి ఎగిరింది. రవి ఆనందానికి అవధులు లేవు. అమ్మా, పిచ్చుక ఎగిరిపోయింది అంటూ గట్టిగా చప్పట్లు కొట్టాడు.
1: వెరీ గుడ్ కేతన్. సాయం గురించి, ఆ చిన్నారికి ఉన్న ఆలోచన గురించి నువ్వు చాలా మంచి కథ చెప్పావు నాన్న. పిల్లలు, మీకేమైనా దేశభక్తి గీతాలు ఎవరైనా వస్తే పాడతారా? సరే పాడండి అమ్మా. ఇప్పుడు దేశభక్తి గీతం పాడడానికి మీ ముందుకు వస్తున్నారు అర్షద్, గేయానంద్, హుసేన్.

0: వెరీ గుడ్ మా. మన దేశ గొప్పతనాన్ని గురించి చాలా బాగా పాడారమ్మా. పిల్లలు మీకేమైనా సాంప్రదాయ గీతం వస్తే పాడతారా?
1: పాడతాం టీచర్.
0: సరే పాడండి అమ్మా.
1: గొబ్బి అల్లో చందమామ ఓ చందమామ, విత్తు విత్తు నాటారంట, ఏం విత్తు నాటారంట, రాజుగారి తోటలో జామ్ విత్తు నాటారంట, అవునంట అక్కల చంద్రగిరి బామల్ల పువ్వు పువ్వు పూసిందంట, ఏం పువ్వు పూసిందంట, రాజుగారి తోటలో జామ్ పువ్వు పూసిందంట, అవునట కల్లార చంద్రగిరి బొమ్మల పండు పండు పండిందంట, ఏం పండు పండిందంట, రాజుగారి తోటలో జామ్ పండు పండిందంట, అవునట కల్లార చంద్రగిరి బొమ్మలార.
0: వెరీ గుడ్, చాలా బాగా పాడారమ్మా. ఈ పాట పాడిన చిన్నారులు ఫర్హానా, సంతోష్ కుమార్.
2: సార్ టీచర్, నాకు హిందీ సార్ టీచర్.
0: సరే పాడు ఇంతియాజ్.
3: आलू का चालू बेटा कहाँ गए थे, बैगन के टोकरी में सो रहे थे, बैगन ने लात मारा रो रहे थे, मम्मी ने प्यार किया हंस रहे थे.
4: आलू का चालू बेटा कहाँ गए थे, बैगन के टोकरी में सो रहे थे, बैगन ने लात मारा रो रहे थे, मम्मी ने प्यार किया हंस रहे थे.
0: ఇంతియాజ్, హిందీ రేమ్ చాలా బాగా చెప్పమ్మా. పిల్లలు మీకేమైనా ఏనుగు మీద కవితలు వస్తే ఎవరైనా చెప్తారా?
5: నేను చెప్తాను టీచర్.
0: సరే చెప్పమ్మా.
5: ఏనుగమ్మ ఏనుగు, ఏ ఊరు వచ్చింది ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు, మనుషులకు వచ్చింది ఏనుగు. ఏనుగమ్మ ఏనుగు, ఏ ఊరు వచ్చింది ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు, మనుషులకు వచ్చింది ఏనుగు.

0: రాముడు ఎంతో చక్కని దేవుడు. ఏనుగమ్మా ఏనుగు, ఏ ఊరు వచ్చింది ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు, మనుషులకు వచ్చింది ఏనుగు. ఏనుగు ఏనుగు నల్లాన, ఏనుగు కొమ్ములు తెల్లాన, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు.
1: ఏనుగు మీద కవిత చిన్నారి వైష్ణవి చాలా బాగా చెప్పింది కదా పిల్లలు. సరే పిల్లలు, నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం అంటూ దేశభక్తి గీతాన్ని ఆలపించడానికి వస్తున్నారు చిన్నారులు సంతోష్ కుమార్, కేతన్.

దేశం భారత ఖండం ఒక అమృత భాండం ఉత్తరాన ఉన్నత మహిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం తూర్పు దిశ పొంగి పొర గంగా సంద్రం పశ్చిమాన అనంతమై సింధు సముద్రం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత కాండం ఒక అమృత భాండం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్న గర్భ పేరుగన్న భారతదేశం వీర పుణ్యలెరుతలున్న ఆలయ శిఖిరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం.

0: అనే ప్రగతుల తీరం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరి విల్లుల విర సెల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం.
1: వెరీ గుడ్, చాలా బాగా పాడారమ్మా. ఇప్పుడు తేనెల తేటల మాటలతో అంటూ దేశభక్తి గీతాన్ని ఆలపించనున్నారు చిన్నారులు ఫర్హానా, కవితా.

0: మా
1: వెరీ గుడ్, చాలా బాగా పాడారమ్మా. మమ్మీకి రోటీ గోల్ గోల్ అంటూ హిందీ రైమ్ చెప్పడానికి వస్తున్న చిరంజీవి ఇంతియాజ్.
2: మమ్మీకి రోటీ గోల్ గోల్, పాపాకి పైసే గోల్ గోల్, దీదీకి బిందియా గోల్ గోల్, దాదాకి చస్మే గోల్ గోల్, సూరజ్ గోల్, చందా గోల్, తుమ్ గోల్, హమ్ గోల్, సారే దునియా గోల్ గోల్ గోల్.
1: వెరీ గుడ్, మంచి రైమ్ చెప్పావు ఇంతియాజ్. ఇప్పుడు ఫర్హానా కొన్ని పద్యాలను చెప్తుంది, వినండి.
3: బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదేశమతి. భావం నేను బలవంతుణ్ణి అనే గర్వంతో ప్రవహించకూడదు, ఎందుకంటే ఎంతటి బలవంతుడైనా కొన్ని సమయంలో తనకంటే తక్కువ బలం కల వారి చేతుల్లో ఓడిపోయే అవకాశం ఉంది. చీమల కన్నా పాము బలమైనది, అయినా చీమల గుంపు పాముని కుట్టి చంపేయగలదు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జన్లా, పుత్రుణ్ణి గనుగోని పొగడగా పుత్రోత్సాహము నాడు పొంద్రసుమతి. భావం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే ఆనందం కలగదు, ప్రజలందరూ తాన కొడుకు గొప్పతనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది.
1: చాలా బాగా చెప్పావమ్మా. పుత్రుని ఉత్సాహం తండ్రికి ఎలా ఉంటుందో నీ పద్యం ద్వారా తెలియజేశావు. ఉప్పు కప్పురంబు ఒక పోలిక నుండు అంటూ పద్యాన్ని చెప్పడానికి వస్తున్న చిరంజీవి కేతన్.
4: ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జారవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభినామ వినరవేమా. భావం ఉప్పు కర్పూరం చూడడానికి ఒకేలాగా ఉంటాయి, కానీ దాని రుచి వేరుగా ఉంటుంది. మనుషులు కూడా చెడ్డవారు మంచివారు ఒకేలాగుంటారు.
1: వెరీ గుడ్ కేతన్, మంచి పద్యాన్ని చెప్పావమ్మా. ధనము కూడబెట్టి అనే నీతి పద్యాన్ని చెప్తున్న చిరంజీవి కేతన్.
4: ధనము కూడబెట్టి దానంబు చేయక, తాను తినకలెస్స దాచుకాక, తేనెటీగ కూర్చి తెరువరికి ఇయ్యద, విశ్వదాభిరామ వినరవేమా. భావం తను సంపాదించిన డబ్బులు దాచిపెట్టడం కన్నా ఇతరులకు ఇవ్వడం, తను ఖర్చు పెట్టడం ముఖ్యం, లేదా దాచిపెడితే అంత వృధా అవుతుంది. ఇంకా తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడా పెడుతుంది, కానీ అది బాటసారులా పాలవుతుంది కదా.
5: ఈనాటి బాలవిహార్ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలు కడప జిల్లా కమలాపురం మండలం చిన్నచెప్పలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలబాలికలు భవ్యశ్రీ 5వ తరగతి, పహూజ్ 7వ తరగతి, అను 6వ తరగతి, కేతన్ 5వ తరగతి, అర్షత్, గేయాచరణ్, హుస్సేన్ 6వ తరగతి, సంతోష్ కుమార్ 5వ తరగతి, ఫర్గానా 5వ తరగతి, ఇంతియాస్ 6వ తరగతి, వైష్ణవి 6వ తరగతి, కవిత 5వ తరగతి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందరికీ శుభాకాంక్షలు. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆకాశవాణి కడప కేంద్రం వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. మళ్ళీ చెప్పాలి సార్.

మీరింతవరకు కమలాపురం మండలం చిన్నచెప్పలి గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు అందించిన కదంబ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఒక చిత్రగీతం.

0: ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు వినండి అనివార్యం నాటకం. రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.
1: బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఇందులో శ్రీ పి శివప్రసాద్, శ్రీమతి కొల్లూరు సుభద్రాదేవి, శ్రీమతి కె రాజేశ్వరి, శ్రీ కె శేషగిరిరావు

0: ఎస్ శంకర్రావు, శ్రీ కె శివరాం ప్రసాద్, శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి, శ్రీమతి డి శ్రీదేవి పాల్గొన్నారు. వినండి అనివార్యం నాటకం.
1: అక్కా, అక్కా, బావగారు, బావగారు.
2: వస్తున్నా వస్తున్నా. ఎవరు?
1: నేనేనక్కా, భాస్కరాన్ని.
2: తమ్ముడు, రారారారా. ఏమిట్రా భాస్కర్, ఉదయాన్నే చెప్పా పెట్టకుండా ఇలా హఠాత్తుగా వచ్చేసావు?
1: ఏం లేదక్కా, మా అడ్డాప్స్లో కొంచెం పనుండి వేగంగా బయలుదేరి వచ్చేసాను.
2: సరే సరే, ఉండు, కాఫీ పట్టుకొస్తాను.
1: వద్దక్కా, బస్సు దిగిన వెంటనే కాంప్లెక్స్ క్యాంటీన్లో తాగి వస్తున్నాను.
2: బయలుదేరే ముందు ఫోన్ చేస్తే బావగారే వచ్చి తీసుకువచ్చేసేవారు కదా. అయినా అదేమిటి, బాగా నీరసంగా కనిపిస్తున్నావు.
1: అబ్బే, అదేం లేదక్కా, బాగానే ఉన్నాను, ప్రయాణ పడలిక అంతే.
2: సరే సరే, మరదలు పిల్లలు ఎలా ఉన్నారు? సుజాతకు ఆ సెట్లో మంచి ర్యాంకు వచ్చిందట, సంతోషం.
1: బావగారు ఇంట్లో లేరా?
2: లేరు, ఏదో మీటింగ్ ఉందని వెళ్లారు. ఏ బావగారితో ఏమైనా మాట్లాడాలా?
1: అదే, సుజాత శ్రీధర్ల పెళ్లి గురించే. శ్రీధర్కి ఎలాగో ఉద్యోగం వచ్చిందిగా, ఆలస్యం ఎందుకు, ముహూర్తాలు పెట్టించేద్దామక్క.
2: నేను అలానే ఆలోచిస్తున్నాను, బావగారితో అదే అంటున్నాను. కానీ ఆయన మనసులో ఏముందో అర్థం కావటం లేదు, అనడం లేదు. తండ్రి కొడుకుల ఆలోచన ఏమిటో మరి?
1: అదేనక్క నా భయం. నువ్వు కోపగించుకోగాని నాకు తెలిసిన ఓ సంగతి నీ చెవిని వేద్దామనే వచ్చాను.
2: ఏమిటి తమ్ముడు?
1: అదేనక్క, మన శ్రీధర్ తన స్నేహితుడితో తను ఎట్టి పరిస్థితుల్లోనూ మేనరికం చేసుకోను, ఇంత అవగాహన కలిగిన వాణ్ణి అలాంటి పొరపాటు చేయదలుచుకోలేదు. ఇప్పుడే కఠినంగా ఉండకపోతే జీవితమంతా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది అన్నాడట.
2: ఏమిటి అలా అన్నాడా? చూస్తాను. అంత పెద్దవాడైపోయాడా?
1: ఏమోనక్క, మేము శ్రీధర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మీ అక్క కొడుకు బుద్ధిమంతుడు, నీకేరా, రెడీమేడ్ అల్లుడు ఇంట్లోనే ఉన్నాడు అని నా స్నేహితులందరూ ఆట పట్టిస్తుంటారు. ఇప్పుడేమైనా తేడా వస్తే నేనెలా తలెత్తుకు తిరగలను?
2: తమ్ముడు, వాడి భవిష్యత్తుకు నువ్వెంత అండగా నిలిచావో మన బంధువులందరికీ తెలుసు. తేడా వస్తే వాళ్ళందరి మధ్య వాణ్ణి నిలబెట్టి గుంజీలు తీయిస్తాను. ఏమనుకుంటున్నాడో, 4 సభలకు వెళ్లి 10 పుస్తకాలు చదివి పెద్ద మేధావులు అనుకుంటున్నాడు. అవసరమైతే నేనేంటో చూపిస్తాను. వయసులో చాలా తేడా ఉన్నా, నాకిష్టం లేకపోయినా బావగారిని చేసుకుని ఆయన్ని ఇంటిని తీర్చిదిద్దిన దాన్ని. నువ్వేం ఆందోళన చెందుకు, చూస్తాను వాడెలా మేనరికం చేసుకోడో.
1: అక్క, ఇన్నాళ్ళు మన కుటుంబ వ్యవహారాలన్నీ నీకొని సన్నాల్లోనే జరిగాయి. మన కుటుంబం అంతా ఎంతో అన్యోన్యంగా ఒకే మాట మీద నడుస్తారని మన ఊరిలో మన తాతల దగ్గర నుండి మనకు మంచి పేరుంది. అలాంటిది ఇన్నాళ్లకు శ్రీధర్ ఆ ఐక్యత గండి కొట్టి అన్యోన్యతను అహ్వాస్పాలు చేసే ఆలోచనలు మన వాళ్ళు భరించలేకపోతున్నారు. పైగా మరో మాట కూడా చెప్పాలి, శ్రీధర్ తన అభిప్రాయాల్ని బావగారికి కూడా చెప్పి ఒప్పించినట్లు చూచాయిగా తెలిసింది. నువ్వేం చేస్తావో నీ ఇష్టం. మా అమ్మాయికి మరో సంబంధం చూసుకోలేక కాదు, చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం, ఆశించాం కదా అన్నదే మా ఆవేదన.
2: తమ్ముడు, అంతవరకు వస్తే శ్రీధర్ అదే పట్టుదలతో ఉంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు. నువ్వేం కంగారు పడి ఈ విషయం అందరితోనూ చెప్పి బయటికి పొక్కనీకు. వంట అయిపో వచ్చింది, భోజనం చేసి వెళుదువుగాని.
1: వద్దక్క, ఈలోగా బావగారు వచ్చేస్తే ఆయన సమక్షంలో ఈ పంచాయతీ జరగడం నాకు ఇష్టం లేదు. తల్లిదండ్రులుగా మీ ప్రయత్నం మీరు చేయండి. తరువాత పరిస్థితులను బట్టి నా కూతుర్ని కాదని ఏ ఇంటి అమ్మాయి మీ ఇంటి కోడలవుతుందో నేను చూస్తాను, వెళ్ళొస్తాను.
2: అదేమిట్రా భాస్కర్, జరగబోయే దాని గురించి ఎక్కువగా ఊహించుకొని ఇప్పటి నుండే పొరపొచ్చాలు ప్రారంభమైతే ఇక మన అనుబంధాలకు అర్థమేముంది? నువ్వు ప్రశాంతంగా ఉండు, పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత నాది. మనం అనుకున్నది జరగన నాడు మనమో వాడో తేలిపోతుంది. నా పుట్టింటి వారి రక్తం నాలో ప్రవహిస్తుంది, అత్తింటి వారి గౌరవం కాపాడే బాధ్యత కోడలుగా నాపై ఉంది.
1: నాకు ఆ నమ్మకం ఉందక్క. అయితే ఈ వయసులో నీ ఆరోగ్యం జాగ్రత్త, వెళ్ళొస్తా మరి.
2: తమ్ముడు, ఎన్నిసార్లు మా ఒడుదుడుకులు సంసారాన్ని ఆదుకున్నావో మేమెలా మర్చిపోగలం? మీ ఆశలు ఒమ్ము కానీయం, అంతా మంచి జరుగుతుంది, మరేం పర్వాలేదు. జాగ్రత్త, మరదల్ని పిల్లల్ని అడిగానని చెప్పు.
1: వస్తానక్కా.

0: వాణి, వాణి,
1: వస్తున్నా.
0: కాసిన్ని మంచినీళ్ళు ఇచ్చి కాఫీ ఇవ్వు. వంట ఇంకా పూర్తవలేదుగా.
1: కాఫీలు టిఫిన్లు ఎందుకులేండి? అబ్బాయి చెప్పిన తీపి కబురుతో మీ కడుపు నిండిపోయే ఉంటుంది.
0: వాణి, ఏమిటా మాటలు? వాడి అభిప్రాయం ఏదో వాడు చెప్పాడు, అంత మాత్రాన మనం లేమా? అంతా వాడనుకున్నట్లే జరిగిపోతుందా?
1: ఆహా, అయితే విషయమంతా మీకు ముందే తెలుసన్నమాట. మీకేవండి, తండ్రి హోదాలో ఉన్నారు, ఎలాగైనా తప్పించుకోగలరు. కానీ కన్న తల్లిని కదా, వాడి పెళ్లి పేరెంటో విషయంలోనూ కొన్ని ఆస్తులు పెంచుకుంటాను కదా, అన్నదమ్ముల సాయంతో మీతో పాటు సంసార బాధ్యతలు పంచుకుంటున్నాను కదా, అవన్నీ మర్చిపోయి ఎలా తప్పించుకోగలను?
0: వాణి, నేను కాదనడం లేదు, కానీ పెంచడంతో పాటు అన్ని నిర్ణయాల్లోనూ అమ్మకే ప్రాధాన్యం. అందుకే అమ్మకు ఈ దేశంలో గొప్ప స్థానం ఉంది.
1: దేశమంతా ఉంది, మనింట్లోనే అమ్మ మాటకు విలువలేంది. కాకపోతే వాడికెంత ధైర్యం! ఇంతకాలం సంసారం నెట్టుకు రావటంతో పాటు ఇద్దరు అమ్మాయిల పెళ్ళిళ్ళ విషయంలోనూ వాసు చదువు విషయంలోనూ నేను చూపించిన వ్యవహార దక్షతకి నా బంధువులు ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత మెచ్చుకుంటారో. అసూయపడేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఏం లాభం? పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని పెద్దలు చెప్పినట్లు నా దక్షత దూరదృష్టి నా భర్తకు అర్థం కాదు. ఇప్పుడు నా కొడుక్కి ఖాతరు లేకుండా పోయింది. కర్మ కర్మ.
0: అబ్బా వాణి, వాడికి ఇంకా ఉద్యోగం వచ్చి 6 నెలలైనా కాలేదు, అప్పుడే పెళ్లి సంగతి మొదలెట్టేశావు. నీ మేనకోడలతోనే శ్రీధర్ పెళ్లి జరగాలని నువ్వు కోరుకుంటే నువ్వు అసలు తొందర పడకూడదు.
1: నేను తొందర పడ్డమేమిటి అంటే, నా తమ్ముడు కూతురు నాకే కాని మీకు మేనకోడలు కాదా? అయిన వాళ్ళ అమ్మాయి అయితే అత్తామామల ఆలనా పాలన చక్కగా చూసుకుంటుందని అంటారు. అంతేకాదండి, సుజాత మన ఇంటి కోడలని మనం చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం కదా.
0: అనుకున్నావు సరే, కాదనడం లేదు. అంత మాత్రానికే నువ్వు ఇంత రాద్ధాంతం చేయడం ఏం బాగాలేదు.
1: చాలే, ఊరుకోండి. ఏ తల్లి కోరని కోరిక నేనేం కోరలేదు. నా పుట్టింటి వారితో బంధుత్వం నేను కోరుకోవటం తప్ప, అందులోనూ మా చిన్న తమ్ముడు గురించి తెలుసు. మా మరదలు మాత్రం పరాయిదా, స్వయంగా నా అక్క కూతురేగా. అందుకే వాళ్ళిద్దరు శ్రీధర్ పైన అన్ని ఆస్తులు పెంచుకున్నారు. మా మరదలు ఇంటిలో అమ్మాయి కాబట్టి చివరి రోజుల్లో మా అమ్మను నాన్నను అంత జాగ్రత్తగా చూసుకుంది.
0: అందుకే శ్రీధర్ కూడా భయపడుతున్నట్టున్నాడు.
1: ఎందుకట?
0: అటు మేనరికం, దానికి తోడు తాను మేనరికం చేసుకుంటే పుట్టబోయే బిడ్డలు వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే?
2: ఏమిటి నాన్న ఆరోగ్య సమస్యలు అంటున్నారు?
0: ఏమి లేదు బాబు, మొన్నటి వరకు తీవ్రంగా ఎండలు కాశాయి.
2: అవును, నిన్నటి నుండి వర్షాలు ప్రారంభమయ్యాయి కదా.
1: నా ఆవేదన అంతా మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ. తండ్రి కొడుకులిద్దరూ ఎంత చక్కగా నటిస్తున్నారు బాబు. నా ఆశలన్నీ తల్లకిందులు చేసేసే నిర్ణయం తీసుకున్నారుగా.
2: అమ్మా, అర్ధాంతరంగా నా పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చింది నువ్వే. అయినా నా పెళ్లికి ఇప్పుడు ఏం తొందర వచ్చిందని? నా అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పే హక్కు నాకు లేదా?
1: ఎందుకు లేదు బాబు? నీ అభిప్రాయాన్ని చెప్పే హక్కు నీకుంది, అలాగే మా అభిప్రాయాన్ని గౌరవించే బాధ్యత నీ మీద ఉంది. అయినా నేనేమంటున్నాను, చిన్నప్పటి నుండి మన రెండు కుటుంబాలు అనుకుంటున్నదే చేస్తాము అంటున్నాను.
2: అమ్మా, నువ్వెన్ని చెప్పినా నా నిర్ణయంలో మార్పు రాదు. అన్నా, మీరేనా అమ్మకు చెప్పండి, నన్ను అర్థం చేసుకోండి.
1: అవును బాబు, మీ నాన్నగారు చెప్తేనే గాని అర్థం కాని స్థితిలో ఉన్నాను. అయినా పెద్ద పెద్ద చదువులు చదివి నువ్వు మమ్మల్ని మించిపోయావు, అందుకే నువ్వు చెప్పింది వినే పరిస్థితి వచ్చింది నాకు.
0: వాణి, ఎందుకలా ఆవేశపడతావు? పోనీ శ్రీధర్ చెప్పిన అభిప్రాయం గురించి మనం నిదానంగా ఆలోచిద్దాం.
1: నిదానంగానే ఆలోచిద్దాం. మన అవసరాలన్నీ తీరిపోయాయిగా, ఇప్పుడు మరి నా బంధువులతో మీకేం పని? అందుకే అంత సులువుగా సలహా ఇవ్వగలుగుతున్నారు.
0: మీ అన్నదమ్ములు ఎన్నోసార్లు మనకు సహకరించిన సంగతి శ్రీధర్కి తెలుసు, చిన్నపిల్లాడేం కాదుగా.
1: అవునండి, అన్నీ తెలుసు, అందుకే అంత తేలిగ్గా తీసుకుంటున్నాడు.
2: అమ్మా, సుజాతను కోడలుగా చేసుకోవాలని నేను వాసిపట్టడం తప్పు కాదు, అలాగే మామయ్య అత్తయ్య కూడా ఆలోచించడం తప్పు కాదు. కానీ
1: ఇంకా కాని ఏమిట్రా చెప్పు. ఇన్నాళ్ల అనుబంధం, ఇన్నేళ్ల మా ఆశలు, అడియాసలు.

0: చేస్తానంట. అంతేగా, అంతేగాని ఉద్దేశం?
1: అది కాదమ్మా, మన రెండు కుటుంబాల గురించి నాకు అవగాహన ఉంది. నేను సుజాతను ఎప్పుడూ నా భార్యగా ఊహించుకోలేదు. ఆ భావంతో ఎప్పుడూ సుజాతను చూడలేదు.

0: నా నీకు గుర్తు ఉండకపోవచ్చు, అయినా నిన్నని ఏ లాభం? అన్నీ తెలిసి బెల్లం కొట్టిన రాయిలో మౌనంగా వింటున్నా ఆ పెద్ద మనిషిని అనాలి.
1: బాగుందే నీ వరుస, పూర్వ రోజులా ఇవి? కాలం మారింది, మారిన కాలంతో పాటు మనం మారాలి.
0: అవునవును, నాకిప్పుడే అర్థమవుతుంది. తండ్రి కొడుకులిద్దరూ బాగా కూడబలుక్కొని ఈ నిర్ణయానికి వచ్చినట్లున్నారు. అందుకే కొడుకు అంత నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నాడు.
2: అమ్మా, నా పెళ్లి విషయంలో మీ ఇద్దరి మధ్య మనస్పదలు రావటం నాకు ఇష్టం లేదు. అంత లోకజ్ఞానం లేనిదానివి కాదు.
0: అవును బాబు, నేను బొత్తిగా లోకజ్ఞానం లేనిదాన్ని కదా. అందుకే కన్న పుణ్యానికి నీ చేత నీతులు చెప్పించుకోవలసి వస్తుందిరా.
1: శ్రీధర్, కాస్త అమ్మ మాట వినరా. మనం కొన్నాళ్ళు పెళ్లి విషయం ఆలోచించడం మానేయడం మంచిది. ఇప్పుడే వచ్చిన మంచి ఉద్యోగ అవకాశం, కొన్నాళ్ళు ఎంజాయ్ చేయి, తర్వాత చూద్దాం.
0: ముందు నుంచి అనుకుంటున్న సంబంధం కాలదన్న తర్వాత వాడెలా పోతే నాకేంటి? నా మాట విననప్పుడు
1: అబ్బా శుభమా అని పెళ్లి ప్రస్తావనలో తల్లిగా ఈ అపశకునపు మాటలేమిటి?
0: నేనేదో అనేసాను అనుకుంటున్నారు గాని ఈ తల్లి బాధ మీరు అర్థం చేసుకోవటం లేదండి. అభ్యుదయం ఆదర్శం అంటూ ఏవో పుస్తకాలు చదువుతూ సభలు సమావేశాలకు వెళ్తుంటే నా కొడుకు మంచి విజ్ఞానవంతుడు అవుతున్నాడని ఆనందపడ్డానే కానీ నువ్వు ఇలా నా గొంతు కోస్తావని, నా ఆశల వృక్షాన్ని కూల్చేస్తావని ఊహించలేకపోయాను.
2: అమ్మా, నేనే నీ గొంతు కోశానమ్మా, నేనేం నేరం చేశానని?
1: ఊరుకోరా వాణి, మనిషి జీవితంలో పెళ్ళి ఒక తప్పనిసరి వ్యవహారమే, కానీ దానికోసం బంధాలు అనుబంధాలు తెగతెంపులు చేసుకోవడం భావ్యం కాదు.
2: అమ్మా, నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుని కలత పడుతున్నావు, కానీ పెళ్ళి గురించి అది మామయ్య కూతురుతో అంటున్నావు కాబట్టి అంతవరకు నాకు ఇష్టం లేదంటున్నాను. అంతే తప్ప నేనెవరిని ఇష్టపడలేదు, పెళ్ళికి సిద్ధపడడం లేదు. ఇంతకు మించి నువ్వు కేవలం నీ కోణంలోనే ఆలోచించి మేనరికం అనే చక్రబంధంలో నన్ను ఇరికించాలనుకుంటే మాత్రం నేను దానికి సిద్ధంగా లేను.
1: శ్రీధర్, ఎందుకంత నిష్కర్షగా మాట్లాడతావు? అల్లారు ముద్దుగా చూసుకున్న అమ్మతో అలాగేనా మాట్లాడేది? ఆ సేతు హిమాచలం, ప్రతి స్త్రీ తన పుట్టింటి వారికే అగ్రతాంబూలం ఇవ్వడం పచ్చి నిజం. కోటికొక్క మహిళ కూడా అందుకు మినహాయింపు ఉండదు. దేశంలో పురుషాధిక్య వ్యవస్థ పేరుకే, కానీ మాతృస్వామిక వ్యవస్థ లక్షణాలు ఈ దేశంలో మహిళల్ని సంసారాల్ని అనుబంధాల్ని శాసిస్తున్నాయి. దానికి మీ అమ్మ కూడా మినహాయింపు కాదు, అర్థం చేసుకో.
0: కొడుక్కి భగవద్గీత బోధిస్తున్నట్లు భవబంధాల గురించి వ్యవస్థల గురించి బాగానే బోధిస్తున్నారే, ఇదిగో వినండి నా నిర్ణయం చెప్తున్నా. నా తమ్ముడు కూతురుతో కనుక శ్రీధర్ పెళ్లి జరగకపోతే వాడు నా కొడుకు కాదు, నేను వాడికి తల్లిని కాదు. మీరు ఏ కోణంలో విశ్లేషించినా ఇదే నా తుది నిర్ణయం.
2: అమ్మా, ఈ రోజుల్లోనూ పిల్లలకు ఇష్టం లేని పెళ్లిళ్ళు చేయడం న్యాయం కాదు. మేనరికపు పెళ్లిళ్ళు చేసుకుని రేపు పుట్టబోయే బిడ్డలు ఆ ప్రభావంతో ఏ లోపాలతో పుట్టినా చవిచూడబోయే కష్టాలు నరకంతో సమానం. నాకున్న పరిజ్ఞానంతోనే ఈ నిర్ణయానికి వచ్చాను. అంతే తప్ప నిన్ను నాన్నను నొప్పించాలని కాదమ్మా.
0: శ్రీధర్, ఇద్దరు ఆడపిల్లల తర్వాత నువ్వు కడుపును పడ్డా, ఏం చేయాలని మేమిద్దరూ మాథన పడుతున్నప్పుడు అబార్షన్ చేయించుకోమని తాతయ్య నానమ్మ కూడా బలవంతం చేశారు. మూడో బిడ్డ కూడా ఆడపిల్లయితే పెంచి పెద్ద చేసి పెళ్లి పేరెంటం చేయడం మీ వల్ల కాదని వాళ్ళెంతో ఒత్తిడి చేశారు. పుట్టబోయేది ఏ బిడ్డైనా అంపచ్చ జీవన ఫలమే, అబార్షన్ వంటి తొందరపాటు నిర్ణయాలు మేం తీసుకో అంటూ మూడో బిడ్డను కన్నా నువ్వు పుట్టా. కుటుంబం అంతా ఎంత ఆనందపరితులయ్యారో తలుచుకుంటే ఇప్పటికీ మనసు పరవశం అయిపోతుంది. ఎన్నో ఆశలతో నిన్ను ఎంత వాడిని చేస్తే ఇప్పుడు ఇదా నువ్విచ్చిన ప్రతిఫలం.
2: అమ్మా, నువ్వు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మారదు.
1: వాణి, నేను మరోసారి శ్రీధర్తో మాట్లాడతాను, నువ్వు ప్రశాంతంగా ఉండు.
0: వాడితో ఇంకా ఏం మాట్లాడతారండి, మన ఆశలన్నీ కూల్చేశాడుగా.

0: పాతికేళ్ల నా ఆశలు నా కొడుకు అడియాసలు చేస్తాడని నేను ఊహించలేదండి. తండ్రిగా మీరు మీ బాధ్యతల వెనుక మీ ఆవేదనను అనుచుకోవచ్చు, కానీ నాదే నాదే కాదు, చాలామంది తల్లులది ఏమండి, చిన్న ప్రపంచం అండి. ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేం.
1: అలాగని నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? ఇన్నేళ్ళు కష్ట సుఖాలు బాధ్యతలు కలిసి పంచుకొని సంసారాన్ని సాగించాం వాణి, నీకేమన్నా అయితే నేనేమైపోవాలి?
0: లేదండి, ఎంత మనసు కుదుట పరుచుకుందామన్నా నా వల్ల కావడం లేదు. ఏమండి, నాతో చిన్న కోరిక తీరుస్తారా?
1: అదేంటి వాణి, ఏమిటో చెప్పు.
0: ఒక్కసారి, ఒకే ఒక్కసారి మీ వడిలో తల వాల్చి సేద తీరాలని ఉందండి.
1: వాణి, ఏమిటా మాటలు? నీ స్థానం నా గుండెలు. రావాణి రా. వాణి వాణి వాణి.

0: శారదా, శారదా,
1: వస్తున్నా.
0: కాసిన మంచినీళ్ళు పట్రా.
1: ఇదిగోండి.
0: నీ పూజలు పురస్కారాలు అయిపోయాయా? అమ్మాయిలిద్దరూ ఫోన్ చేసే టైం అయింది.
1: అయిపోయాయండి, గుడికి కూడా వెళ్ళొచ్చేసాను. ఇదిగో కాఫీ తీసుకోండి.
0: సరే.
1: అమ్మాయిలిద్దరూ గ్రీటింగ్స్ కూడా చెప్పేశారు, మళ్ళీ సాయంత్రం మాట్లాడతామన్నారు.
0: చాలా సంతోషం శారదా. నన్ను సొంతంగా కాఫీ కూడా చేసుకోలేనంతగా నీ మీద ఆధారపడేలా చేసుకున్నావు కదా.
1: అదేమిటండి, కాఫీలు టిఫిన్లు మీరు చేసుకోవడం ఏమిటి, నేనుండగా? అయినా మీకు కాఫీ చేసుకునే అవకాశం ఇస్తే వంట కూడా చేసేస్తానంటారు.
2: బాగా చెప్పావమ్మా.
1: రండి అన్నయ్య, బాగున్నారా?
2: బాగున్నానమ్మా.
1: మీకు కూడా కాఫీ పట్టుకొని వస్తానండి.
2: అలాగేనమ్మా, నీ చేత్తో కాఫీ అమృతంలా ఉంటుంది. ఉదయాన్నే పనుండి ఇల్లు వదిలేశాను.
0: పోనీలేరా, నీ అభిరుచులు తెలిసిన మీ చెల్లెలు ఉండగా.
1: చాలే, ఊరుకోండి, ఈ కాఫీ చుక్కకేనా?
0: రాఘవ, శారద భోజ్యేషు మాత నన్నే కాదురా, మా అమ్మ పోయిన లోటు తెలియకుండా మా నాన్నగారిని చనిపోయే వరకు కన్న కూతుర్లా చూసుకుందిరా.
2: అవునరా, అంతా నీ అదృష్టం. మా చెల్లాయి వల్లే మీ కుటుంబంలోని గౌరవం కూడా పెరిగింది. అత్తింటి వారు పుట్టింటి వారు అన్న అరమరికలు పాటించిన ఆడవాళ్ళు కోటికొక్కరుంటారు. అందులో మా శారద్ది అగ్రతాంబూలం.
0: అవునరా, పెద్దలు చెప్పినట్లు భార్యకు ఉండవలసిన అన్ని లక్షణాలు శారదకున్నాయి. కానీ ఒక్కటి మాత్రం లేక నా పరిస్థితి స్వయం రాజా స్వయం మంత్రి అయిపోయిందనుకో.
2: ఏంటో నువ్వు కనిపెట్టిన ఆ లోపం.
0: రాఘవ, భాష్యకారులు చెప్పినవన్నీ నేను అంగీకరించను, కానీ భార్యకు ఉండాల్సిన వాటిలో ప్రధానమైనది కరణేషు మంత్రి లక్షణం. ఈ అమాయక పిల్లలకి అది ఒక్కటే లోపం. దాంతో నా పైన ఎక్కువగా సంసార బాధ్యతలు పెరిగిపోయాయి.
2: అవునవును, నువ్వు అంగీకరించకపోయినా వేల సంవత్సరాల జీవనసారాన్ని మదించిన మన పూర్వీకులు లోకోక్తులు సూక్తులు మనకు అందించారు. ఒక్కొక్క లోకోక్తి అర్థం చేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుందిరా.
0: శారద పట్నంలో పెరిగిందా? అయినా లోక పరిజ్ఞానం ఏమాత్రం పెరగలేదురా. పెళ్ళయ్యే నాటికి ఎలా ఉందో ఇప్పటికీ అదే తీరు, అదే అమాయకత్వం.
2: రే శ్రీధర్, పెళ్ళంటే గుర్తొచ్చింది అన్నట్టు ఈరోజు మీ పెళ్లి రోజు కదూ, మర్చిపోయాను చూడు. వయస్సు ఆరోగ్యం ప్రభావం అలాంటిది. ఓకే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అమ్మా శారదా.
1: వస్తున్నాను అన్నయ్య.
2: చూసావమ్మా,
1: కాఫీ తీసుకోండి.
2: నా పెళ్లి రోజు నాడు శ్రీధర్ ఉదయాన్నే ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్తాడు. నేను ఎప్పుడూ వెనకబడిపోతుంటాను. మీ దంపతులు ఇద్దరికీ వివాహ దినోత్సవ శుభాకాంక్షలమ్మా.
1: ధన్యవాదాలు అన్నయ్య. ఇదిగో స్వీట్స్ తీసుకోండి.

0: అయ్యో, ఈ మతిమరుపు పెద్ద మనిషికి స్వీట్స్తో సత్కరిస్తున్నావా? దీర్ఘాయుష్మాన్ భవ తల్లి.
1: అన్నయ్య, మీకు తెలుసుగా, మా మ్యారేజ్ డే నాడు ఆయన అన్యమనస్కంగా ఉంటుంటే నాకు అనుమానం వచ్చింది. ఒక ఏడాది కొంచెం సాహసించి అడిగేశాను.
0: అదేంట్రా శ్రీధర్, కొంప తీసి నాకు తెలియకుండా పెళ్లికి ముందు ఏమైనా ప్రేమ వ్యవహారం?
2: బాగుందిరా మీ అన్న చెల్లెళ్ళ వరుస, నీకు పాజిటివ్ ఆలోచనలు రావా? ఈరోజు తేదీ ఎంత?
0: మార్చి 23. ఎందుకు?
2: ఎందుకా రాఘవ, మార్చి 23 ఈ దేశ స్వాతంత్ర్యం కోసం దేశభక్తితో వయసుకు మించి సాహసం చేసిన యువకిశోరాలు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులను బ్రిటిష్ పాలకులు ఉరితీసిన రోజు. భరత భూమి దాస్య విముక్తికి ఆ వీరులు ప్రాణత్యాగం చేశారు. అందుకేరా మా మ్యారేజ్ డే కన్నా ఆ అమరవీరుల త్యాగదినంగానే నాకు గుర్తుండిపోతుంది.
1: అది అన్నయ్య ఆ రహస్యం. సరే గాని అన్నయ్య, ఈరోజు మీరు వదిన గారు మా ఇంట్లోనే భోజనం చేయాల్సమా?
0: అమ్మా, నేను భోజనం చేయడానికి అభ్యంతరం లేదు, కానీ నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి మీ వదిన గారిని ఒప్పించి మెప్పించి తీసుకురావడం నా వల్ల కాదు.
1: అదేమిటన్నయ్య, తమ్ముడు పెళ్లి రోజు అంటే వదిన గారికి మాత్రం ఆనందం కదూ.
2: మా అక్క ఏమంతా తీసుకోలేదు, నీకంత అభిమానం ఉంటే నిన్ననే ఫోన్ చేసి ఆహ్వానించవలసింది.
0: అవునవును, మీ అక్కగారు సెలబ్రిటీ కదా, అందుకే మా చెల్లయ్య ఆహ్వానించకపోవడం పొరపాటే. అమ్మా శారద, వీడు ఎప్పుడు వాళ్ళ అక్కని వెనుకేసుకునే వస్తుంటాడు.
2: రాఘవ, మా అక్క నీకు భార్యగా దొరకడం నీ అదృష్టం.
0: అవునవును, వెనకటికో మహాతల్లి, ఆటకు నేను పాటకు మా అప్ప అందట. మీ అక్క తమ్ముడు గురించి మేమే చెప్పుకోవాలి.
2: నీ జిహ్వ చాపల్యానికి మా అక్క కాబట్టి సరిపోయింది, లేకపోతే నీకు హోటల్ తిండే గతి. అయినా మా అక్క, మా అక్క కరుణేశ మంత్రిరా, అందుకే నీ ఆటలా సాగుతున్నాయి.
0: అందుకేరా బజార్కి వెళ్ళడం వరకే నాకు స్వేచ్ఛ. బజారు తెచ్చిన తర్వాత అక్షంతలు, వంకాయలు తెస్తే పుచ్చులున్నాయని, బెండకాయలు తెస్తే ముదిరిపోయాయని, రే చివరికి పచ్చిమిరపకాయలు కూడా వంకలరా, అన్ని పండిపోయాయని.
2: చాలా ఊరుకుందు, బజారుకి వెళ్ళి కూరగాయలు తేవడం కూడా నీకు చేత కాదు కాబట్టే మా అక్క అన్ని పనులు చూసుకుంటా.
0: అవునవును, అన్నీ మీ అక్క తమ్ముళ్ళ దగ్గర నేర్చుకున్నాం మేము. మరి మా చెల్ల అమాయకురాలు కాబట్టే అన్నీ నువ్వనుకున్నట్లే చేయగలుగుతున్నావు. నాకంత అదృష్టం ఎక్కడుంది? తినే కూరల దగ్గర నుండి కట్టే బట్ట, రే చివరికి పిల్లలకి సంబంధాలు కూడా ఆవిడ ఇష్ట ప్రకారమే చేస్తుంది. ఓటర్ లిస్టులోను బ్యాంక్ అకౌంట్లోను మాత్రమే నాది భర్త హోదా. సరేగానమ్మా, వాసు ఈ మధ్య ఫోన్ చేశాడా?
1: చేశాడన్నయ్య, ఎక్కడో ఉద్యోగానికి చదువుకుంటున్న దగ్గరే ఇంటర్వ్యూలట.
0: అదేనమ్మా క్యాంపస్ ఇంటర్వ్యూలని. ఈ దేశంలో తయారవుతున్న మేధావులు ఇంజనీర్లు మళ్ళీ ఇంటి ముఖం చూడకుండా వెంటనే కొన్ని కంపెనీల వాళ్ళు ఎగరేసుకుపోవడం అన్నమాట.
2: బాగుందిరా, చాలా బాగుందిరా మీ అన్నా చెల్లెల వరుస. ఈవిడ గారు వాసు ఐఐటీలో జాయిన్ అయిన దగ్గర నుండి కొడుకు తనకు దూరం అయిపోయాడని బెంగ పెట్టుకుంది. ఇప్పుడు నువ్వు క్యాంపస్ ఉద్యోగాల గురించి ఉపన్యాసం ఇస్తున్నావు.
1: చూసారా అన్నయ్య, ఒక్కగానొక్క కొడుకు, ఆడపిల్లలు ఎక్కడో దూరంగా ఉంటున్నారు, కనీసం కొడుకైనా దగ్గరగా లేకపోతే తల్లిగా నేను తట్టుకోలేను అన్నయ్య. మీరైనా చెప్పండి, వాసుని మన ఊర్లోనే ఏదో ఒక ఉద్యోగం చేసుకోమని, మీ బావగారిని ఒప్పించమనండి అన్నయ్య.
0: అమ్మా, ఆ ఇంటర్వ్యూ పూర్తయ్యి ఫలితాలు వచ్చాక ఆలోచిద్దాం, నువ్వేమి ఆందోళన చెందకు.
2: చూసావా రాఘవ, తల్లి స్వార్థం. మా అమ్మాయిలిద్దరిని రాష్ట్రం కాని రాష్ట్రంలో ఉద్యోగస్తులైన అల్లుళ్ళకిచ్చి పెళ్లి చేశాం. ఆ కూతుర్లు అంతంత దూరంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఒక్కరోజు కూడా ఈవిడ గారు ఆలోచించదు, కొడుకు గురించి మాత్రం ఇప్పటి నుండే బెంగ పెట్టేసుకుంది.
0: తల్లి ప్రేమ కదరా, కొడుకంటే కొంచెం ప్రత్యేక వాత్సల్యం ఉంటుంది. మరి
1: బాగా చెప్పారన్నయ్య, అందులోనూ లేక లేక పుట్టాడు నా బంగారు తండ్రి.
2: సరేలే శారదా, నేను కాదన్నానా.
0: శ్రీధర్, మరి నేను బయలుదేరుతాను రా, సాయంత్రం వస్తాను.
2: అరే భోజనం చేసి వెళ్దు గారు ఉండరా?
1: ఉండండి అన్నయ్య, చిటికల వంట పూర్తి చేస్తాను.
0: అమ్మా, మీ వదినతో చెప్పకుండా వచ్చేశాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ చేసే ఇంట్రాగేషన్ నేను తట్టుకోలేనమ్మా. వస్తాను.

0: బాగున్నావా నాన్న? ఎలా ఉన్నావురా?
1: నేను బాగానే ఉన్నానమ్మా. నాన్నగారు ఎలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావమ్మా?
0: మాకేం బాబు, అక్కడ నువ్వేం తింటున్నావో ఏమిటో. అసలే పరాయి రాష్ట్రం, వాళ్ళ వంటలు వేరు, మన వంటలు వేరు. ఎందుకు నాన్న, మన దగ్గర ఏదో ఉద్యోగం చేసుకోవచ్చుగా.
1: అమ్మా, లక్షలాది మంది మన దేశం నుండి ఇతర దేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. నేను పక్క రాష్ట్రంలోనే కదమ్మా ఉన్నాను. నువ్వేం ఆందోళన చెందకమ్మా. ఇక్కడ మన వంటలు తినుబండారాలు అన్నీ దొరుకుతున్నాయి నాకు.
2: ఏమిటి శారదా, వాసు ఫోన్ చేశాడా?
0: అవునండి. వాసు, ఇదిగో నాన్నగారు ఇప్పుడే వచ్చారు, ఇస్తాను మాట్లాడు.
2: వాసు.
1: నాన్నగారు బాగున్నారా?
2: మేం బాగానే ఉన్నాం నాన్న, నువ్వు జాగ్రత్త.
1: అలాగే నాన్నగారు. ఉంటాను, మెట్రో ట్రైన్ వచ్చేసింది, నేను మళ్ళీ మాట్లాడతాను నాన్నగారు. అమ్మతో చెప్పండి.
2: సరే సరే, జాగ్రత్త నాన్న, జాగ్రత్త.
0: పెట్టేశాడా? అంతా ఉరుకులు పరుగులు జీవితం. నా బాధ మీరు వాసు అర్థం చేసుకోరండి. పరుగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది నాయనా అని మా నానమ్మ అంటుండేది, అందుకే కాబోలు.
2: శారదా, అవి మీ నానమ్మ తాతయ్య రోజుల నాటి సూక్తులు. కానీ ఇప్పుడు దేశంలో పాలు కంటే నీళ్లే ఖరీదైపోయాయి. పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి, వేరే గత్యంతరం లేదు.
0: మీకేమండి, ఎన్నైనా చెప్తారు, మీకు బోలుడు ప్రపంచం ఉంది. నా బంగారు తండ్రి, అమ్మ చేతి వంట వాడికి ఎంత ఇష్టమో. అందరి పిల్లలాగా బయట తిండి అస్సలు తినేవాడు కాదు. అలాంటిది అక్కడి భోజనం ఎలా తింటున్నాడో ఏమో. వాసు ఎడబాటు నేను తట్టుకోలేకపోతున్నానండి.
2: శారదా, నువ్వు అదే ఆతితో ఉంటే నీ ఆరోగ్యం పాడవుతుంది, నీతో పాటు నేను కష్టాలు పాలవుతాను. నాకు నువ్వు, నీకు నేను. ఈరోజు దేశంలో లక్షలాది కుటుంబాల్లో ఇదే పరిస్థితి. ఇరుగు పొరుగు వారు స్నేహితులే కుటుంబం. ఈ దేశంలో సృష్టించబడుతున్న విజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ దేశం ఉన్న ఊళ్ళో వాడుకునే స్థితిలో లేదు. ప్రపంచీకరణ ప్రభావం అన్ని దేశాల్లోనూ పనిచేస్తుంది, దానికి అన్ని వర్గాల ప్రజలు లోనవుతున్నారు. ప్లీజ్ శారద, అర్థం చేసుకో, పుత్రవాత్సల్యంతో కొత్త సమస్యలు సృష్టించుకోవటం విజ్ఞత కాదు. సరే, నేను డాబా మీదకి వెళ్ళి వస్తాను.
0: సరే. ఏమండి, ఆ దొండపాదికి 4 రోజుల నుండి నీళ్లు వేయడం లేదు, చూడండి కాస్త.
2: సరే సరే సరే.

0: హలో
1: అమ్మా, నేను
0: శాంతి, చెప్పమ్మా. ఏంటమ్మా, ఎప్పుడూ లేని ఈవేళప్పుడు చేసావు ఫోను?
1: అమ్మా, అది నాన్నగారు ఇంట్లో ఉన్నారా?
0: లేరు, ఇప్పుడే మేడ మీదకి మొక్కలు నీళ్లు పోసి వస్తానని వెళ్ళారు. ఎందుకమ్మా, నాన్నగారు ఉంటే ఇబ్బంది ఏమిటి?
1: అది ముందుగా నీకు చెప్పాల్సిన విషయం, అందుకే నాన్నగారుంటే ఎలా ఫీల్ అవుతారోనని భయం వేస్తుంది.
0: అదేమిటి శాంతి, మీ నాన్నగారిని మించిన తెలివైందన్నా నేను. ఏమిటో చెప్పమ్మా, కొంప తీసి అల్లుడుగారు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా ఏమిటి?
1: కాదమ్మా, అది ఆ చెప్పే బాధ్యత తమ్ముడు నాపై పెట్టాడు.
0: దేని గురించమ్మా? ఇగో నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఈలోగా నాన్నగారు కిందకు వచ్చేస్తే నువ్వు ఊహించిందంతా జరుగుతుంది.
1: అదేనమ్మా, తమ్ముడి పెళ్లి గురించి.
0: అదేమిటమ్మా, తనకు త్వరగా పెళ్లి చేసుకోవాలని ఉంటే ఆ సంగతి ముందుగా అమ్మా నాన్నలం మాకు చెప్పచ్చుగా.
1: అబ్బా, అది కాదమ్మా, తమ్ముడు
0: అబ్బా చెప్పవే, నన్ను చంపకు.
1: అదేనమ్మా, తమ్ముడు తన క్లాస్మేట్ ఒక అమ్మాయిని ప్రేమించాడట. అమ్మా,
0: అయ్యయ్యో, అదేమిటే, అంత పెద్దవాడైపోయాడా నా కొడుకు? అయ్యో అయ్యో, ఏమిటి మాకి సమస్య?
1: అబ్బా, అందుకే మీరు అలా ఫీల్ అవుతారనే వాడు చాలా కాలంగా చెప్పలేక సతమతమవుతున్నాడు, అందుకే నన్ను కన్విన్స్ చేయమన్నాడు.
0: అదేమిటే, వాడు చెప్పిన వెంటనే చెడామడ నాలుగు తిట్టక నాకు చెప్తున్నావా?
1: అందుకేనమ్మా, తమ్ముడు ముందుగా నిన్ను ఒప్పించమన్నాడు. నాన్నగారు ఎలాగూ కాదనరని వాడి నమ్మకం.
0: బావుందమ్మా మీ వరుస, అల్లారు ముద్దుగా పెంచిన కొడుకు. అక్కకు నీకు సంప్రదాయబద్ధమైన చక్కని కుటుంబాల్లోని భర్తలు దొరికారు. అందుకే నేను నాన్న మీరెంత దూరంగా ఉన్నా ధైర్యంగా ఉన్నాం. మీలాగే తమ్ముడు కూడా ఓ చక్కని అమ్మాయిని మనకు తెలిసిన కుటుంబాల్లో సంబంధమే చేస్తే వాడు హాయిగా కాపురం చేసుకుంటాడని మేం కళ్ళకంటున్నాం.
1: రోజులు మారిపోయాయి,

0: పిల్లల ఆలోచనలు అభిరుచులు కూడా మార్పు వచ్చేసింది. కులాలు కుటుంబాలు దాటి చాలా ముందుకొచ్చేశాం. నాన్నగారు ఎలాగూ అభ్యంతరం చెప్పరు, నువ్వే అర్థం చేసుకుని తమ్ముణ్ణి ఆనందంగా ఉండనివ్వమ్మా.
1: అదేమిటే అలా మాట్లాడతావు? ప్రేమించుకోకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకుని మనమంతా హాయిగా బ్రతకటం లేదు?
0: అది కాదమ్మా, పాపం తమ్ముడు ఎక్కువ మందిలో కలిసిపోయే మనస్తత్వం కాదు వాడిది. అలాంటి వాణ్ణి ఆకట్టుకుందంటే ఆ అమ్మాయి ఎంత మంచి మనస్తత్వం కలిగిందో కదా.
1: చాలులేమ్మా, ఎవరో పరాయి పిల్లని పొగుడుతున్నావే.
2: ఎవరు శారదా?
1: శాంతి అండి. ఎంతో జటిలమైన వాసు నిర్ణయం గురించి నన్ను సానుకూలంగా ఆలోచించమంటాను. ఇదిగో మీరే మాట్లాడండి.
2: అమ్మా శాంతి.
0: నాన్నగారు.
2: ఏమిటమ్మా, తమ్ముడు ఏ నిర్ణయం తీసుకున్నాడు, నువ్వేం చెబుతున్నావు?
0: నాన్నగారు అది
2: పర్వాలేదు, చెప్పమ్మా. మీ అమ్మకు ప్రతి చిన్నది సమస్యగా, ఆవిడ ఓ అమాయకురాలు. తమ్ముడు కుట్టించుకునే బట్టల దగ్గర నుండి తినే తిండి వరకు అన్నీ అమ్మకు సమస్యలే. ఇంకా తల్లిచాటు బిడ్డ అనుకుంటుంది.
1: అయ్యో కర్మ, అసలు విషయం తెలిస్తే మీకు నషాలానికి ఎక్కుతుంది కోపం.
2: అమ్మా శాంతి, అసలు విషయం ఏమిటో నువ్వు చెప్పు.
0: నాన్నగారు అది
2: చెప్పమ్మా.
0: తమ్ముడు అమ్మాయిని ప్రేమించాడట, ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందామని నిర్ణయించుకున్నారట. ఆ సంగతి మీకు చెప్పడానికి చాలా కాలంగా తమ్ముడు భయపడుతున్నాడు.
2: అంతేనా, నేనేదో పొరపాటు నిర్ణయం తీసుకున్నాడు అనుకున్నాను. సరేలే అమ్మా, నేను అమ్మా తమ్ముడితో మాట్లాడతాం, సరేనా?
0: థ్యాంక్ యూ నాన్నగారు, మీరు పాజిటివ్గా ఆలోచిస్తారని మాకు తెలుసు. పాపం అమ్మే, అమ్మనొప్పించడం గురించే తమ్ముడు బెంగంత. ఎంతైనా వాడు అమ్మ కొడుకు కదా. ఉంటాను నాన్నగారు, అమ్మనొప్పించే బాధ్యత మీదే.
2: సరేనమ్మా, సరేనన్నానుగా, నేను అమ్మతో మాట్లాడతాలే.
1: ఏమిటండి, ఏమిటి మీరు నాతో మాట్లాడేది? ఏడాది కాలంగా వాడి ఎడబాటుతో తల్లిగా నేను ఆవేదన చెందుతున్నాను. తీరా ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకొని మనతో చెప్పడానికి భయపడుతున్నాడా వాడు.
2: శారదా, నువ్వు 19వ శతాబ్ద కాలం నాటి ఆలోచనలతో ఉన్న అమాయకురాలివి. ఈ ప్రపంచం 21వ శతాబ్దంలో పరుగులు పెడుతుంది. ఇంకా మన ఆలోచనలు అభిప్రాయాలు పిల్లల మీద రుద్దుదామంటే జరిగే పని కాదు. ఇంకా నయం మన పెంపకంలో పెరిగినవాడు కాబట్టి మనకు చెప్పి తాను మెచ్చిన తనకు నచ్చిన అమ్మాయిని జీవిత భాగస్వామ్యం చేసుకుందామనుకుంటున్నాడు వాసు. మనం సంతోషంతో స్వాగతించాలి.
1: ఏమండి, మన పెళ్ళైన ఇన్నేళ్ళలో ఏనాడు మీ మాటకు, మీరు తీసుకున్న నిర్ణయానికి నేను ఎదురు చెప్పలేదు. అందుకని ఇంత ముఖ్యమైన విషయంలో వాసు తీసుకున్న నిర్ణయానికి మీరు మద్దతు ఇస్తుంటే నేను అంగీకరించలేకపోతున్నాను. అయినా ఎవరో ముక్కు మొహం తెలియని వారి అమ్మాయి మనింటి కోడలవుతుంటే సరే అనడానికి మీకు మనసలా ఒప్పుతుందండి.
2: శభాష్ శారదా, శభాష్. అమాయకురాలివే కానీ అమ్మనిపించుకున్నావు.
1: అవునండి, ఆనాడు మీరు మీ మావయ్య కూతురుని చేసుకోకపోతే మీ అమ్మగారు ఏకంగా పంతం పట్టి మీకు దూరమైపోలేదా? నాకు మాత్రం నా బిడ్డ మీద మమకారం ఉండదు.
2: సరిగ్గా పాయింట్కి వచ్చావు శారద. మా అమ్మ అంగీకరించకపోయినా నేను నా మాటపై నిలబడి అనుకూలవతివైన నిన్ను భార్యగా పొందలేదా? మరి వాసు, వాసు మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. 30 ఏళ్ల నాడే నేను స్వతంత్రిస్తే ఈనాడు వాసు ఆ నిర్ణయం తీసుకోవడంలో తప్పే ఉంది శారద. అన్ని విషయాల్లోనూ మనిద్దరం ఒకరి అడుగులో మరొకరం అడుగు వేసి నడిచాం. అలాగే వాసును కూడా ఆశీర్వదిద్దాం శారద.
1: పిడుగులాంటి వార్త చెప్పి ఇంకా నన్ను మీ తండ్రి కొడుకుల అడుగుజాడలా నడవమంటున్నారా?
2: అబ్బో, మా శారద గారికి నోటి వెంట వాడైన మాటలు వింటున్నానే.
1: ఎంతైనా మీ భార్యను కదండి, మీరు నన్ను ఎంత ఇష్టపడి భార్యగా స్వీకరించినా మీ అమ్మగారు పోయినంత వరకు నన్ను కోడలుగా అంగీకరించలేదు, అనురాగం పంచలేదు. మరి రేపు నేను కూడా అలాగే మారిపోతానేమో, మీరెందుకు ఆలోచించడం లేదు?
2: శారద, మా అమ్మ పుట్టింటి తరపు బంధం గురించి పుట్టెడు ఆశలు పెంచుకుంది. నేను ఒక్కసారిగా తన మాటకు ఎదురు తిరిగేసరికి తాను తట్టుకోలేకపోయింది. కానీ నీకు ఆ బాధరబంది ఏదీ లేదు. నువ్వు కూడా ఆనందంగా వాసు నిర్ణయాన్ని ఆశీర్వదించు. నీ గౌరవం ఇంకా పెరుగుతుంది. తల్లిగా నీ స్థానం వాసు గుండెల్లో పదిలమవుతుంది. అసలు మన భారతీయ సమాజంలో పెళ్లి సంబంధం నుండే రకరకాల సమస్యలు సృష్టించుకుంటారు చాలామంది. ఆ తరువాత దుష్ఫలితాలు చవిచూస్తారు.
1: ఏమోనండి, నాకు అంత లోకజ్ఞానం లేకపోయినా

0: వాసు నిర్ణయాన్ని అంగీకరించలేను. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో మీ ఇష్టం.
1: శారదా, శారదా ప్లీజ్ టెన్షన్ పడకు శారదా.
2: రాత్రికి వాసుతో మాట్లాడదాం, సరేనా?

0: అరే వాసు, ఇదేమిట్రా చెప్పా పెట్టకుండా? ఏనన్నా, నీ నిర్ణయం గురించి మా స్పందన ఎలా ఉంటుందో నేను ఆందోళన చెందుతున్నావా?
1: అవును నాన్నగారు, మీ నిర్ణయాలు ఆలోచనల మీద నాకు నమ్మకం ఉంది. కానీ అమ్మ ఎలా ఆందోళన చెందుతుందో నాకు తెలుసు కదా. అదీ కాక ఇక్కడ 4 రోజులుగా మీరిద్దరూ ఎంత సతమతమవుతున్నారో అక్క నాకు చెప్పింది. అందుకే స్వయంగా వచ్చి అమ్మను ఒప్పించాలని వెంటనే బయలుదేరి వచ్చేశాను.
0: మంచి పని చేశావు. సమాచార లోపం వలన సంబంధాల ఎడబాటు, రకరకాల సమస్యలు ఈ రోజుల్లో ఎక్కువైపోయాయి. పోనీలే, నీ నిర్ణయం గురించి నువ్వే అమ్మను ఒప్పించేలా చేసుకో.
1: అలాగే నాన్నగారు.
2: అదేమిటండి, ఉరుములేని పిడుగులా అంతా చేసి ఇప్పుడు మనం చచ్చామో బతికే ఉన్నామో చూడటానికి వచ్చాడా వాడు?
0: సరదా, అవేం మాటలు. తన ఆలోచనలు ఆశయాలను బట్టి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది నీకు ఏమాత్రం ఇష్టం లేదని తనకు తెలుసు. అందుకే నిన్ను ఒప్పించి మెప్పించి తన నిర్ణయం అమలు చేసుకోవాలని ఆశతో వచ్చాడు. అమ్మగా ఆశీర్వదించు, అంతా మంచే జరుగుతుంది.
2: అవును మరి, తండ్రికి తగ్గ వారసుడు మీ అబ్బాయి. అందుకే మీలాగే అమ్మ మాటలు లెక్క చేయకుండా స్వంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంతేగా.
0: శారదా, ఆ కాలాన్ని బట్టి నా ఆలోచన విధానాన్ని అనుసరించి నేను మంచి నిర్ణయమే తీసుకున్నాను. నా తల్లిని ఎంత వేడుకున్నా ఆమోదించలేక నాకు దూరం అయిపోయింది. అమ్మను మించిన దైవం ఉన్నదా అని ఓ సినీ కవి గొప్ప పాట రాశాడు.
2: నేను ఇంతకాలం ఆ భ్రమలోనే బతికేశాను అనిపిస్తోంది. లేకపోతే ప్రాణానికి ప్రాణంగా పెంచిన కొడుకు కనీసం చిన్న మాట అయినా చెప్పకుండా అక్కతో చెప్పిస్తాడా? అంటే తల్లిదండ్రులు ఏం చేస్తారులే, ఒప్పుకోక చస్తారా అనేగా వాడి ధైర్యం.
3: అమ్మా ఆకలేస్తుంది, త్వరగా టిఫిన్ చేయమ్మా.
2: చాలు బాబు, ఆకలి తీర్చడానికే అమ్మను అభిప్రాయాలు పంచుకోవడానికి పనికిరానుగా. లోకజ్ఞానం లేనిదాన్ని అమ్మతో పనే ఉంది. మీ నాన్నగారు ఎలాగూ సపోర్ట్ చేస్తారనేగా నీ ధైర్యం.
0: శారదా, ఏమిటా అర్థం లేని మాటలు? ఉదయం ఫ్లైట్కి వచ్చాడంటే ఎన్ని గంటలు లేచాడో? తల్లిగా ముందు బిడ్డ ఆకలి తెచ్చు, తర్వాత కొడుకు కోరిక ఎలాగో తీరుస్తావనుకో.
2: చాలే ఆపండి మీ జోకులు, నేనంత ఉల్లాసంగా లేను. ఇదేమిటనుకున్నారు, పెళ్ళి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నది పెద్దల ఆచారం. కనీసం ఒక తరం గురించి కూడా మనకు వెనక ముందు తెలియకుండా కోడల్ని ఎంపిక చేసే విశాల హృదయం మీకు ఉందేమో గాని నాకు లేదు, నాకు లేదు.
1: అమ్మా అమ్మా, అంత కఠినంగా మాట్లాడకమ్మా. నీ అనురాగం మాటను పెరిగిన వాణ్ణి, నీ మాట ఏనాడైనా కాదన్నానా? అయినా నాన్నగారు తన పెళ్లి విషయంలో అంత శాస్త్రీయంగా ఆలోచించబట్టే మాకు ఇంత మంచి అమ్మ దొరికింది. అదే అక్క నేను ఎప్పుడూ ఆనందంగా చెప్పుకుంటామమ్మా.
2: ఎందుకురా, నన్ను ఇంకా మోసం చేయాలని చూస్తావు? సంప్రదాయం కట్టుబాట్ల మధ్య పెరిగిందాన్ని. ఇదిగో నేను మాత్రం నీ నిర్ణయాన్ని అంగీకరించలేను.
4: అవునరా వాసు, వారం రోజులుగా తిండి తెప్పలు లేకుండా ఒకటే ఆవేదన.
5: అమ్మా శారద,
4: సమాజంలో ఎన్నో మార్పులు వచ్చేసాయి, అందులోనూ పెళ్లిళ్ళ విషయంలో మన తరం రోజులు ఆలోచనలు కావమ్మా, కాస్త ఆలోచించమ్మా.
2: అన్నయ్య గారు, ఇది మా కుటుంబ వ్యవహారం, మీరు అనవసరంగా జోక్యం చేసుకోవద్దు.
0: ఏంటన్నా, మా కుటుంబ వ్యవహారమా? చూసావా చూసావా, రోజు రోజుకి నీ మతి మసకబారిపోతుంది. మాతృత్వ మమకారంతో జాస్తపు సంఖ్యలకు బందీ అయిపోయి స్నేహ సంబంధాలను కూడా అవమానించే స్థితికి వచ్చేస్తున్నావు. రాఘవ, రాఘవ అంటే ఎవరనుకున్నావు? నాకు మార్గదర్శి. మన పెళ్లికి ముందు నుండి నా జీవితానికి ఒక దిశా దశ చూపిన నా ప్రాణమిత్రుడు. ఏదో నీ అభిప్రాయానికి భిన్నంగా మాట్లాడాడని అన్నయ్య నోరారా పిలిచిన నోటితో అనుబంధం దూరం చేసుకునేలాగా మాట్లాడుతున్నావా?
4: రే శ్రీధర్, ఊరుకోరా, నా చెల్లై నన్ను కాకపోతే ఎవరినంటుంది?
5: అమ్మా శారద, నీ మనసు నొప్పిస్తే నన్ను మన్నించమ్మా.
2: అన్నయ్య గారు నన్ను క్షమించండి, చిలికి చిలికి గాలివాన అయినట్లు మా కుటుంబానికి పెద్ద దిక్కు లాంటి మిమ్మల్ని నొప్పించాను.
4: అబ్బే అదేం లేదమ్మా, మానవ సంబంధాలు మృగ్యమైపోతున్నాయి.

0: ఈ రోజుల్లో చాలామంది తమకెదురైన సమస్యల్ని పరిష్కరించుకోలేక తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు, వాటి పర్యవసానాలు తెలిసిన వ్యక్తిగా జోక్యం చేసుకోకుండా ఉండలేకపోయాను తల్లి.
1: రాఘవ, మమ్మల్ని క్షమించరా.
0: అరే అవే మాటలరా, మనలో మనకి క్షమాపణ లేట్రా.
1: చూసావా వాసు, నువ్వు కాలేజీ నుండి ఇంటికి రావడం కొంచెం ఆలస్యమైతే నేను తట్టుకోలేని మీ అమ్మ నీ జీవితానికి సంబంధించిన ఇంత క్లిష్టమైన నిర్ణయం తీసుకునే ముందు తననే ఒప్పించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదురా.
2: అమ్మా, నీతో స్వయంగా అన్ని విషయాలు చెప్పకపోవడం నేను చేసిన తప్పే, అందుకే ఇంత అర్ధాంతరంగా వచ్చేశాను. సరళది అచ్చం నీ మనస్తత్వమే అమ్మా, అందుకే నేను తొందరగా కనెక్ట్ అయిపోయాను. మన కుటుంబ నేపథ్యం, ముఖ్యంగా నీ గురించి చెప్పేసరికి సరళ అమ్మా నాన్నలు కూడా అంగీకరించారు. అయితే ఒక కండిషన్ పెట్టారమ్మా, నువ్వు నాన్నగారు మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే ఈ పెళ్లి జరుగుతుందని. నేను కానీ సరళ కానీ మా తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనే తొందరపాటు ఆలోచన లేవమ్మా. అందుకే నాన్నగారితో పాటు నువ్వు కూడా మమ్మల్ని ఆశీర్వదించమని అర్థించడానికి వచ్చానమ్మా.
0: కరెక్ట్ వాసు, ఈ కాలం పిల్లలు చాలామంది చేస్తున్న పొరపాటు అదే. తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేయకుండా ఏవేవో ఊహించుకుని తొందరపడే నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానివల్ల వచ్చే సమస్యలు పరిష్కారం అయ్యేసరికి చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు జరగలేని అనర్థాలు జరుగుతున్నాయి. శారదా శ్రీధర్ల కడుపున పుట్టినందుకు నువ్వు చాలా బాగా ఆలోచించావు.
2: మీ అభిమానానికి ధన్యవాదాలు మామయ్య.
0: శ్రీధర్, ఇంతవరకు వచ్చాక మా చెల్లాయి కూడా అభ్యంతరం చెప్పదని నా నమ్మకం. జీవితంలో తొలిసారి మా శారదమ్మకు ఆర్డర్ వేసే అవకాశం వచ్చింది. తండ్రి కొడుకులు ఇద్దరు అర్జీ పెట్టుకుని అర్థించండి. మీ అప్లికేషను తప్పకుండా తాను అప్రూవల్ చేస్తుంది. అమ్మా, నువ్వు సరేనను. కాబోయే కోడలు, అదే మా అమ్మాయి సరళంగానే సంసారం చేస్తుంది, మీ కుటుంబ గౌరవం పెంచుతుంది, అంత శుభమే జరుగుతుంది.
3: అన్నయ్య గారు, మీ అభిమానానికి ఆత్మీయతకు కృతజ్ఞతలు. సరే, మీ అందరి ఆకాంక్షలు నెరవేరాలని నేను వాసు నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాను.
1: ఎంతైనా అన్నయ్యకే ఓటు వేశావు, వీడు సామాన్యుడు కాదు.
2: థ్యాంక్ యూ అమ్మా, ఉన్న ఫలంగా వచ్చినందుకు మంచి ఫలితం దక్కింది.
1: వాసు, ఏ తల్లిదండ్రులైనా కీడించి మేలించుతారు, ఆ సత్యం తరతరాలుగా నిలుస్తుంది.
0: వాసు
2: మామయ్య,
0: సరళ నాన్నగారి నెంబరు మీ నాన్నకివ్వు. పెళ్లి చూపులకి ఎప్పుడు వచ్చేది మీ అమ్మా నాన్నలు వాళ్ళకి చెప్తారు.
2: అలాగే మామయ్య.
0: సరే, ఇక నేను వెళ్ళొస్తాను. అమ్మ శారదా, నాకు ఈరోజు కమ్మటి కాఫీ లేనట్టేనా?
3: అయ్యయ్యో, ఉండండి అన్నయ్య గారు, ఈ శుభ సమయంలో చక్కని పాయసం చేసి తీసుకొస్తాను.
1: చూసారా రాఘవ, మీ చెల్లెలు అనురాగం అంతేలే, మరి అన్నా చెల్లెలు కదా, చివరికి మీ ఇద్దరి నిర్ణయమే ఫైనల్, మేమంతా ప్రేక్షకులమే.
0: ఓరి అమాయకుడా, ప్రేక్షకుల ఆదరణ లేకపోతే ప్రదర్శించే వాళ్ళకి బలం ఎక్కడదిరా.

0: మీరింతవరకు అనివార్యం నాటకం విన్నారు. రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ కె రమేష్ బాబు. ఇందులోని పాత్రలు, పాత్రదారులు: భాస్కరం శ్రీ కె శివరాం ప్రసాద్, వాణి శ్రీమతి కె రాజేశ్వరి, శ్రీధర్ తండ్రి నారాయణరావు, శ్రీ కె శేషగిరిరావు, శ్రీధర్ శ్రీ పి శివప్రసాద్, శారద శ్రీమతి కొల్లూరు సుభద్రాదేవి, రాఘవ శ్రీ ఎస్ శంకర్రావు, వాసు శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి, శాంతి శ్రీమతి డి శ్రీదేవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిల్మ్ గీతాలు వింటారు. ముందుగా జగడం చిత్రానికి రంజిత్ పాడిన పాట, రచన చంద్రబోస్.

0: అనుబంధం చిత్రంలోని పాటను విన్నారు.
1: గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ అంటారు ఆదికవి నన్నయ్య. మనం నిలబడిన ఈరోజు రేపటికి గతమవుతుంది. అది చరిత్రగా మారి భావితరాలకు మార్గనిర్దేశం చేస్తుంది. చరిత్రలో నిలిచిపోయిన ఎందరో మహనీయుల త్యాగాలను, మరపురాని ఘట్టాలను, విప్లవాత్మక మార్పులను, సాహిత్య, రాజకీయ, సాంస్కృతిక రంగాల అరుదైన సమాచారాన్ని సంక్షిప్తంగా చరిత్రలో ఈరోజు శీర్షికన ప్రతిరోజు మీకందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. తప్పక వినండి చరిత్రలో ఈరోజు. ప్రతిరోజు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో.

మీరు విన్న ఆ పాట జవాన్ చిత్రంలోనిది. తర్వాత

ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 4 గంటలు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ మరియు 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై మా 2వ ప్రసారం సాయంకాలం 5 గంటలకు ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.

0: రెయిన్బో 101.9.
1: సూపర్ హిట్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ మిరాయి నుంచి. అండ్ ఫ్రెండ్స్, మనం ఉన్నాము స్నాక్ టైమ్ లో. నేను మీ ఆర్జే అనుష.

సో ఫ్రెండ్స్, స్నాక్ టైంలో మనం తెలుసుకుంటూ ఉన్నాము మూవీ అప్డేట్స్ గురించి. ఆ విశేషాలకు వెళ్ళిపోదాం. అయితే మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు హీరోగా స్పిరిట్ అనే సినిమాతో మన ముందుకి రాబోతున్నారు. మనకు తెలిసిందే అయితే పోలీస్ యూనో యాక్షన్కి సంబంధించిన సినిమా అని కూడా చెప్పారు. షూటింగ్ అంతా బాగానే జరుగుతుంది. అయితే ఇప్పుడు మాత్రం లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారంట ఈ సినిమాలో. ఆ స్పెషల్ సాంగ్కి స్పెషల్ హీరోయిన్, ఒక స్టార్ హీరోయిన్ కూడా దాంట్లో నటిస్తారని చెప్తూ ఉన్నారు. మరి ఆ సాంగ్కి ఆయన లుక్ కూడా మరింత స్పెషల్గా ప్లాన్ చేశారంట మరి చెప్తూ ఉన్నారు. సో మరి ఎవరా హీరోయిన్?

0: దీనికి ఏమైనా అంటే కొద్ది రోజుల తర్వాత హీల్ అయిన తర్వాత ఎక్సర్సైజ్లు అలా చేసుకుంటే మంచిదేనా?
1: ఖచ్చితంగా. సో ఎప్పుడైనా సరే మనం ఒక సర్జరీ త్రూ వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ అనేవి చేసుకోవాలి. సో అది మనం లాప్రోస్కోపీ, రోబోటిక్ సర్జరీ

ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై ఈనాటి సాయంకాల ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ పసుపుల సుధీర్ కుమార్ నమస్కారం. నిలయంలో సమయం 5 గంటలు. ఇది చిత్రసీమ సినిమా పాటల సమయం. దృఢమైన మనస్సు కలవారు వేల అవరోధాలున్నా ఆ మార్గంలో కూడా దారి చేసుకుని ముందుకు వెళ్ళగలరు. అలాంటి వారికి ఆ దైవం కూడా సాయం చేయగలదు. విందామా మరి చిత్రసీమలో మొదటి చిత్రగీతం.

విన్న ఆ పాట దివ్యకుమార్ గానం చేసిన డిక్టేటర్ చిత్రంలోనిది. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, స్వరాలు కూర్చిన వారు ఎస్ఎస్ తమన్. ఈ ప్రసారంలో 5:15 యువవాణి కార్యక్రమంలో శ్రీనివాస రామానుజన్ రూపకం వినవచ్చు. చిత్రసీమలో తర్వాత అనూప్ రూబెన్స్, అల్ఫా జోసెఫ్ బృందంగానం చేసిన ఒక లైలా కోసం చిత్రంలోని పాట విందాం. సాహిత్యం వనమాలి.

చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. కార్యక్రమంలో చివరగా కార్తీక్ గానం చేసిన ఊపిరి చిత్రంలోని పాట విందాం. సాహిత్యం సీతారామశాస్త్రి, స్వరాలు కూర్చిన వారు గోపీ సుందర్.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 5:15.

ఈనాటి యువవాణి యువతీ యువకుల కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. కార్యక్రమంలో శ్రీనివాస రామానుజన్ రూపకం విందాం. వినబోయే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.

0: పెద్ద కొడలా, ఇది నీకోసం అమ్మా.
1: దీనికి ఇంత తొందర వచ్చింది?
0: అరే చిన్న కొడలా, ఇదేమో నీకోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
2: కానీ నాయనమ్మా, మీకోసం
3: అంటే తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
0: శుభం పలకండి. ఏంటిది
4: ఆర్బీఐ అంటుంది?
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: వాణిజ్య ప్రకటన విన్నారు. యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
7: అసాధారణ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్, రూపకం రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. వినండి అసాధారణ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్, రూపకం.

0: సైలెన్స్ సైలెన్స్.
1: ఈ పీరియడ్లో గణితంలో 3 అధ్యాయం చెప్పుకుందాం.
2: రాజన్ సార్, ఒకసారి బయటికి రండి సార్, మీతో మాట్లాడాలి.
1: ఏమిటి మాట్లాడాలి సైన్స్ మాస్టర్? నేను బయటికి వస్తే ఈ పిల్లలు గోల్ చేస్తారు.
2: ఓ పని చేయండి, 0 నుండి 100 దాకా అంకెలు వేసి కూడమనండి. అది చేయడానికి బోల్డ్ అంత టైం పడుతుంది, ఇలా మనం మాట్లాడుకోవచ్చు.
1: మంచి ఆలోచన.
0: ఏ పిల్లలు, మీకు ఒక లెక్క ఇస్తాను, ముందు ఆ పని చేయండి. మీరంతా పలకలు తీసి 0 నుండి 100 వరకు అంకెలు వేసి కూడి చెప్పండి.
3: పిల్లలు పలకలు తీసి అంకెలు వేసుకోవడం మొదలుపెట్టారు. శ్రీనివాస అనే విద్యార్థి మాత్రం పలక తీయకుండా కూర్చున్నాడు. అడిగితే అంకెలను ఎప్పుడో కూడేశాను అని చెప్పాడు.
1: ఒరే శ్రీనివాస,
0: అసలు నువ్వు పలకే తీయలేదు. నేను ఇప్పుడే ఇచ్చిన లెక్కను అప్పుడే చేసేశానని అబద్ధం చెప్తావేమిటి?
4: సార్, అది నోటు లెక్క, దానికి పలక అవసరం లేదు. నేను అబద్ధం చెప్పట్లేదు సార్, ఆ అంకెలన్నీ కూడేశాను.
0: అయితే జవాబు ఎంత వచ్చిందో చెప్పు. తప్పు చెప్పావంటే నీకు దెబ్బలు పడతాయి.
4: 0 నుండి 100 వరకు అంకెలు వేసుకుని కూడితే వచ్చే మొత్తం అంకే 5050 సార్.
0: అయితే దాన్ని నువ్వు నోటి లెక్కగా ఎలా చేసావో చెప్పు.
4: సరే, అయితే నేను పలక మీద వేసి చూపిస్తాను సార్.
0: అంటే నువ్వు నోటి లెక్కగా చేసింది పలక మీద వేసి చూపిస్తే గాని నాకు అర్థం కాదంటావా? అయితే చూపించు.
4: 1వ అంకే ప్లస్ చివరంకే అంటే 0 + 100 = 100. 2వ అంకే ప్లస్ చివరి నుండి 2వ అంకే అంటే 1 + 99 = 100. 50వ అంకే ప్లస్ చివరి నుండి 50వ అంకే అంటే 49 + 51 = 100. అంటే 50 వందలు వచ్చాయి. ఇక మధ్యలో మిగిలిన 50వ అంకె కలిపితే మొత్తం 5050 అవుతుంది సార్.
1: మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు.
4: సరే సార్, మీరే చూడండి, అయితే పలికిస్తాను.
1: ఒరే శ్రీనివాస, ఇలా చెయ్యొచ్చని నీకెవరు చెప్పారా?
4: నాకెవ్వరు చెప్పలేదు సార్. మీరు లెక్క చేయమని అనగానే నా మనసులో ఇలా చెయ్యాలనిపించింది, చేశాను సార్.
1: సరే, నువ్వు బాగానే చేశావు, కూర్చో కూర్చో కూర్చో. గణేశన్ సార్, చూసారా ఇలాంటి పిల్లలున్న క్లాస్ ఇది. మీతో ఇంటర్వెల్లో మాట్లాడతానండి, వెళ్ళండి.
5: ఆ 2వ తరగతి విద్యార్థి శ్రీనివాస ఎవరో కాదు, శ్రీనివాస రామానుజన్. 2వ తరగతిలోనే తన అద్భుత మేధాశక్తిని ప్రదర్శించిన బాలుడు. ఒక ఛాందసుల కుటుంబంలో తమిళనాడులోని ఈరోడ్లో జన్మించాడు. ఇతని తండ్రి శ్రీనివాస అయ్యంగార్ ఒక బట్టల దుకాణంలో గుమాస్తాగా పనిచేసేవాడు. తల్లి నాగమణిదేవి. ఈమె లెక్కలు చేయడంలో చాలా చురుగ్గా ఉండేది. జాతక చక్రాలు వేయడం, ఫలితాలు చెప్పడంలో ఆమె తిట్ట. ఆమె నుండి గణితంలో చురుకుదనం వారసత్వంగా రామానుజన్కి లభించింది. అంతేకాదు, ఆమె ఆచార వ్యవహారాలు, నమ్మకాలు తప్పకుండా పాటించేది. ఇవన్నీ కూడా రామానుజన్కి వారసత్వంగా దిగుమతి అయ్యాయి.
3: రామానుజన్కు ప్రాథమిక విద్య అంటూ ఏమీ లేదు. అతను దేవుని వరప్రసాదమని తల్లి తండ్రి చెప్పేవారు. వారు నామగిరి అనే దేవతను వేడుకోగా పుట్టిన బిడ్డగా రామానుజన్ గురించి చెప్పేవారు. పాఠశాలకు వెళ్లినా అతను మిగిలిన వారితో కలిసేవాడు కాదు, ఆటల్లో పాల్గొనేవాడు కాదు, ఒంటరిగా ఉండేవాడు. ఒకసారి స్కూల్లో ఏం జరిగిందంటే,
6: సైలెన్స్ సైలెన్స్, పిల్లలు జాగ్రత్తగా వినండి. మీకందరికీ బాగహారాలు సులువుగా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. నా దగ్గర 3 నారింజకాయలు ఉన్నాయి, వాటిని 3 పంచితే ఒక్కొక్కరికి 8 వస్తాయి.
7: ఒక్కొక్కరికి ఒక్కొక్కటే వస్తుంది సార్.
6: అలాగే 1000 మందికి 1000 పండ్లు పంచాలి, ఒక్కొక్కరికి 8 పండ్లు వస్తాయి.
7: ఒక్కొక్కరికి ఒక్కొక్కటే వస్తాయి సార్.
6: దీనిని బట్టి మీకు ఏమర్థమైంది? ఏ సంఖ్యనైనా అదే సంఖ్యతో భాగిస్తే ఎప్పుడు 1 మాత్రమే వస్తుంది.
7: సార్, మీరు చెప్పింది తప్పు సార్.
6: రే, ఏమిటి మాట్లాడుతున్నావు? అయితే రైట్ ఏమిటో నువ్వే చెప్పు.
7: అక్కడ నారింజకాయలు లేవు, ఎవరూ లేరు, అయినా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వస్తుందా చెప్పండి సార్.
6: నీ తెలివి తక్కువతనానికి పిల్లలు ఎలా నవ్వుతున్నారో చూసావా? వంకర తెలివి ప్రదర్శించుకు ఇక్కడ.

0: రే ఏమిటి మాట్లాడుతున్నావు? అయితే రైట్ ఏమిటో నువ్వే చెప్పు.
1: అక్కడ నారింజకాయలు లేవు, ఎవరూ లేరు. అయినా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వస్తుందా చెప్పండి సార్.
0: నీ తెలివి తక్కువతనానికి పిల్లలు ఎలా నవ్వుతున్నారో చూసావా? వంకర తెలివి ప్రదర్శించు ఇక్కడ.
1: సార్, నేను అడిగిన ప్రశ్న అర్థమైనట్లుగా లేదు మీకు. సున్నా నారింజకాయలను 0 మందికి పంచితే ఒక్కొక్కరికి

ఈ ప్రసారంలో 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు యథావిధిగా ప్రసారమవుతాయి. 6:30 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ ఎస్ చిన్న చంద్రాయుడు బృందం వారు పాడిన జానపద గీతాలు వినవచ్చు. 6:50 వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. 7:15 ప్రసారమయ్యే పంట సీమలు కార్యక్రమంలో పట్టుపురుగుల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి పశువైద్యాధికారి డాక్టర్ ఎస్ సురేష్ గారి ప్రసంగం, పాట, రైతులకు సూచనలు ప్రసారమవుతాయి. 7:45 చిత్రసీమలో సినిమా పాటలు వినవచ్చు. రాత్రి 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహనం సేవ

పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వినవచ్చు. వ్యాఖ్యాతలు శ్రీ ఎంజి నందన్ భట్, శ్రీ పి రాఘవేంద్ర గారులు. రాత్రి 8:30 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్. రాత్రి 9:30 చిత్రసీమలో అలనాటి చిత్రగీతాలు వినవచ్చు. 10:00 రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారం కాబోవు కార్యక్రమ వివరాలు.

ఇక రేపు ప్రసారం కాబోకొని కార్యక్రమ వివరాలను చూద్దాం. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజనీ కార్యక్రమంలో తోటాష్టకం ఇంకా సువర్ణమాల స్తోత్రం వినవచ్చు. 6:30 సూక్తిరత్నావళి వ్యాఖ్యాత శ్రీ బి శివరామిరెడ్డి. 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, ఆ తర్వాత ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం సందర్భంగా డాక్టర్ నవీన్ ప్రసాద్ గారితో శ్రీ ఎస్ రవికుమారెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం న్యాయ సలహాలు శీర్షికన మధ్యవర్తిత్వం గురించి న్యాయవాది శ్రీ భూతమాపురం రావు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమారెడ్డి.

0: प्राथमिकता है।
1: कनेक्ट विद योर नियरेस्ट आंगनबाड़ी टुडे, बिकॉज हमारी आंगनबाड़ी है हमारी जिम्मेदारी।
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు, చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. ఎల్నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరలు అదుపులో పెట్టడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్టంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువల తోడైతే దేశంలోనే రాష్ట విద్యా వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉంటుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రాలో రానున్న 2 రోజుల పాటు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ఎల్నినో ప్రభావం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో ఈరోజు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరలు అదుపులో పెట్టడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలను అందుబాటులో ఉంచేందుకు

0: నాయుడు వెల్లడించారు. ఖరీఫ్లో 30.84 లక్షల హెక్టార్లలో సాగు జరగాల్సి ఉండగా ఎల్నినో కారణంగా 79% భూముల్లోనే పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. విపత్తు సమయాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని, ఎల్నినో సవాలును సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే రాష్ట విద్యా వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉంటుందని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తరగతి గది నుంచే సమాజంలో మార్పు సాధ్యమని, అందుకే విద్యాశాఖ ఎన్నుకున్నానని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ఆకుండి లక్ష్మి స్మారక గోశాలలో ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయం కార్యక్రమంలో లోకేష్ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓర్పు, సహనం, నైతిక విలువలు చాలా అవసరమని, దేశం కోసం ఆలోచించాలని సూచించారు. ఈ ఏడాది 110,000 మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి చేరారని, ఇంటర్లో 10,000 మంది విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని తెలిపారు. రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థ ఉండాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను చెత్త రహిత రాష్టంగా తీర్చిదిద్దుతామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నగరంలో నిర్మిస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటును ఆయన అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ వల్లే ప్రజారోగ్య పరిరక్షణ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. గుంటూరు, విశాఖపట్టణాలలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటులలో రోజుకు 2,800 టన్నుల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. రాష్టంలో 107 ప్రాసెసింగ్ ప్లాంట్ల పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా దేశంలో సౌర విప్లవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడానికి భారత్ సౌరశక్తిపై దృష్టి సారించింది. గత దశాబ్ద కాలంలో సాధించిన గణనీయమైన ప్రగతి కారణంగా 168 గిగావాట్లకు పైగా సామర్థ్యంతో భారత్ నేడు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సోలార్ విద్యుత్ ఉత్పత్తిదారుగా అవతరించింది. ఈ మార్పు వెనుక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక పథకాలు ప్రధాన పాత్ర పోషించాయి. పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ యోజన ద్వారా కోట్లాది కుటుంబాల ఇళ్ల కప్పులపై సోలార్ ప్యానెళ్లను అమర్చి నెలకు ఉచిత విద్యుత్ను అందించడంతో పాటు మిగిలిన విద్యుత్ను గ్రిడ్కు విక్రయించి ఆదాయం పొందే అవకాశాన్ని కల్పించారు. అలాగే పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు సౌర విద్యుత్ పంపు సెట్లు అందిస్తూ వ్యవసాయ రంగాన్ని డీజిల్పై ఆధారపడకుండా ముందుకు నడిపిస్తున్నారు. స్వదేశీ సోలార్ సెల్స్, మాడ్యూళ్ల తయారీకి ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన పీఎల్ఐ పథకం దేశీయంగా తయారీ రంగానికి పెద్దపీట వేస్తోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన తహత్ అబ్ తక్ 50 లాఖ్ సే జ్యాదా ఘరో మే రూప్ టాప్ సోలర్ ప్యానల్స్ లగ్ చుకే హై. హర్ ఘర్ కో 80,000 రూపే తక్ కి ఆర్థిక మదద్ ది హై. కుసుమ్ యోజన తహత్ సర్కార్ నే 30 లాఖ్ కిసానో కే ఖేతో మే సోలర్ పంప్స్ లగానే కా కామ్ కియా హై. హమ్నే వన్ నేషన్ వన్ గ్రిడ్ కా అంబిషియస్ ప్రాజెక్ట్ భీ పూరా కర్ లియా.
0: మహాకవి గురుజాడ వెంకట అప్పారావు 164వ జయంతి ఉత్సవాలను రేపు రాష్ట ఉత్సవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విజయనగరంలో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయనగరంలోని గురజాడ స్వగృహంలో ఉదయం మహాకవి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. గురజాడ స్వగృహం నుంచి గురజాడ అప్పారావు కాంస్య విగ్రహం వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, సాహితీ, సాంస్కృతిక రంగాల ప్రతినిధులు పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కోరారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట మహిళ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వందపడకల ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి ఈరోజు తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగేలా వైద్య ఆరోగ్య శాఖ పనిచేయాలని కోరారు. తూర్పు మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడింది.

పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తూర్పు పశ్చిమ ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. మరొకవైపు దక్షిణ కోస్తాంధ్ర, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో మరొక ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని వెల్లడించారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని విజయనగరం జిల్లా యువజన అధికారి ప్రేమభరత్ కుమార్ కోరారు. మైభారత్ విజయనగరం కేంద్ర యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థ రహిత యువత వికసిత్ సంకల్పం కార్యక్రమాన్ని ఈరోజు విజయనగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగం వల్ల వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై దుష్ప్రభావం పడుతుందన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్నినో విపత్తు కాలంలో రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరలు అదుపులో పెట్టడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే రాష్ట్ర విద్యా వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉంటుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఏఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. దిల్ల్యాం పర్యావరణ సమ్మేళనస్య సమాపన సత్రం అలంకురవతి రాష్ట్రపతిః ద్రౌపదీ ముర్ముః ప్రావోచత్ యత్ సద్యో జాతః ప్రాకృతిక ఆపదః సుదృఢ జలవాయు కార్యాచరణాయ అస్మాన్ ప్రేరయంతి. దేశే యువవర్గేభ్యః మాదక ద్రవ్య ముక్తయే రాష్ట్రీయ సంకల్ప సమారోహః ఆయోజ్యతే. సౌదీ అరబే హౌసి ఆక్రమణైః యుద్ధ స్థితిః సంజాతా. అపి చ క్రీడా వార్తాసు మహిళా క్రికెట్ దళం బాంగ్లాదేశ దళం పరాభూయ ఏషియన్ గేమ్స్ క్రీడాయాః చరమే సోపానే ప్రవిష్టవత్. అథ వార్తాః విశదీకృత్య. రాష్ట్రపతిః పదాసీనా ద్రౌపదీ ముర్ముః ఉక్తవతీ యత్ సద్య ఏవ జాతైః బహుభిః ప్రాకృతిక ఆపద్భిః స్పష్టం జాతం యత్ జలవాయు పరివర్తనానాం ప్రభావాన్ న్యూనీకర్తుం సుదృఢా జలవాయు కార్యయోజనా ఆవశ్యకీ వర్తతే. నవదిల్ల్యాం అద్య సాయంకాలే ఆయోజితస్య పర్యావరణస్య జలవాయు గతిశీలతాయాశ్చ భవిష్యః ఇత్యస్య సమ్మేళనస్య సమాపన సత్రం సంబోధయంతి రాష్ట్రపతిః ఉక్తవతీ యత్ వైశ్విక వైజ్ఞానిక సముదాయేన సంచేతన ప్రదత్త అస్తి యత్ జలవాయు సంబద్ధం సంకటం అధునా అత్యంతం గభీరం జాతం. సా సమస్యాయాః నివారణాయ సమాధానాయ చ స్థానీయ ప్రాదేశిక వైశ్వికేషు సర్వేషు స్తరేషు సంబద్ధ పక్షాణాం మధ్యే సక్రియ సహకార్యం సుదృఢీకర్తుం బలం దత్తవతీ. యువశక్తి మాదక ద్రవ్యేభ్యః రక్షితుం సర్వకారః శత సప్తాహాత్మకం మహాభియానం అనుకల్పయామాస. యువమంత్రాలయేన సప్తషడోత్తరైకసహస్ర స్థానేషు సంకల్ప సమారోహస్య సంచాలనం విధీయతే. మంత్రాలయేన అభిహితం యత్ ఏషః ఉపక్రమః ఏకసప్తత్యుత్తర చతుశ్శత మండలీయేషు మై భారత్ కార్యాలయేషు తథా సమన్విత సంస్థానాం షణ్ణవత్యుత్తర పంచశత స్థానేషు సమాయోజ్యతే. సమారోహస్యాస్య ముఖ్యం లక్ష్యం తావత్ మాదక ద్రవ్య ముక్త శపథ గ్రహణేన హస్తాక్షరాభియానేన విషయాధారిత పథ నాట్యైః వాక్యలేఖనేన యువనేతృత్వ సంవాదైశ్చ సందేశం అవ్యవహిత రూపేణ యువజన పర్యంతం ప్రాపణమస్తి. పంజాబస్య

0: యువవర్గం మాదక వ్యసనాత్ మోచయితుం మంత్రి అర్జునరామ మేఘవాలః మాదక ద్రవ్య ముక్త యాత్రాయాః తృతీయ పూర్తి మండలం ఉద్ఘాటితవాన్. ఆసఫవాలా స్మారకే అసౌ ఏక సప్తత్యుత్తర నవదశ శతతమ వర్షస్య హుతింగతేభ్యః వీరభటేభ్యః శ్రద్ధాంజలిం అదదాత్. అత్రాంతరే వార్తాహరాన్ సంబోధయన్ మంత్రిణా ప్రతిపాదితం యదేషా యాత్రా నహి రాజనీతి ప్రేరితా అపితు లోక సంగ్రహాయ ప్రవర్తితాస్తి.
1: नशा मुक्त पंजाब, नशे से हम दूर रहें और हम पंजाब विकसित पंजाब बनाए. हम कैसे बनाएंगे? जब हम स्वस्थ रहेंगे, नशे से दूर रहेंगे, हम पंजाब को आगे बढ़ाने का काम करेंगे. इसके लिए ये यात्रा है. कुछ लोग इसको राजनीति के चश्मे से देख रहे हैं. ये यात्रा राजनीति के चश्मे से देखने की विषय वस्तु नहीं है.
0: ఏషియన్ గేమ్స్ క్రీడాసు భారతస్య రజత ధ్వజం సముచ్చ్రాయయంతీం ఇలా వెనిల్ వాలారివిన్ ఇత్యతాం రాష్ట్రపతి ప్రధానమంత్రి చ అభ్యనందతాం. సామాజిక అంతర్జాలీయ పటలే స్వకీయ సందేశే రాష్ట్రపతినా ప్రోక్తం యత్ వాలారివిన్ ఇత్యస్యః ఏతేన ఉన్నత ప్రదర్శనేన రాష్ట్రస్య మాన ప్రతిష్ట సంవర్ధిత. తయా క్రీడికాయై భవిష్యే అధిక సమున్నత్యై మంగళ కామనాః ప్రకటీకృతాః. ప్రధానమంత్రిణా సవిశేషముక్తం యత్ ఏతత్ తస్యాః ఏకస్మిన్నేవ దినే ద్వితీయం పదకం అస్తి యేన అస్య విజయస్య మహత్వం ద్విగుణీభూతం. అపరంచ రాష్ట్రపతి ప్రధానమంత్రి చ 10 మీటర్ ఎయిర్ రైఫల్ సామూహిక స్పర్ధాయాం రజత పదకం జిత్వా భారతస్య పదక కోశం సముద్ఘాటనం కుర్వతే భారతీయ మహిళా దళాయ అపి శుభాశయాన్ అయచ్చతాం. రాష్ట్రపతి ముర్ముహు ఇత్యనయా ప్రోక్తం యద్ ఇలవెనిల్ వాలారివిన్ విదిశాకే వినోద్ తథా సోనం ఉత్తమ్ మాస్కర్ ఇత్యతాసాం ఏషా ప్రశంసనీయా ఉపలబ్ధిః రాష్ట్రాయ మహంతం గౌరవం ఆనయతి. ప్రధానమంత్రిణా మోదినా సప్రశ్రయముక్తం యత్ కఠోర పరిశ్రమః తథా సామూహిక సమన్వయ భావః అస్య సిద్ధేః అనన్యథా సిద్ధం కారణం సమజని యచ్చ ఆగామి కాలే అన్యాన్ క్రీడకాన్ అపి నిరంతరం ప్రేరయిష్యతి. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చల దూరభాషీయ తంత్రాంశి అపి సముపలబ్ధో భవిష్యతి. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ ఐషమ ఏషియా క్రీడా మహోత్సవే మహిళా 10 మీటర్ మితాయాం రైఫల్ దళ స్పర్ధాయాం రజత పదకం విజితవత్యః ఎలవెనిల్ వాలారివిన్ సోనం ఉత్తమ్ మాస్కర్ తథా విదర్శా కే వినోద్ ఇత్యేతాభ్యః క్రీడికాభ్యః అభినందనాని ప్రేషితవాన్. సామాజిక సంచారపటలె ప్రకాశితె ఏకస్మిన్ సందేశే శ్రీషాహ ఉక్తవాన్ యత్ భారతేన రజత పదక విజయేన సహ ఏషియా క్రీడాసు స్వకీయస్య పదకాభియానస్య శుభారంభో విహితః. ముంబై నగరె అద్య ప్రభాతే కళాచౌకీ క్షేత్రే గణేశోత్సవ మండలస్య సమీపే అస్థాయి పేయజల కేంద్రే విద్యుతాఘాతేన ద్వయోః జనయోః మృత్యుః అభవత్. చత్వారశ్చ జనాః వ్రణితాః సంతి. వ్రణితాః సమీపస్థేషు చికిత్సాలయేషు ప్రవేశితాః. తేషు ఏకస్య అవస్థా గభీరా ఇతి సూచిత. తత్రైవ త్రయాణాం చ అవస్థా స్థిరా ఇతి. సహైవ రాజ్యే ఏకస్మిన్ అన్యస్మిన్ ప్రసంగే అద్య ప్రాతః ముంబై నగరస్య కోస్టల్ రోడ్ ఇత్యత్ర BMW కారయానం దుర్ఘటనాం ఆపన్నం. అస్యాం దుర్ఘటనాయాం త్రయాణాం జనానాం మృత్యుః అభవత్. ఏకశ్చ జనః వ్రణితః. వ్రణితః చికిత్సాలయే ప్రవేశితః అస్తి. గగనే స్వకీయ కౌశలం దర్శయత్ సూర్యకిరణ దళం మేరఠే సర్వాన్ వ్యామోహితం అకరోత్. రక్షామంత్రి సంజయ్ సేఠః ఏతాం విమానలీలాం అపశ్యత్. అసౌ న్యగాదీత్ యత్ వాయుసేనాయాః అనుశాసనం శౌర్యం చ ఏతేన ప్రతిఫలతి. దళేన త్రింశత్ వర్షేషు అధికాని ప్రదర్శనాని కృతాని సంతి. దళస్యాస్య విమానైః హ్యః ఆరభ్య గగనతలం స్వకీయే వశే కృత్య విస్మయకార్యాంతరిక్ష కౌశలేన దర్శకాన్ మంత్రముగ్ధానకారి. रक्षा मंत्रालयेन संसूचित।

0: ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. కార్యక్రమంలో శ్రీ ఎస్ చిన్నచంద్రాయుడు బృందం వారు పాడిన జానపద గీతాలు విందాం.
1: మూడు

ఇంతవరకు మీరు శ్రీ ఎస్ చిన్నచంద్రాయుడు బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. రేపటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ ఎం మల్లయ్య బృందం వారు పాడిన చెక్కభజన గీతాలు వినవచ్చు. ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఈ ప్రసారంలో 8 గంటలకు తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహనం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వినవచ్చు. వ్యాఖ్యాతలు శ్రీ ఎంజి నందన్ భట్, శ్రీ పి రాఘవేంద్ర గారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:50. కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు విందాం. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: వ్యవసాయ సూచనలు వింటారు.
1: పూలు కూరగాయ విత్తనాల్లో నిద్రావస్థను తొలగించే విధానాలేంటో తెలుసుకుందాం. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ విత్తనాలు మొలకెత్తకపోతే వాటిల్లో నిద్రావస్థ లేదా సుప్తావస్థ ఉందంటారు. కొన్నిసార్లు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల కొన్ని విత్తనాలు మొలకెత్తవు. దీనినే విత్తనాల్లో నిచ్చల స్థితి అంటారు. విత్తనాలు నిద్రావస్థను కలిగి ఉండటం వల్ల అననుకూల వాతావరణ పరిస్థితుల్లో, అంటే నీటి ఎద్దడి, వర్షపాతం ఎక్కువగా ఉన్నప్పుడు, శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు విత్తనాల్లో మొలక శాతాన్ని క్రమబద్ధీకరించుకోవచ్చు. విత్తనాలు నిద్రావస్థను కలిగి ఉండటం ద్వారా విత్తన మొలక శాతం, విత్తనోత్పత్తి, విత్తనాల నాణ్యతలో తేడాలు గమనించుకోవచ్చు. పూలు కూరగాయల విత్తనాలు నిద్రావస్థ కలిగి ఉండటం ద్వారా విత్తనాలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వ్యాప్తి చెంది సమయానుసారంగా మొలకెత్తడాన్ని గమనించవచ్చు. విత్తనాల్లో నిద్రావస్థ ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రథమ నిద్రావస్థ, రెండు ద్వితీయ నిద్రావస్థ. ప్రథమ నిద్రావస్థ విషయానికి వస్తే విత్తనంలోని జన్యువుల ద్వారా ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమిస్తుంది. ద్వితీయ నిద్రావస్థ విషయానికి వస్తే విత్తన పక్వస్థితి సమయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం వల్ల విత్తనాల్లో నిద్రావస్థ కలుగుతుంది. కోత తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో నిల్వ ఉంచడం ద్వారా నిద్రావస్థ కలుగుతుంది. ప్రథమ నిద్రావస్థను మూడు తరాలుగా విభజించుకోవచ్చు. ఒకటి బాహ్య నిద్రావస్థ, రెండవది అంతర నిద్రావస్థ, మూడవది బాహ్య అంతర నిద్రావస్థ. బాహ్య నిద్రావస్థను మూడు రకాలుగా మనం తొలగించుకోవచ్చు. అవేంటి అంటే భౌతిక పద్ధతులు, జీవన పద్ధతులు, రసాయనిక పద్ధతులు. ముందుగా భౌతిక పద్ధతులు కనుక మనం చూసుకున్నట్లయితే గట్టిగా ఉన్న విత్తన కవచాన్ని మెత్తబరచాలి, విత్తన కవచంలో పగుళ్లు ఏర్పరచడం, ఇంకా విత్తన కవచం గట్టిగా ఉన్న విత్తనాలను గరుకు నేలపై రుద్దడం ద్వారా, లేదంటే విత్తనాలను మెరుగు కాగితంపై రుద్దడం ద్వారా విత్తన కవచంలో పగుళ్లు ఏర్పడి తద్వారా అంకురానికి గాలి నీరు అంది విత్తనాలు మొలకెత్తాయి. ధనియాల విత్తనాల్లో అంకురం సున్నితంగా ఉంటుంది కాబట్టి విత్తనాలను రెండు అరచేతుల్లో తీసుకుని పరస్పరం ఒకదానితో ఒకటి రుద్దటం ద్వారా నిద్రావస్థను తొలగించుకోవచ్చు. కొన్ని రకాల విత్తనాల్లో విత్తన కవచానికి కోత పెట్టడం ద్వారా కూడా నిద్రావస్థను తొలగించుకోవచ్చు. ఆగాకర విత్తనాలను ఎక్కువ వేడిమికి లేదంటే ఉష్ణోగ్రతలకు గురిచేసి విత్తన కవచంలో పగుళ్లు ఏర్పరచవచ్చు. పప్పుజాతి కుటుంబానికి చెందిన మొక్కల విత్తనాల్లో విత్తన కవచం లిగ్నిన్, సూబరిన్లతో తయారై మైనపు పొరలతో కప్పి ఉండటంతో అంకురానికి కావలసిన గాలి నీరు అందక విత్తనాలు మొలకెత్తవు. ఈ విధమైనటువంటి

విత్తనాలను 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగినటువంటి నీటిలో 5 నిమిషాలు ఉంచినట్లయితే లిగ్నిన్ సోబరిన్ మైనపు పర్లు కరిగిపోయి విత్తన కవచం మెత్తబట్టడం ద్వారా అంకురానికి గాలి నీరు అంది విత్తనాలు మొలకెత్తుతాయి. ఇక రెండోది జీవన పద్ధతులు. ఈ పద్ధతిలో విత్తన కవచం గట్టిగా ఉన్న విత్తనాలను మొలకెత్తటానికి భూమిలో పెట్టినప్పుడు భూమిలో ఉన్న సూక్ష్మజీవులు ఎంజైములను స్రవిస్తాయి. ఈ ఎంజైములు విత్తన కవచంలో ఉన్న లిగ్నిన్ సోబరిన్ మైనపు పొరలను కరిగించడం ద్వారా విత్తన కవచం మెత్తబడుతుంది. అంకురానికి కావలసినటువంటి గాలి నీరు విత్తన కవచం ద్వారా అంది విత్తనాలు మొలకెత్తుతాయి. ఇక మూడవది రసాయన పద్ధతులు. ఈ పద్ధతిలో విత్తన కవచం గట్టిగా ఉన్న విత్తనాల్లోకి గాలి నీరు తొడబడకపోవటం వల్ల విత్తనాలు మొలకెత్తవు. గాఢ గంధకిక ఆమ్లము గాఢ నత్రికామ్లాల్లో విత్తనాలను శుద్ధి చేస్తే విత్తన కవచంలో ఉన్న లిగ్నిన్ సోబరిన్ లేదా మైనపు పొరలు కరిగిపోతాయి. వెంటనే మంచి నీటితో 4 నుంచి 5 సార్లు కడగాలి. తర్వాత 0 ద్రావణంతో కడిగితే గాఢ ఆమ్లాల వల్ల అంకురం దెబ్బతినకుండా ఉంటుంది. ఆ తర్వాత విత్తనాలను నీడలో ఆరబెట్టి విత్తుకోవచ్చు. విత్తన కవచం మెత్తబడటం ద్వారా అంకురానికి గాలి నీరు బాగా అంది విత్తనాలు మొలకెత్తాయి. బోటు దుంప, బెంగళూరు మిరప, లిట్యూస్, రామములగ విత్తనాల్లో అంకుర ఛేదం, పరిచ్ఛేదం, విత్తన కవచాలు మందంగా ఉండటం వల్ల గాలి నీరు చొరబడనీయకపోవటం వల్ల విత్తనాల్లో మొలక శాతం తగ్గిపోతుంది. ఈ రకమైన విత్తనాల నుంచి అంకురాలను బయటకు తీయటం ద్వారా లేదంటే దృఢమైన అంకుర ఛేదం, పరిచ్ఛేదం, విత్తన కవచాలను బలహీనపరచడం ద్వారా లేదా హార్మోన్లు ఉపయోగించి అంకురం పెరుగుదలను వృద్ధిపరచడం ద్వారా నిద్రావస్థను తొలగించుకోవచ్చు. లిట్యూస్, రామములగ విత్తనాల్లో వేరుమూలం చుట్టూ ఉన్న పొరను తొలగించడం ద్వారా లేదా కణాల గోడలను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్ చర్యను పెంచడం ద్వారా నిద్రావస్థను తొలగించవచ్చు. కొన్నిసార్లు అంకురఛేదం, పరిచ్ఛేదం లేదా విత్తన కవచాల్లో రసాయనిక పదార్థాలు నిల్వ ఉండటం వల్ల విత్తనాల్లో రసాయనిక నిద్రావస్థ ఏర్పడుతుంది. ఉదాహరణకి రామములగ విత్తనాల్లో విత్తన కవచం చుట్టూ ఆవరించి ఉన్న జిగురు పొరల్లో పారా ఆస్పార్బిక్ ఆమ్లము, బీటు దుంప కవచంలో ఫీనాల్స్, కౌమారిన్ ఆస్పిసిక్ ఆమ్లాలు నిల్వ ఉంచడం ద్వారా విత్తనాలు మొలకెత్తవు. రామములగ విత్తన కవచం, బీటు దుంపల కవచం ఉన్న రసాయనిక పదార్థాలను నీటిలో నానబెట్టి 4-5 సార్లు మంచినీటితో కడగటం ద్వారా నిద్రావస్థను తొలగించి మొలక శాతాన్ని పెంచుకోవచ్చు. ఐరిస్ పూల విత్తనాల్లోని అంకుర ఛేదంలో నీటిలో లేదా ఇథనాల్ కరిగే రసాయనిక పదార్థాలు ఉండటం ద్వారా విత్తనాలు మొలకెత్తవు. ఈ విత్తనాల నుంచి అంకురాలను వేరు చేసి మొలకెత్తడానికి కావలసినటువంటి వాతావరణ పరిస్థితులు కల్పిస్తే అంకురాలు తొందరగా మొలకెత్తుతాయి. దోస, బచ్చలి కూర విత్తనాల్లో విత్తన కవచాన్ని జిగట పొర ఆవరించి ఉండటం ద్వారా అంకురానికి కావలసినటువంటి ప్రాణవాయువు లభ్యత లేకపోవటం వల్ల అంకురం శ్వాసక్రియలో విడుదల చేసిన బొగ్గు పులుసు వాయువు బయటకు రాలేకపోవటం వల్ల విత్తనాల్లో మొలక శాతం తగ్గిపోతుంది. దోస, వంగ, టమోటో, బచ్చలి కూర విత్తనాలను వరుసగా 2-3 రోజులు నీటిలో నానబెట్టి తర్వాత మంచినీటితో 4-5 సార్లు కడిగితే జిగురు పొర తొలగిపోతుంది. ఆ తర్వాత విత్తనాలను నీడలో ఆరబెడితే అంకురానికి ప్రాణవాయువు లభ్యత బాగా జరిగి విత్తనాలు మొలకెత్తాయి. ఇక అంతర్గత నిద్రావస్థను తొలగించే పద్ధతులను కనుక మనం చూసుకున్నట్లయితే విత్తనాల్లో అంకురం సరిగా వృద్ధి చెందకపోవటం వల్ల లేదా అంకురాల పెరుగుదలను నియంత్రించే అవరోధకాల మూలంగా పూలు, కూరగాయల విత్తనాల్లో అంతర నిద్రావస్థ కలుగుతుంది. కొన్నిసార్లు అంకురంలో అంతర్గత మార్పుల కారణంగా అంకురం పెరుగుదలలో మార్పులు కలగటం ద్వారా వేరుమూలం విత్తన కవచాన్ని చీల్చుకుని బయటకు రాలేకపోవటం వల్ల కూడా విత్తనాలు నిద్రావస్థలో ఉంటాయి. ఈ రకమైనటువంటి నిద్రావస్థ కలిగిన విత్తనాలను తడి ఇసుకలో పొరల పొరలుగా అమర్చి 4-7 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 1-3 నెలల పాటు ఉంచితే నిద్రావస్థను తొలగించుకోవచ్చు. తులిఫా, లిల్లీ, గ్లాడియోలస్ దుంపలను, ఊదారంగు శంకుపూల విత్తనాలను తడి ఇసుకలో పొరల పొరలుగా అమర్చి 5-10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 1-3 నెలల పాటు నిద్రావస్థను తొలగించవచ్చు. గ్లాడియోలస్, లిల్లీ పూల దుంపలను వెంటనే విత్తుకోవాల్సి వచ్చినప్పుడు జిబ్బరల్లిక్ ఆమ్లము లేదా శాలిసిలిక్ ఆమ్లము లేదంటే పొటాషియం నైట్రేట్ లేకపోతే థయోయూరియా రసాయనాల్లో 24 గంటలు నానబెడితే దుంపల్లో లేదా విత్తనాల్లో నిద్రావస్థను తొలగించుకోవచ్చు. ఈ రకమైనటువంటి నిద్రావస్థ కలిగినటువంటి విత్తనాలను కోత తర్వాత గది ఉష్ణోగ్రతల వద్ద నిల్వ ఉంచడం ద్వారా విత్తనాల్లోని అంకురంలో ఉన్న అవరోధాల పరిమాణం తగ్గి
అంకురాల పెరుగుదలకు తోడ్పడే ఉత్ప్రేరకాల పరిమాణం పెరగటం ద్వారా విత్త

0: కణాల్లో అంతర్గత నిద్రావస్థను తొలగించుకోవచ్చు. ఆంటీహిరీనియం కాస్మస్ హెలిక్రేసం పెట్యూనియా పోల విత్తనాలను కోత అనంతరం గది ఉష్ణోగ్రత వద్ద కొంత సమయం నిల్వ ఉంచితే అంకురాల్లోని అవరోధాల పరిమాణం తగ్గి మొలక శాతాన్ని పెంచే హార్మోన్లు వృద్ధి చెందడం ద్వారా నిద్రావస్థ తొలగి విత్తనాలు మొలకెత్తాయి. దీనినే కోత అనంతర పక్వస్థితి అంటారు. బెంగళూరు మిరప, దోస, ముల్లంగి, రామములగ, వంగ విత్తనాలను, బంగాళాదుంపలను కోత అనంతరం కొంత సమయం గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచితే విత్తనాల్లో మొలక శాతం పెరుగుతుంది. కొన్నిసార్లు విత్తనాలను తక్కువ తీవ్రత కలిగినటువంటి ఎరుపు రంగు కాంతికి గురి చేస్తే బీజపొరల్లో ఉన్న పైటోక్రోమ్ పిగ్మెంట్ పనిచేయని స్థితికి మారి విత్తనాలు మొలకెత్తవు. దీనినే కాంతి నిద్రావస్థ అంటారు. తోటకూర, బెంగళూరు మిరప, ముల్లంగి, అంటీరిహీనియం, బెగోనియా, కాస్మస్, డయాంథిస్, గైలార్డియా, కాలంచో, సాల్వియా అనే కూరగాయలు పూల విత్తనాలను ఎరుపు రంగు కాంతికి లోను చేసి నిద్రావస్థను తొలగించుకోవచ్చు. కొన్నిసార్లు విత్తనాలు అతి వేడికి లేదా చల్లదనానికి సున్నితంగా ఉండి నిద్రావస్థను కలిగి ఉంటాయి. తోటకూర, చిలకముక్కు పూల విత్తనాలు 30°C లేదంటే 86°F ఉష్ణోగ్రత వద్ద మొలకెత్తాయి. నేల ఉష్ణోగ్రత 30°C కన్నా తక్కువ ఉన్నప్పుడు ఈ విత్తనాలు మొలకెత్తవు. సెలోరి విత్తనాలు కూడా నేల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మొలకెత్తవు. దీన్ని ఉష్ణ నిద్రావస్థ అంటారు. విత్తన వయసు పెరిగే కొద్దీ ఉష్ణ నిద్రావస్థ తొలగిపోతుంది. ఈ విధంగా పూలు కూరగాయ విత్తనాల్లో నిద్రావస్థను తొలగించుకోవచ్చు.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి కడప కేంద్రం కొన్ని ప్రసార విశేషాలు చూద్దాం. ఈ ప్రసారంలో 8 గంటలకు తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహనం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వినవచ్చు. వ్యాఖ్యాతలు శ్రీ ఎంజి నందన్ భట్, శ్రీ పి రాఘవేంద్ర గారులు. రాత్రి 9:30 చిత్రసీమలో అలనాటి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 10 గంటలకు రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

రేపటి సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు చిత్రసీమ, 5 గంటల 15 నిమిషాలకు ప్రసారమయ్యే యువవాణి యువతి యువకుల కార్యక్రమంలో

కొంతమంది నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎన్నో బుక్స్ చదువుతూ వారి పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. మీరు మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి సోమవారం ప్రసారమవుతున్న యువవాణిలోని ప్రజ్ఞ కార్యక్రమంలో పాల్గొనండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రజ్ఞ కార్యక్రమం అత్యంత అవసరం. ఈ కార్యక్రమంలో మేమెన్నో సబ్జెక్ట్స్ నుండి ప్రశ్నలు అడుగుతాం. మరి మీరంతా ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పండి. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0856224417 లేదా 244119. ప్రతి సోమవారం యువవాణిలో ప్రజ్ఞ కార్యక్రమం సాయంత్రం 5:15 నుండి 5:50 వరకు కొనసాగుతుంది. పోటీ పరీక్షలకు వెళ్లే వారికి ఈ ప్రజ్ఞ ఎంతగానో ఉపయోగపడుతుంది. వినండి ప్రజ్ఞ లైవ్ క్విజ్ ప్రోగ్రామ్.

రేపు సాయంత్రం 6:30 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ ఎం మల్లయ్య బృందం వారు పాడిన చెక్క భజన గీతాలు వినవచ్చు. రేపు రాత్రి 7:15 ప్రసారమయ్యే వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో ప్రత్తిలో గులాబీ రంగు పురుగు, వాటి యాజమాన్యం గురించి వ్యవసాయ పరిశోధన స్థానం ల్యాబ్ గుంటూరు శాస్త్రవేత్త డాక్టర్ రాజేష్ చౌదరి గారి ప్రసంగం వినవచ్చు. రేపు రాత్రి 8:00 తిరుమలలో జరుగుతోవు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చంద్రప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వినవచ్చు. వ్యాఖ్యాతలు శ్రీ కెవిఎస్ విజి శేషాచార్యులు గారు, శ్రీ పివిఎన్ఎన్ మూర్తిగారులు. రేపు రాత్రి 9:30 చిత్రసీమలో అలనాటి చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 కర్ణాటక సంగీతంలో శ్రీమతి కె వందనా గారి గాత్రం వినవచ్చు.

రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో ఆరోగ్య సౌభాగ్యం శిక్షణ ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం సందర్భంగా డాక్టర్ నవీన్ ప్రసాద్ గారితో శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 2వ సెమీఫైనల్లో మహిళల క్రికెట్లో భారత్ బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన వాతావరణ మార్పులపై భవిష్యత్ కార్యాచరణ అంతర్జాతీయ ముగింపు సదస్సులో రాష్టపతి పాల్గొని ప్రసంగించారు. వాతావరణ మార్పుల సమస్య చాలా తీవ్రంగా మారిందని ప్రపంచ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని రాష్టపతి అన్నారు. ఈ సమస్యను నివారించడానికి పరిష్కరించడానికి స్థానిక ప్రాంతీయ ప్రపంచ స్థాయిల్లో భాగస్వాముల మధ్య చురుకైన సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు మానవ మనుగడలోని వివిధ దశల్లో అసమతుల్యతలను కలిగిస్తున్నాయని విషయం తెలిసిందని రాష్టపతి పేర్కొన్నారు.
1: हाल के समय में हुई अनेक प्राकृतिक आपदाओं ने यह स्पष्ट किया है कि क्लाइमेट इम्पैक्ट्स को कम करने के लिए सशक्त क्लाइमेट एक्शन करना आवश्यक है. विश्व का वैज्ञानिक समुदाय चेतावनी दे रहे हैं कि क्लाइमेट रिस्क बहुत गंभीर हो चुका है.
0: जीव वैविध्य नष्टम नीति कोरता भूक्षयम వంటివి ఈ అసమతుల్యతలకు ఉదాహరణలని ముర్ము చెప్పారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లోని స్థానిక ప్రజలకు ఫామ్ పంప్స్ ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.
1: క్లైమేట్ చేంజ్ మానవ అస్తిత్వకి అనేక స్తరపర్ అసంతులన పైదా కర్తా హై. బయోడైవర్సిటీ లాస్, వాటర్ స్ట్రెస్ ఔర్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఇస్సే గెహరాయి సే జుడే హై. వాటర్ స్ట్రెస్ వాలే క్షేత్రో మే ఫార్మ్ పంప్స్ స్థానీయ సముదాయ కే లియే అత్యంత ఉపయోగీ సిద్ధ హో సకతే హై. యే నా కేవల్ వర్షా జల్ కో ఖేతో మే రఖనే కే లియే ఓపేతు సిచాయి కే లియే సమయ పర్ జల్ ఉపలబ్ధ కరాతే హై.
0: పర్యావరణ సంబంధిత న్యాయపరమైన విషయాల్లో జాతీయ హరిత ట్రిబ్యునల్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ ట్రిబ్యునల్ అత్యధిక సంఖ్యలో వివాదాలను వేగంగా పరిష్కరించిందని, దేశంలోని నదులు గాలి నాణ్యత వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఈ ట్రిబ్యునల్ ఒక సమర్థవంతమైన నిబంధనలు కూడా రూపొందించిందని ముర్ము తెలియజేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో

నిర్వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా పాల్గొంటాయని, 14 రాష్ట్రాల్లో భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను పాల్గొనడానికి ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ ఈరోజు తెలియజేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగే 4 రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. గోవా రాష్ట గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కామన్ సర్వీసెస్ సెంటర్లు, సీఎస్సీలు, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, రాష్టంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య జపాన్లో ప్రవాస భారతీయులు నిర్వహించిన ప్రత్యేక సండేసోన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల సందర్భంగా దేశ క్రీడాకారులకు మద్దతు ఇస్తున్నందుకు జపాన్లోని ప్రవాస భారతీయులను మాండవ్య ఒక ప్రకటనలో ప్రశంసించారు. భారత బృందాన్ని ప్రోత్సహించడంలో వారి పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత ప్రజలకు ఎక్కడ అవసరం ఉన్నా వారికి అండగా నిలబడటానికి ప్రవాస భారతీయులు ఎల్లప్పుడూ ఉంటారని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. పంజాబ్లో భారతీయ జనతాపార్టీ చేపట్టిన నషాముక్త పంజాబ్ యాత్ర 3వ దశను కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈరోజు ఫాజల్కిలోని సదాకి సరిహద్దు నుండి ప్రారంభించారు. రాష్ట బీజేపీ అధ్యకుడు కేవల్ సింగ్ దిలాస్, ఇతర పార్టీ నాయకులతో కలిసి కేంద్ర మంత్రి అసఫాలా యుద్ద స్మారక చిహ్నం వద్ద 1971 ఇండో పాక్ యుద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్బడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమెరికాలోని న్యూయార్క్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యుఎన్జీఏ 81వ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహించనున్నారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న ఈ సమావేశంలో జయశంకర్ ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో భాగంగా జయశంకర్ వివిధ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్లోని మీరుట్లో ఈరోజు భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబేటిక్ బృందం ప్రదర్శించిన వాయు విన్యాసాన్ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ వీక్షించారు. ఈ ప్రదర్శనలో భారత వైమానిక దళ బృందం ఆకాశంలోకి దూసుకెళ్లి తమ అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 2 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను వీక్షించేందుకు విద్యార్థులు, నేషనల్ క్యాడర్ క్రాప్స్ ఎన్సీసీ క్యాడెట్లు, నేషనల్ సర్వీసెస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో సహా 100,000 మందికి పైగా తరలివచ్చారని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమం క్రమశిక్షణ, సమిష్టి కృషి, వృత్తి నైపుణ్యాల అద్భుత సమ్మేళనంగా, అలాగే భారత వైమానిక దళం ఘనమైన సామర్థ్యాలను నిదర్శనంగా సామాజిక మాధ్యమ పోస్టులో సంజయ్ సేత్ అభివర్ణించారు. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ రేపు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహా అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో ఇంకా వినియోగించని అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్దికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల 2 సెమీఫైనల్లో మహిళల క్రికెట్లో బంగ్లాదేశ్ను భారత్ 114 పరుగుల తేడాతో ఓడించింది. షఫాలి వర్మ 49 బంతుల్లో తన తొలి టీ20లో సెంచరీ సాధించి అద్భుతమైన క్రీడా ప్రతిభను చాటారు. వైస్ కెప్టెన్ స్మృతి మందన 19 బంతుల్లో 37 పరుగులు చేయగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 40 పరుగులు చేశారు. దీంతో 2026 ఆసియా క్రీడల స్వర్ణ పతకానికి భారత్ కేవలం ఒక విజయం దూరంలో నిలిచింది. ఇదిలా ఉండగా స్మృతి మందన న్యూజిలాండ్ దిగ్గజం సుజీ బెయిత్ సాధించిన 4,758 పరుగుల రికార్డును అధిగమించి మహిళల టీ20లలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచారు. షెఫాలి వర్మ ఆసియా క్రీడల్లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్గా నిలిచారు. మంగళవారం జరిగే ఫైనల్ పోరులో భారత్ శ్రీలంకతో తలపడుతుంది.

ఆసియా క్రీడల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పతకం సాధించిన ఎల్ వెనిల్ వల్ రివెన్ను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు.

0: మంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఈ ప్రశంసనీయమైన విజయం దేశానికి ఎంతో గర్వకారణమని రాష్టపతి అన్నారు. కఠిన శ్రమ, సమిష్టి కృషితోనే ఈ ఫలితం సాధ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వారి విజయం భవిష్యత్తులో అనేక మంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని మోదీ చెప్పారు. జపాన్లోని కకామిగహార వేదికగా జరిగిన హాకీ మఫుల్ ఏ మ్యాచ్లో భారత పురుషుల జట్టు ఇండోనేషియాపై 13-1 తేడాతో ఘన విజయం సాధించి ఆసియా క్రీడల ప్రస్థానాన్ని ప్రారంభించింది. దిల్ప్రీత్ సింగ్ 4 గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆకాశవాణి వార్తల ముగించే ముందు విశేషాలు మరొకసారి. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని, ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్ షాప్ను నిర్వహించనుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 2వ సెమీఫైనల్స్లో మహిళల క్రికెట్లో భారత్ బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 7:15.

ఈనాటి పంటసిములు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. కార్యక్రమంలో పట్టుపురుగుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పశువైద్యాధికారి డాక్టర్ ఎస్ సురేష్ గారి ప్రసంగం, పాట, రైతులకు సూచనలు ప్రసారమవుతాయి. ముందుగా పట్టుపురుగుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పశువైద్యాధికారి డాక్టర్ ఎస్ సురేష్ గారి ప్రసంగం విందాం.

ఇంతవరకు మీరు పట్టుపురుగుల పెంపకంలో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు అన్న అంశం గురించి పశువైద్యాధికారి డాక్టర్ ఎస్ సురేష్ గారి ప్రసంగం విన్నారు. పంట సీమలు కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి.

0: పాట విన్నారు. పంటసీమలు కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. ఇప్పుడు విందాం మిద్దెపై కూరగాయల సాగు గురించిన కొన్ని వివరాలు.
1: ఈరోజు కార్యక్రమంలో మనం మిద్దె తోటల పెంపకం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. మనం తినే ఆహారంపైనే మన శారీరక మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మనకు తెలియకుండానే గత కొంతకాలం నుంచి చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విషపూరిత రసాయనాలు వాడి పంటలు పండించటం, అవి ఎక్కువ కాలం పాడవకుండా ఉండటానికి మరిన్ని రసాయనాలు వాడటం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ఇవి ఆహారంతో పాటు మన శరీరంలోకి చేరి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పట్టణాల్లో ప్లాస్టిక్ సంచుల వినియోగం, ఘన వ్యర్థాలు, గ్రీన్ హౌస్ వాయువులు, పరిశ్రమల నుంచి వెలువడే పదార్థాల వల్ల వాతావరణం కలుషితమవుతోంది. దీనికి పరిష్కారంగా పట్టణవాసులు తమకు అందుబాటులో ఉండే స్థలంలో డాబాలపైన, కుండీల్లో, సంచుల్లో, గ్రీన్ హౌజుల్లో కూరగాయలు, పండ్ల మొక్కలు, ల్యాండ్లు, పూల మొక్కలు, ఔషధ మొక్కలను సంవత్సరం పొడవునా పెంచుకోవచ్చు. ఈ మొక్కలు ఇంటి లోపల వెలుపల పచ్చదనాన్ని పెంచి వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి. రసాయన పురుగుమందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పురుగుమందుల అవశేషాలు లేని తాజా పంటలు పండించుకోవచ్చు. నిరుద్యోగ యువతకు, మహిళలకు పట్టణ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యులుగా అవకాశం కల్పిస్తుంది. తక్కువ ఖర్చుతో ఆహార భద్రతను కలిగిస్తుంది. ఆహారంపై ఖర్చు తగ్గించి తాజా ఆహార సరఫరా పెంచుతుంది. పట్టణవాసులు కేవలం వినియోగదారులుగా మాత్రమే మిగిలిపోకుండా ఉత్పత్తిదారులుగా మారితే మెరుగైన ఆరోగ్యంతో పాటు కొంత ఆదాయాన్ని కూడా పొందవచ్చు. పట్టణ వ్యవసాయ పద్ధతుల్లో కిచెన్ గార్డెన్, రూఫ్ గార్డెన్, కమ్యూనిటీ పార్కింగ్ లేదా గార్డెనింగ్, విండో ఫార్మింగ్, ఆక్వాఫోనిక్స్, వర్టికల్ గార్డెనింగ్ వంటివి ప్రధానమైనవి. ఇక ప్రదేశాన్ని ఎలా ఎంపిక చేయాలంటే పట్టణ వ్యవసాయానికి టెర్రస్లు, బాల్కనీలు, స్టెయిర్ కేసులు, పారాపెట్స్, పాటియోలు మొదలైన ప్రదేశాలు అనుకూలంగా ఉంటాయి. అన్ని రకాల మొక్కలను పెంచటానికి సూర్యరశ్మి, మురుగునీటి పారుదల సౌకర్యం గల నేల, మంచి వెలుతురు ఉంటే తెగుళ్లు తక్కువగా ఆశిస్తాయి. ఎంచుకున్న ప్రదేశం మొక్కల పెంపకానికి అనువుగా ఉండాలి. కంటైనర్ల ఎంపిక ఎలా చేయాలంటే బాగా ఎదిగిన మొక్కలను, వేరు వ్యవస్థను, మట్టి బరువును తట్టుకునే పెద్ద కంటైనర్లను ఎంపిక చేసుకోవాలి. పక్కన రంధ్రాలున్న చిన్న ప్లాస్టిక్ కంటైనర్లు, సంచులు, రెండు వైపులా తెరుచుకొని ఉన్న పాలిథిన్ సంచులు, రెండు వైపులా తెరుచుకొని రంధ్రాలున్న 200 లీటర్ల పెద్ద లోహపు లేదా ప్లాస్టిక్ డ్రమ్ములను కూడా మనం ఎంచుకోవచ్చు. ఇక దీనిలో వేసే మట్టి ఎలా ఉండాలంటే మొదటిసారి కంటైనర్లను నింపేందుకు నర్సరీ మట్టిని ఉపయోగించాలి. సంచి కింది సగభాగాన్ని కూరగాయల వ్యర్థాలు, చెరకు పిప్పితో గట్టిగా నొక్కి నింపాలి. ఆ తర్వాత 25% సంచి భాగాన్ని కుళ్ళిన కాంపోస్టుతో నింపాలి. ఆవు పేడ, ఆకులు, ఇతర సేంద్రియ పదార్థాలను ప్లాస్టిక్ సంచిలో వేసి నీరు చల్లి సంచిని మూసేయాలి. 2-3 వారాల్లో కుళ్ళిన సేంద్రియ పదార్థం దీని ద్వారా లభిస్తుంది. మిగతా 25% సంచి భాగాన్ని నర్సరీ మట్టితో నింపాలి. నర్సరీ మట్టి ఒకవేళ దొరక్కపోతే తోట మట్టికి మార్కెట్లో లభించే 50% సేంద్రియ పదార్థాన్ని కలిపి నింపాలి. ఒక చదరపు అడుగు స్థలానికి 2 నుండి 4 కిలోల మట్టి సరిపోతుంది. ఇంట్లోని సేంద్రియ పదార్థాలను, తోట వ్యర్థాలను వాడి మట్టిలో సారాన్ని మనం పెంచవచ్చు. ఇక మొక్కల ఎంపిక ఎలా ఉండాలంటే మార్కెట్లో దొరకని కుటుంబ సభ్యులకు ఇష్టమైన కూరగాయలు, పండ్ల మొక్కలను మనం పెంచుకోవాలి. వివిధ రకాలైన కూరగాయలను కలిపి పెంచటం వల్ల కొన్ని పురుగులను కూడా నివారించవచ్చు. ఉదాహరణకు చిక్కుడు జాతి కూరగాయలను, బంగాళదుంపలను కలిపి పెంచితే అనేక రకాల బీటిల్స్ పురుగులను నివారించవచ్చు. తక్కువ ఖర్చుతో పెరిగే మంచి మార్కెట్ ఉన్న పంటలను మనం ఎంచుకోవాలి. అవి తక్కువ సమయంలో ఉత్పత్తినిచ్చేలా చూడాలి. ప్రాంతీయ వాతావరణ పరిస్థితుల్లో పెరిగే మొక్కలను మాత్రమే మనం ఎంచుకుంటే ఫలితం బాగుంటుంది. పట్టణ ప్రజల్లో పోషక లోపాలను సరిదిద్దగల గాలి, అధిక దిగుబడిని ఇచ్చే మొక్కలను పెంచాలి. సులువుగా వండుకోగలిగి రుచిగా ఉండే కూరగాయలను పెంచుకోవాలి. పంట కాలం సులువుగా పెరగటం, విత్తనాలు పెరిగే మాధ్యమాలను సరిదిద్దగలగాలి. దీనిని ఉత్పత్తి అంశాలుగా మనం గుర్తుంచుకోవాలి. ఇక విత్తడం విషయానికి వస్తే, టమాటా మొక్కలను జూన్ నుండి మార్చి వరకు నాటాలి. పొట్లకాయ, కాకరకాయ, బీరకాయలను జూన్ నుండి జనవరి వరకు, పాదుకు 3-4 విత్తనాలను 100x75 సెంటీమీటర్లు లేదా 100x100 సెంటీమీటర్ల ఎడంగా నాటాలి. బెండకాయలు, ఆకుకూరల్ని ఏడాది పొడవునా నాటుకోవచ్చు. దోసకాయలు, మటిక్కాయలు, క్యారెట్లను జూన్ నుండి ఫిబ్రవరి వరకు నాటవచ్చు. క్యాబేజీ, క్యాలీఫ్లవర్లను జూలై నుండి నవంబర్ మాసాల మధ్య విత్తుకోవాలి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టొమాటో, వంకాయ నిర్దేశించిన సీజన్లలో నాటుకుంటే అద్భుతమైన కూరగాయల్ని మనం పొందవచ్చు. కుటుంబ సభ్యులందరినీ తోట పనిలో నిమగ్నం చేయాలి. ప్రతి సభ్యుడు నిర్ణీత సమయాన్ని వెచ్చించేలా చూడాలి. చదరపు మీటర్ విస్తీర్ణంలో అధిక దిగుబడులను సాధించటానికి సాంద్ర ఉత్పత్తి పద్ధతులను ఆచరించాలి. దగ్గర దగ్గరగా నాటాలి. విత్తనాలను, నారు మొక్కలను అధిక సాంద్రతతో నాటితే మొక్కలు గుబురుగా పెరిగి నీరు ఆవిరి కాకుండా చేసి అధిక దిగుబడులను ఇస్తాయి. ఒకే మడిలో ఒకే సమయంలో ఒకటి కన్నా ఎక్కువ పంటలను పెంచితే మొక్కలు మొత్తం భూమిని ఆక్రమించుకొని భూమిలో తేమను సంరక్షిస్తాయి. పంట కోయగానే చిన్న నారు మొక్కలను వెంటనే తిరిగి నాటుకోవాలి. త్వరగా పెరిగే పంటలను, మెల్లగా పెరిగే పంటలను కలిపి నాటాలి. దుంప పంటలను పొదలా పెరిగే మొక్కలతో లేదా ఆకుకూరలతో కలిపి నాటితే తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడులు వస్తాయి. మొక్కలను కర్రలు, ట్రెల్లీలు ఊతంగా ఏర్పాటు చేసి పైకి పాకేలా ఏర్పాటు చేయాలి. నాటే స్థలానికి 7-8 అడుగుల ఎత్తులో వైర్ నెట్లను ఏర్పాటు చేసి పైకి పాకే దోసజాతి కూరగాయలను 2 అంతస్తులో సాగు చేయవచ్చు. పంటల సాగులో సూర్యరశ్మి ముఖ్య వనరు. పంటలకు సూర్యరశ్మి అవసరాలను బట్టి, జన్యు లక్షణాలను బట్టి మారుతూ ఉంటాయి. ఇక నీరు పోషకాల విషయానికి వస్తే, భాస్వరం ముఖ్య పోషకం. ఇది మొక్కల వేర్లను బలపరుస్తుంది. అరటి తొక్కలను వేసి భాస్వరాన్ని అందించవచ్చు. నీరు పోషకాలను కలిపి ఇవ్వాలి. కొమ్మల కత్తిరింపు, ఊతమివ్వటం, మొక్కల సంరక్షణ పద్ధతులు పాటించాలి. పట్టణ వ్యవసాయంలో నీటి అవసరాలు మధ్యస్థంగా ఉంటాయి. 2 వైపులా తెరిచి ఉన్న పాలిథిన్ సంచులను ఉపయోగిస్తాం. కాబట్టి ఒకవేళ ఎక్కువ నీరు వచ్చినా అది బయటకి పోతుంది. తొలి దశలో అతి తక్కువ నీరివ్వాలి. చిన్న మొక్కలను పసిపిల్లల్లా పెంచాలి. నీటిని నెమ్మదిగా పోయాలి. 2వ దశలో రోజూ నీరివ్వాలి. 3వ దశలో రోజుకు 2 సార్లు నీళ్ళివ్వాలి. తర్వాత వారానికోసారి నీళ్ళివ్వాలి. చల్లగా ఉండే సమయంలో నీరివ్వాలి. మధ్యాహ్నం వేళ ఎటువంటి పరిస్థితులలో కూడా మొక్కలకు నీరు పోయరాదు. ఇక ఈ మొక్కలను ఎలా సంరక్షించాలో తెలుసుకుందాం. మొక్కలకు సరిపడేలా పోషకాలు, సూర్యరశ్మి, నీటిని అందిస్తే తెగుళ్ల సమస్య తక్కువగా ఉంటుంది. మొక్కలకు బయట నుంచి పురుగులు, బ్యాక్టీరియా కూడా ఆశించవచ్చు లేదా పోషక లోపాలు కూడా ఏర్పడవచ్చు. పురుగులు, తెగుళ్ల నివారణకు రసాయన, పురుగు, తెగుళ్ల మందులను వాడకూడదు. లీటర్ నీటికి కప్పులో 1/4 వంతు సబ్బు పొడి, చెంచాలో 1/4 వంతు కిరోసిన్ కలిపి పిచికారీ చేయాలి. మెంతి, పొగాకు ఆకులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటో ఆకులను కలిపి నూరి పిండిన రసాన్ని నీటితో 1:1 నిష్పత్తిలో కలిపి ఇంటిలో చిన్న స్ప్రేయర్తో పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగుల నివారణకు వాడే ద్రావణం, దీని తయారీకి 1 ప్యాకెట్ సిగరెట్లు, 2 గుడ్లు, 8 చెంచాల నూనె, 2 కప్పుల నీరు, 3 గాజు జాడీలు, సర్ఫ్ పొడి, 2 ఖాళీ డబ్బాలు కావాలి. ఇక దీన్ని ఎలా తయారు చేస్తారంటే, సిగరెట్లపై కాగితాన్ని తీసేసి పొగాకును ఖాళీ డబ్బాలో వేయాలి. 2 కప్పుల

0: నీరు కలిపి 15 నిమిషాలు వేడి చేయాలి. ఈ ద్రావణాన్ని ఫిల్టర్ చేసి గాజు జాడీలోకి పోయాలి. 8 చెంచాల నూనె, 2 చెంచాల వెనిగర్ను 2 డబ్బాలు వేసి 2 గుడ్లను పగలగొట్టి వేయాలి. దీన్ని నికోటిన్ ద్రావణంలో కలపాలి. చివరిగా చిటికెడు సబ్బుపొడిని కలిపి పిచికారీ చేయాలి. ఇక పురుగుల నివారణ విషయానికి వస్తే వేప నూనె, పసుపు పొడి, మిరప పొడి, ఇంగువ పొడి, వెల్లుల్లి పొడి వంటిని వాడవచ్చు. ఒక పాత్రలో నీరు తీసుకొని దీనికి చిటికెడు సబ్బు పొడిని, వేప నూనె, పసుపు పొడి, మిరప పొడి, ఇంగువ పొడి, వెల్లుల్లి పొడి కలిపి బ్రష్తో మొక్కల మీద పూయాలి. మొక్కలను ప్రతిరోజు గమనిస్తూ మొక్కలు ఒరిగితే కర్రతో ఊతమివ్వాలి. మొక్కల్లో పెరుగుదల అధికంగా ఉంటే కత్తిరింపులు చేయాలి. దీనివల్ల కొమ్మలు పలచబడి అధిక దిగుబడులు వస్తాయి.
1: రైతులకు సూచనలు విన్నారు. ఈనాటి పంట సిములు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 7:45. ఇది చిత్రసీమ సినిమా పాటల సమయం. కార్యక్రమంలో ముందుగా సాహస ఘట్టం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మనోగణం చేసిన రాజశ్రీ సాహిత్యం విందాం.

చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నుండి రాత్రి 9:30 చిత్రసీమలో అలనాటి చిత్రగీతాలు వినవచ్చు. ఈ ప్రసారంలో 8:00 తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహనం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వినవచ్చు. వ్యాఖ్యాతలు శ్రీ ఎంజి నందన్ భట్, శ్రీ పి రాఘవేంద్ర గారు. చిత్రసీమలో తరువాత నమో వెంకటేశ చిత్రం కోసం సాగర్ రోష్ని గానం చేసిన రామజోగేశాస్త్రి సాహిత్యం విందాం. స్వరాలకు వచ్చినవారు దేవి శ్రీప్రసాద్.

చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నుండి ఈ ప్రసారంలో రాత్రి 9:30 అలనాటి చిత్రగీతాలు వినవచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు చివరిగా కార్తీక్, శ్రేయ ఘోషాల్ గానం చేసిన ఎవడు చిత్రంలోని పాట విందాం. సాహిత్యం సిరివెన్నెల, స్వరాలు కూర్చిన వారు దేవిశ్రీప్రసాద్.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గజవాహనం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వినవచ్చు.
1: రాఘవేంద్ర గారు, ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు, శ్రీ పి రాఘవేంద్ర గారు. వినండి గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: ఓం నమో వెంకటేశాయ. యత్ఫాలే మృగనాభిచారుతిలకో నేత్రేబ్జపత్రాయతే కస్తూరీ ఘనసారకేసర విమల విలత్శ్రీగంధసారోద్రవైః గంధైర్లిప్తతనుః సుగంధసుమనోమాలాధరోయ ప్రభుః శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళం.
2: చకటి సుగంధ ద్రవ్యాలతో భూషితుడు దివ్యమాలాధరుడైనటువంటి ఆశీవెంకటేశ్వర స్వామివారి గజవాహన సేవ యొక్క ప్రత్యక్ష వ్యాఖ్యానానికి భక్తులందరికీ స్వాగతాన్ని పలుకుతూ, గజవాహనం యొక్క విశేషాలను యథామతిగా ఎత్కించిత్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గజము అనగా మనలో ఉండేటువంటి మదము అహంకారము వాటికి ప్రతీకగా మనం భావించాలి. ఏ విధంగా అయితే మన హృదయాకాశంలో, హృదయ కమలంలో పరమాత్మ తను విరాజిల్లుతూ ఉంటాడో, అలాగే మనలో ఉండేటువంటి దుష్టమైనటువంటి గుణాలు అహంకారము మదము ఇటువంటి దుర్గుణాలను కూడా పరమాత్మ వాటిని నిగ్రహించి మనను సన్మార్గంలో నడపడానికి పరమాత్మ ఉంటాడు అనే ఒక విషయానికి ప్రతీకగా మనం గజవాహనాన్ని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అలాగే గజమంటే సామాన్యంగా ప్రాణులన్నిటిలో కూడా చాలా ఎత్తైనది, బరువైనది, విశాలమైనది. పరమాత్మ కూడా అలాగే చాలా విశాలంగా ఉన్నాడు. ఎంత విశాలముంటే భక్తులు అలాగే జ్ఞానులు యోగులు ఎంతైతే తెలుసుకుంటారో దానికన్నా విశాలం. అందుకోసమే పరమాత్మని అత్యతిష్ట దశాంగులమని చెప్పిన విధంగా మనం తెలుసుకున్న దానికన్నా పరమాత్మ యొక్క మహిమలు అతీతంగా ఉన్నాయి, మన జ్ఞానానికి అందనంతగా పరమాత్మ గుణవంతుడు అనే విషయాన్ని కూడా పరమాత్మ ఈ గజవాహనాన్ని అధిరోహించి వస్తూ మనకి ఈ విషయాలన్నీ కూడా పరమాత్మ తెలుపుతూ ఉన్నాడు. అలాగే ఇంకొక విశేషం ఏమిటి అంటే, మిగతా వాహనాలకి అలాగే గజవాహనానికి ఉండేటువంటి విశేషం ఏమిటి అంటే, గజవాహన సేవలో సాక్షాత్తుగా కంకణ భట్టు అనగా కంకణాన్ని ధరించినటువంటి అర్చక స్వాములు చామర సేవను చేస్తూ ఉంటారు. గజవాహనాన్ని ప్రత్యక్షంగా మనం తిలకించేటప్పుడు ఆ గజవాహనం యొక్క స్వామివారి వెనక ఉండి చామర సేవ చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ అర్చక స్వామివారి పొంది ఉంటారు. అటువంటి ఉత్తమమైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి గజవాహనం యొక్క విశేషాలను మనం తెలుసుకుంటూ, అసలు గజమనగా మదగజమని మనం అనుకోకూడదు. పరమాత్మ యొక్క భక్తుడైనటువంటి గజేంద్రుడే ఇక్కడ ఐరావతమైనా అనుకోవచ్చు, ఏ విధంగానైనా సరే పరమాత్మ యొక్క భక్తుడే ఇక్కడ పరమాత్మను సేవించడానికి వచ్చాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చక్కగా తెలుసుకోవాలి. ఇందులో భాగంగా

0: భాగవతం యొక్క అష్టమ స్కందంలో కొన్ని విషయాలను చెబుతారు. త్రికూటమనే పర్వతం ఉండేది. ఆ త్రికూటమనగా మూడు కూటములు, అనగా మూడు శృంగాలు. ఒకటి వెండితో చేసినటువంటిది, మరొకటి ఆయసం అనగా ఇనుముతో, మూడవది బంగారంతో ఉండేటువంటి శిఖరాలు గల త్రికూట పర్వతము. అక్కడ చక్కటి పుష్కరణులు ఉన్నాయి, అనేక వృక్షాలు ఉన్నాయి, అనేక పశువులు పక్షులు అన్నీ కూడా, అవన్నీ కూడా స్వైరంగా విహరిస్తూ ఉన్నాయి. అక్కడే వరుణ భగవాను యొక్క ఋతుమాన్ అనే ఒక గొప్ప సరోవరం కూడా ఉన్నది. ఋతుమాన్ అని ఎందుకుంటారంటే అన్ని ఋతువులలో కూడా ఆ పుష్కరిణి అనగా ఆ సరోవరం నిండుగా తీర్థజలం ఉండేదట. అటువంటి ఉత్తమమైనటువంటి సరస్సు. ఆ సరస్సుకి ఒక గొప్ప ఏనుగు తన యొక్క పరివారంతో సహా వచ్చినదట. వేరే చోట చెబుతారు ఎంతమంది ఎన్ని ఏనుగులు వచ్చాయి అంటే ఆ ఒక్క మగ ఏనుగుకే 10,000 ఆడ ఏనుగులు భార్యలుగా ఉండేవట. అంత గొప్ప పరివారంతో సహా ఆ ఈ గొప్ప ఏనుగు అక్కడికి వచ్చినది. వచ్చిన తర్వాత కాసేపు జలవిహారం చేసిన సందర్భంలో అక్కడ ఉండేటువంటి పెద్ద మొసలి వచ్చి దాని కాళ్ళని గట్టిగా పట్టుకున్నదట. పట్టుకున్న సందర్భంలో ఎంతో బాధపడింది. అలాగే తనతో ఉండేటువంటి మిగతా ఏనుగులన్నీ కూడా కలిసి లాగడానికి ప్రయత్నించాయి, కానీ అవన్నీ కూడా విఫలమైపోయాయి. అప్పుడు సమాసహస్రం వ్యగమన్ మహీపతే సప్రాణయోశ్చిత్ర సమంత మమంత సామరాహ అని అంటారు. అనగా ఆ విధంగా ఆ మొసలి పట్టుకొని దాదాపుగా 1,000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎక్కడా కూడా శరణ దొరకటం లేదు, దాని నుండి విడుదల అనేది కావటం లేదు. ఆ సందర్భంలో ఇక నన్ను వీరెవరు కూడా రక్షించలేరు, నన్ను రక్షించేవాడి వాడు ఆ పరమాత్మ ఒక్కడే అని గ్రాహేణ పాశేన విధాతురావృతోప్యహం తం యాతి తం యామి పరమం పరాయణం అని చెప్పిన విధంగా నన్ను రక్షించేవాడు ఆ పరమాత్మ మాత్రమే అని ఆ గజేంద్రుడు చక్కటి స్తోత్రాన్ని చేశాడు. దాన్నే శుకాచార్యుల వారు చెబుతూ గజేంద్ర ఉవాచ ఓం నమో భగవతే తస్మై యతయేతచ్చిదాత్మకం పురుషాయాదిబీజాయ పరేషాయ హి ధీమహి. ఓ షడ్గుణేశ్వర్య సంపన్నుడైనటువంటి పరమాత్మ, ఈ చిరచిదాత్మకమైనటువంటి ప్రపంచాన్ని ఎవరైతే నిర్మించాడో అటువంటి పురుషుడు ఆది బీజుడు అన్నిటికీ కారణమైనటువంటి పరమాత్మ, అదిగో ఇదిగో నా నమస్కారాలు. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యైదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం. ఏ పరమాత్మ యందు ఈ సమస్త ప్రపంచం కూడా నిబిడమై ఉన్నదో, ఏ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఈ ప్రపంచమంతా కూడా తన ప్రవృత్తిని పొందుతూ ఉంటుందో, అటువంటి పరమాత్మ ఓ పరేష నిన్ను నేను శరణు కోరుతున్నాను. యస్మాత్మనీదం నిజమాయయార్పితం క్వచిద్ విభాతం క్వచత తిరోహితం అవిద్దృక్ సాక్షిభయం తదీక్షతే స ఆత్మమూలో వతు మాం పరాత్పరః. సహ ఆత్మమూలః పరాత్పరః మాం అవతు, నన్ను రక్షించని ఆ పరమాత్మ ఎటువంటి వాడు అంటే ఉభయం అవిద్దృక్ సాక్షి ఉభయం తదీక్షతే. బయట ఉండి అలాగే సాక్షిభూతంగా ఉంటూ సమస్తాన్ని కూడా దర్శించేటువంటి ఆ పరమాత్మ నన్ను రక్షించుగాక అని ఆ గజేంద్రుడు పరమాత్మని శరణు కోరాడు. ఇటువంటి ఆ గజవాహనాన్ని అధిరోహించి వచ్చేటటువంటి ఆ మలయప్ప స్వామి యొక్క మరికొన్ని విశేషాలను మనం శ్రీమాన్ నందన భట్ గారి వాక్కుసుమాలతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ధన్యవాదాలు రాఘవేంద్ర గారు. చక్కగా మీరు గజేంద్ర మోక్షాన్ని శ్రోతలకు అందజేశారు. ఈనాడు వార్షిక బ్రహ్మోత్సవంగా చెప్పబడే సాలకట్ల బ్రహ్మోత్సవంలో 6వ రోజు అరిషడ్వార్గాలను పోగొట్టి మనకు సరైనటువంటి దోవను చూపేటువంటి రోజు. ఈనాడు ఆ స్వామి చక్కగా గజవాహనంపై అధిరోహించి ఉన్నాడు. సువర్ణమయమైనటువంటి గజాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడి యొక్క సుస్వరూపాన్ని వీక్షిస్తూ ఉంటే తిరుమల క్షేత్రంలో మనం భగవంతుడి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు గర్భాలయంలో ఏ విధమైనటువంటి ఆభరణాలతో, ఏ విధమైనటువంటి శోభతో, ఏ విధమైనటువంటి మంగళకరమైనటువంటి స్వరూపంతో భగవంతుడు దర్శనమిస్తాడో ఆ విధంగానే కటివరద హస్తుడై భగవంతుడు విరాజిల్లుతూ ఉన్నాడు. ఇది గజవాహన సేవలలో ఆ భగవంతుడి యొక్క అలంకారానికి.

0: ఉన్నటువంటి విశేషం. మిగతా సందర్భాలలో ఒకసారి కృష్ణుడిగా, ఇంకొకసారి ఇంకొక విధంగా అనేకమైనటువంటి రూపాలను ధరిస్తే, ఈ సందర్భం మాత్రం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారే గజాన్ని అధిరోహించి వస్తారు. ఎందుకయ్యా అంటే, మనం ఒక్కసారి ఆ పద్మావతి పరిణయాన్ని ఒక్కసారి స్మరించుకుంటే ఈ రహస్యం మనకు తెలుస్తోంది. వెంకటేశ్వర స్వామివారు శ్రీనివాసుడిగా అవతరించినప్పుడు ఆ పద్మావతి పరిణయానికి అనుసంధానం చేసింది ఒక గజము. ఒకనొక రోజు అశ్వాన్ని అధిరోహించి శ్రీ శ్రీనివాసుడు తిరుమల క్షేత్రం నుండి తిరుపతి వైపు వెళుతూ ఉంటే, ఆ నారాయణ వనం వైపు ఆ వనంలో విహరిస్తూ ఉంటే ఒక మదగజము వచ్చింది. ఆ మదగజాన్ని చూసినటువంటి, వనవిహారానికి వచ్చిన ఆ పద్మావతి మరియు వారి సఖీమణులందరూ కూడా భయపడి పారిపోతూ ఉంటే, దాని వెనకాల ఆ శ్రీ శ్రీనివాసుడు కూడా కనబడ్డాడు. అంటే గజరూపంలో ఉన్నటువంటి ఆ గజేంద్రుడు శ్రీనివాస పద్మావతి పరిణయానికి ఉపోద్ఘాతం రాశాడనమాట. ఆ విధముగా ఉన్నటువంటి గజరాజుని అనుగ్రహిస్తూ బ్రహ్మోత్సవంలో ఆరవ రోజు రాత్రిపూట కనువిందు చేయడానికి చక్కగా అత్యద్భుతంగా అలంకృతుడై ఆ శ్రీ శ్రీనివాసుడు గజాన్ని అధిరోహించి దర్శనమిస్తూ ఉన్నాడు. అదిగో రథ వీధిలో చూడండి, రోజు కూడా రెండు మదపుట ఏనుగులు మాత్రమే స్వామివారి సేవలో దర్శనమిస్తూ ఉంటే, ఈనాడు విశేషంగా నాలుగు ఏనుగులు, నలుగురు గజరాజులు ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. అంటే నాలుగు దిక్కులలో ఉన్నటువంటి ఆ దిగ్గజాలన్నీ కూడా తిరుమల క్షేత్రానికి విచ్చేసినట్టే లెక్క. అంటే ఈ భూమిని మోస్తున్నటువంటి వారందరూ కూడా ఆ భగవంతుడి యొక్క సేవ కోసం వచ్చారు. ఐరావత పుండరీకో వామనః కుముదోంజనః పుష్పదంతః సార్వభౌమః సుప్రతీకశ్చ దిగ్గజాః అని చెప్పిన విధంగా ఎనిమిది దిక్కులలో ఎనిమిది గజాలుంటే ఆ నలుగురికి ఆ బాధ్యతను అప్పచెప్పి మిగతా నలుగురు కూడా ఇక్కడికి వచ్చేశారన్నమాట. ఆ విధంగా కదులుతున్న నల్లటి కాటుక కొండలాగా తిరుమల గిరిలో ఈ మాడ వీధులలో అవి కదలి వెళ్ళిపోతూ ఉంటే పర్వతాలు కదిలినట్టున్నాయి. వాటి అలంకారం చూడాలి, అత్యద్భుతంగా సువర్ణమయమైనటువంటి ఆభరణాన్ని తొడిగించారు ఏనుగులకు కూడా. ఆ వెంకటేశ్వర స్వామి ఆ ఏనుగులు ముందుగా వెళుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి భాజా భజంత్రీలతో, నాట్యాలతో, నృత్యాలతో, వేద ఘోషాలతో, అదేవిధంగా పాశుర పారాయణాలతో కూడి భక్తులతో, భక్తుల జయఘోషాలతో ముందుకు కదులు వెళుతూ ఉన్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అద్భుత మంగళ మనోజ్ఞ రూపాన్ని వీక్షిస్తూ మనం తరిద్దాం. అదేవిధంగా అదిగోండి, ఆ రథవీధిలో చక్కటి నృత్యాలు. ఎటువంటి నృత్యాలు అవి? కర్ణాటక దేశానికి చెందినటువంటి యక్షగాన నృత్యాలు ఒకవైపు, ఇంకొక వైపు మణిపురికి చెందినటువంటి మణిపురీ నృత్యాలు, అదేవిధంగా అస్సాం సంబంధించినటువంటి నృత్యాలు, అదేవిధంగా పాండిచ్చేరి నుండి వచ్చిన వాళ్ళు కరగ నృత్యం చేస్తూ ఉన్నారు. మన వాళ్ళంటారా కోలాటం, కోలాటం అంటే తెలుగు వాళ్ళ సొమ్ము కనుక వాళ్ళు చక్కటి అన్నమాచార్య కీర్తనలకు అత్యద్భుతంగా నృత్యం చేస్తూ అందరినీ కూడా అలరింపజేస్తూ ఉన్నారు. స్వామివారు రావడం ఆలస్యం అవ్వచ్చు, స్వామివారి కోసం వేచి ఉన్నటువంటి భక్తులు గ్యాలరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక కనువిందు. ఆ భగవంతుడి యొక్క ముందర జరుగుతున్నటువంటి ఈ సంవత్సరం అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు పులకింపజేస్తున్నాయి. సమస్త భారతదేశంలో ఉన్న సమస్త సంస్కృతులు కూడా తిరుమల క్షేత్ర మాడ వీధులలో అలా అలా ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ వైభవాన్ని చూస్తూ ఉంటే ఇది వైకుంఠమా, లేదా మన అదృష్టమా, లేదా సమస్తమైనటువంటి జన్మ జన్మల పుణ్యాలన్నీ కూడా పండిపోయాయా అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి అద్భుతమైనటువంటి గజవాహన సేవ యొక్క మరిన్ని విశేషాలను రాఘవేంద్ర గారు మనకు అందజేస్తారు. అయ్యా అందుకోండి.
1: ఓం నమో వెంకటేశాయ. ఆ గజరాజు తను ప్రార్థించాడట, ప్రార్థిస్తూ తన ఉన్నటువంటి యథాస్థితిని తను తెలుపుతున్నాడు పరమాత్మకి. కాలేన పంచత్వమితేషు కుర్సశో లోకేషు లీనేషు చ సర్వహేతుషు తమస్తదాసీద్ గహనం గభీరం యస్య యస్తస్య పారే.

పరమాత్మ, ప్రళయకాలంలో సమస్త ప్రపంచాన్ని కూడా నీవే లయం చేస్తావు, కానీ చివరికి ఆ చీకటికి దూరంగా చీకటిని దాటి గొప్ప కాంతిపుంజంలో నీవు వటపత్రశాయి అయి విరాజిస్తూ ఉంటావు. అలాగే పరమాత్మ, ఇప్పుడు

స్థానటస్యా కృతిభిర్ విచేష్టతో దురత్యయానుక్రమణ సమావతు. ఏ విధంగా అయితే ఒక నాట్యాన్ని చేసేవాడు నటుడి యొక్క నిజమైనటువంటి సామర్థ్యాన్ని కేవలం మనం ఆ రంగమంచం పైన మాత్రమే తెలుసుకోలేమో, అలాగే ఓ పరమాత్మ నీ యొక్క మాహాత్మ్యాన్ని ఎవరయ్యా తెలుసుకోగలరు, నేనైతే చాలా క్షుద్రమైనటువంటి జంతువుని. సామాన్యంగా జీవులలో మనిషి ఉత్తముడే, కానీ మనిషికిన్నా ఉత్తమమైనటువంటి గుణాలు కలిగినది ఏనుగు. ఎందుకంటే చాలా సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉంటుందట, సూక్ష్మమైనటువంటి దృష్టి కూడా ఉంటుందట. అది అలా వెళ్లే సందర్భంలో తన దగ్గర ఏదైనా ఒక చిన్న ముళ్ళు కనపడినా కూడా స్పష్టంగా దాన్ని చూడగలుగుతుందట. అటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన ఏనుగు చెబుతోంది, నీ మాహాత్మ్యాన్ని నేను ఏమయ్యా ఏమని వర్ణించగలను, ఎందుకంటే దేవాది దేవతలు ఋషులు ఎవరు కూడా నీ మాహాత్మ్యాన్ని పూర్తిగా చెప్పలేరు. అటువంటి నేను నీ మాహాత్మ్యాన్ని చెప్పగలనా? న విద్యతే యస్య జన్మ కర్మవా ననామరూపే గుణదోష ఏవవా తథాపి లోకస్య చ సంభవాయ యస్వామయ తాన్యకులాం తాన్యనుకాల మృచ్ఛతి. ఏ పరమాత్మకైతే జన్మ లేదో, అనగా ఏ జీవుడు కూడా పుట్టలేదు, ఏ విధంగా అయితే పరమాత్మ తన అనాదిగా ఉన్నాడో జీవాత్ముడు కూడా అదే విధంగా అనాదిగే. కానీ జీవుడు కొన్ని ఉపాధులను పొందుతూ తను కథంచిత్ ఎప్పుడో ఒకసారైనా పుడుతూ ఉంటాడు, కానీ పరమాత్మ ఎప్పుడు పుట్టడు, పరమాత్మకి పుట్టుక లేదు. మళ్ళీ అలాగైతే కృష్ణుడిగా పుట్టాడు కదా అంటే కృష్ణుడిగా తన యొక్క రూపాన్ని తను ప్రకటించాడు, అంతేగాని కొత్తగా ఉన్నటువంటి ఏ కొత్తగా రూపాన్ని చూపించలేదు పరమాత్మ. ఉన్నటువంటి రూపాన్నే తను ఇక్కడ మనకు చూపించాడు. అటువంటి జన్మ లేని భగవంతుడా, కర్మ లేని భగవంతుడా? మనం సంధ్యావందనాదులను చేస్తాం, ఎందుకంటే మనమందరం కూడా కర్మబద్ధులము. కానీ పరమాత్మకి ఎటువంటి కర్మబంధనం అనేది లేదు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికమని విశ్వామిత్రుల వారు రామాయణంలో చెబుతారు. అంటే పరమాత్మని సంధ్యావందనానికి పురమాయించినట్టుగా కనబడుతుంది కదా, అంటే పరమాత్మకి కర్మబంధనం లేదు. కానీ తనలాగే జీవులందరూ కూడా సత్కర్మాచరణ చేయాలి అనే ఒక గొప్ప విషయాన్ని పరమాత్మ మనకు ఈ విధంగా తెలుపుతూ ఉన్నాడు. అలాగే గుణాలు లేవు, దోషాలు లేవు, అంటే మనమందరం కూడా గుణబద్ధులము దోషబద్ధులము, అటువంటి బంధనం అనేది పరమాత్మకు లేదు అని చెబుతూ ఏకాంతినో యస్య నకించనార్థం వాంచింతి ఏ వై భగవత్ ప్రధానాః అత్యద్భుతం యచ్చరితం సుమంగళం గాయంత ఆనంద సముద్రమగ్నాః. పరమాత్మ నిన్ను నీ భక్తులందరూ కూడా ఎందుకు నిన్ను ఆశ్రయిస్తారో తెలుసా, ఎందుకు నిన్ను పూజిస్తారు, ఎందుకు నిన్ను ఉద్దేశించి హోమాదులు చేస్తారు అంటే నకించనార్థం, ఏదో ఒక ఆశతో, మోక్షం కోసమో లేకపోతే ఐహికమైనటువంటి సుఖాల కోసమో నిన్ను వారెవరు కూడా ఆశ్రయించరు. కేవలం నీ యొక్క గుణ సౌందర్యాన్ని చూసి, అత్యద్భుతమైనటువంటి నీ చారిత్రం చూసి, అతి సుమంగళమైనటువంటి నిన్ను వారు సుమంగళమైనటువంటి నీ యొక్క గుణాలను చూసి నిన్ను ఆశ్రయించారు, నిన్ను గానం చేస్తారు. నీ ఆనందమైనటువంటి గుణాల యొక్క సముద్రంలో వారందరూ కూడా మగ్నులై ఉన్నారు. అటువంటి పరమాత్మ సోహం విశ్వసుజం విశ్వం అవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానమజం బ్రహ్మ ప్రణతోస్మి పరంపదం. అటువంటి ఓ పరమాత్మ, ఈ సమస్త ప్రపంచానికి నీవే ప్రధానమైనటువంటి కారణం. సమస్త ప్రపంచాన్ని అనగా అణువణువుని కూడా చక్కగా తెలుసుకున్నవాడివి నీవు ఒక్కడవే. అటువంటి హే బ్రహ్మ, ఓ గుణపూర్ణుడా, నిన్ను ప్రణతోస్మి, దిగో నీకు నేను నమస్కరిస్తున్నాను. సోంతఃసరస్సురుబలేన గృహీత ఆర్తో దృష్ట్వా గరుత్మతి హరిం క ఉపాత్త చక్రం ఉత్క్షిప్య సాంబుజకరం గిరమాహ కృత్సాన్ నారాయణాఖిల గురో భగవన్ నమస్తే. ఈ విధంగా చాలా దీర్ఘమైనటువంటి గొప్ప స్తోత్రాన్ని ఆ గజేంద్రుడు చేశాడు. చేసిన తర్వాత పరమాత్మకి దాదాపుగా 1000 సంవత్సరాల తర్వాత తెలిసిందట, ఓ గజేంద్రుడు నా శిష్యుడు నా భక్తుడు తను ఇంత బాధపడుతున్నాడు అంటే అతని యొక్క కర్మబంధనం అంతవరకు ఉంది కాబట్టి, అతని కర్మ ఇప్పుడు నశించింది కాబట్టి పరమాత్మ ఇప్పుడు అతన్ని రక్షించడానికి వస్తూ ఉన్నాడు. ఎలా వచ్చాడు అంటే
ఉరుబలేన సామాన్యంగా పరమాత్మకి సమస్త బలాలు కూడా ఎప్పుడు తనతోనే ఉంటాయి. అలాగే గరుత్మతి ఉపాత్త చక్రం, వేదమయమైనటువంటి గరుత్మంతుడు, వేదానికి అభిమాని

0: అయినటువంటి గరుత్మంతుడిపై అధిరోహించి తను చక్రాన్ని తీసుకుని తను వచ్చాడు పరమాత్మ. ఆ పరమాత్మని చూసిన వెంటనే అక్కడే ఉన్నటువంటి ఒక కమల పుష్పాన్ని తీసుకుని గజేంద్రుడు ఆ పరమాత్మకి సమర్పిస్తూ, నారాయణ, హే నారాయణ, హే అఖిల గురు, హే భగవన్, నమస్తే పరమాత్మ. దీనికన్నా నేను ఏమీ చేయలేను, ఏమీ చేయడానికి స్వాతంత్రం లేనివాడివి, సర్వతంత్ర స్వతంత్రుడు నీ ఒక్కడివే, ఇదిగో నా పుష్పాన్ని స్వీకరించమని తను ఆ గజేంద్రుడు ఆ పరమాత్మకి సమర్పించాడట. పరమాత్మకి సమర్పించిన తర్వాత ఈ అన్ని విషయాలను కూడా సంక్షేపంగా మనకు తెలుపుతూ ప్రతిరోజు కూడా మనం ఉపాసన చేయవలసినటువంటి కొన్ని, అనగా ఈ గజేంద్ర మోక్షం యొక్క సంక్షిప్తమైనటువంటి రెండు శ్లోకాలను కూడా మనం తెలుసుకుందాం. అంతఃసరస్సురు బలేన పదే గృహీతో గ్రాహేణ యూతపదిరంబుజ హస్త ఆర్తః ఆహేదమాది పురుషాఖిల లోకనాథ తీర్థశ్రవ శ్రవణ మంగళ నామధేయ స్మృత్వా హరిస్తమల్లమర్తి నమ ప్రమేయ చక్రాయుధ పతకరాజ భుజాదిరూఢ చక్రేణ నక్రవదనం వినిపాట్య తస్మాత్ హస్తే ప్రగుహ్య భగవాన్ కృపయోజ్జహార. ఈ విధంగా దీర్ఘమైనటువంటి తన భక్తుని యొక్క విన్నపాలు విన్నటువంటి ఆ పరమాత్మ, వైనతయ్యనిపై అధిరోహించి వచ్చినటువంటి ఆ పరమాత్మ తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ మొసలిని తను సంహరించి తన భక్తుడైనటువంటి శిష్యుడైనటువంటి గజేంద్రుడిని రక్షించాడు ఆ పరమాత్మ అని చెబుతారు. అలాగే అటువంటి ఇంకొన్ని విశేషాలను మనం గురుగారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1: ఈనాడు తిరుమల క్షేత్రమంతా అత్యంత రమణీయమైనటువంటి శోభతో వెలుగుతూ ఉంటుంది. ఆకాశంలో ఒక్క నక్షత్రం కూడా లేదు. ఆలోచిస్తే ఆ నక్షత్రాలన్నిటినీ కూడా తెచ్చి దీపాలంకారానికి వాడారా అన్నట్టుగా అనిపిస్తున్నది. అటువంటి భవ్య దివ్యమైనటువంటి అలంకారాలతో స్వామివారు ఈనాడు ఇప్పుడు పడమట వీధిలో విహరిస్తూ ఉన్నారు. అత్యంత రమణీయమైనటువంటి వసంత మంటపము మొదలైన అనేక ప్రాచీనమైనటువంటి స్థానాలు ఉన్నటువంటి ఈ స్థానంలో స్వామివారు చక్కగా విహరిస్తూ ఉండగా భక్తులందరూ కూడా దర్శించి ఆ ఏడు కొండల వాడి యొక్క దివ్య దర్శనాన్ని పొందుతూ ఉన్నారు. ఆ స్వామివారు చక్కగా అత్యద్భుతంగా గజాలన్నీ అధిరోహించారు. ఇది ఏ గజం అన్నారు? ఇది భద్ర గజం అన్నారు. ఎందుకంటే భద్ర మంద మృగశ్చైవ విజ్ఞేయాహ త్రివిధాహ గజాహ అని అన్నారు. మూడు రకాలైన సత్వ రజస్తమో గుణాలకు ప్రతినిధిగా ఉన్న మూడు రకాలైనటువంటి గజాలలో సత్వగుణ సంపన్నమైనవి భద్ర గజాలు. ఆ భద్ర గజాన్నే భగవంతుడు అధిరోహిస్తారు. ఒక్కసారి ఆ శంఖ చక్రాలతో శోభిస్తున్నటువంటి ఆ స్వామివారిని చూసినట్లయితే రామాయణంలో వాల్మీకి మహర్షి చేసినటువంటి ఒక వర్ణన మనకు తెలుస్తుంది. ఈ తిరుమల క్షేత్రంలో ఉన్న మాడవీధుల పక్కన ఉన్నటువంటి గ్యాలరీలను చూసినట్లయితే, కిటకిటలాడుతున్నటువంటి భక్త సముదాయాన్ని చూసినట్టయితే, ఆనాడు వాల్మీకి రామచంద్రమూర్తి యొక్క విహారాన్ని తెలిపినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే రామచంద్రమూర్తి తన విడది నుండి రాజభవనానికి ఒక అద్భుతమైనటువంటి గజాన్ని అధిరోహించేవాడు. ఆ ఏనుగు పేరు శత్రుంజయ. శత్రుంజయ అనేటువంటి ఏనుగును అధిరోహించి రాముడు ప్రాతకాలంలో రాజభవనానికి వెళ్లిన, రాజభవనాన నుండి రాజకార్యాలను చక్కబెట్టుకుని తన విడదికి వెళ్లిన, ఆ రెండు పూటల కూడా చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరూ కూడా ఆ వీధికి ఇరువైపులా కిటకిటలాడుతూ స్వామివారిని చూస్తూ ఉండేవారట. ఏమండి ఎన్నిసార్లు చూస్తారు అనంటే, ఎస్టు రామం నపశ్యేత్తు ఎంచ రామో నపశ్యతి నిందిత సర్వభూతేషు స్వాత్మాప్యనం విగర్హతి అన్నారు. ఎవరైతే ఏనాడైతే ఆ రాముణ్ణి చూడలేకపోయారో వారు తమను తాము నిందించుకునేవారట. ఆ చిన్మయ రమో రమణీయమైన కలువల కాంతితో కూడిన నేత్రాలతో ఉన్న ఆ రాజారాముణ్ణి చూడకపోతే నీ బతుకెందుకు అని ఎవరికి వాళ్ళు నిందించుకునేవాళ్ళట. అదే విధంగా తిరుమల క్షేత్రంలో ఈ గ్యాలరీలో ఉన్న భక్తులందరూ కూడా భగవంతుడు అలా రథవీధిలో గంభీరంగా గజగమనంతో వస్తూ ఉంటే ఆ విధంగా ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ఆ భగవంతుణ్ణి చూసి తరిస్తూ ఉన్నారు. ఎందుకంటే గమనాలలో మూడు రకాలైనటువంటి ప్రసిద్ధమైన గమనాలను చెప్పారు. వాటిలో గజగమనం, అశ్వగమనం, సర్పగమనం ఈ మూడు కూడా తిరుమల క్షేత్రంలో ఆ వాహనాలను తీసుకుని వెళ్లేటువంటి విధానంలో భాగాలు. వాటిలో శేషవాహనం అప్పుడు సర్పగమనంతో తీసుకెళ్తారు, వక్రగతి

0: లో తీసుకువెళ్తూ ఉంటారు. అదేవిధంగా వేగంగా తీసుకెళ్లే గమనాన్ని అశ్వగమనం అన్నారు. కానీ ఈనాడు మాత్రం తొణకకుండా బెణకకుండా స్థిరంగా గంభీరంగా రాజఠీవితో భగవంతుడు వెళుతూ ఉన్నాడు. దీని పేరు గజగమనం. గజవాహనాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడు, తిరుమల క్షేత్రంలో విరాజిల్లుతున్నటువంటి ఆ వైకుంఠనాథుడు చక్కగా గంభీరంగా నిండుకుండలాగా నిదానగతిలో ముందుకు వెళుతున్నాడు. ఆ గాంభీర్యం, ఆ సౌందర్యం, ఆ అత్యద్భుతం భక్తులందరూ కూడా మరల మరల చూసి తరుస్తూ ఉన్నారు. ఇటువంటి రమణీయమైనటువంటి ఆ గజవాహన సేవను చూసినట్లయితే ఏమిటి ప్రయోజనం అన్నారు. దానికి కూడా చక్కటి ప్రయోజనాన్ని చెప్పారు. గజాంతమైశ్వర్యం అన్నారు కదా, ఏనుగును చూస్తేనే మనకు సౌభాగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అలాంటిది గజాన్ని అధిరోహించిన లక్ష్మీపతి అయినటువంటి భగవంతుణ్ణి చూస్తే ఇంకెన్ని శుభాలు కలగాలి, సమస్తమైనటువంటి శుభాలు కూడా కలుగుతాయి అని అన్నారు. అదేవిధంగా గజాన్ని అధిరోహించినటువంటి ఆ భగవంతుడి యొక్క దివ్య దర్శనం ఎటువంటిది అని అంటే, సమస్తమైనటువంటి పాపాలను పోగొట్టి ఐశ్వర్యాన్ని ఒదగించేది, మన అరిష్టాలను పోగొట్టేది. కాబట్టి ఆ స్వామివారి యొక్క దివ్యమైన రమణీయమైనటువంటి ఆ గజవాహన సేవను వీక్షించినటువంటి భక్తులకు దారిద్ర్యం తొలగిపోతుంది. అదేవిధంగా ఎవరైతే అధికారాన్ని కోరుకుంటూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ల వీళ్ల వెనకాల తిరగకండి మీరు, ఆ వెంకటేశ్వర స్వామి గజవాహనం వెనక తిరగండి, మీకు అధికారం దక్కుతుంది, మీరు అనుకున్నటువంటి పదవిని సాధిస్తారు. ఈ విధంగా ఆకాశవాణి శ్రోతల్లారా, ఎవరైతే ఇంటిలో ఆ స్వామివారిని వింటూ దర్శించుకుంటున్నారో మీరు ధన్యులు. ఎందుకంటే చూడడం కన్నా విని ఆలోచించడం, ఆ మనస్సులో ఆ స్వామిని తలుచుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఆ విధంగా భగవంతుడి యొక్క స్మరణం ముఖ్యమన్నారు కదా, మీరు స్మరిస్తున్నారు. కాబట్టి ఆ శ్రవణం అనేది భక్తిలో ప్రధానమైనది. ఈనాడు ఎవరైతే ఆకాశవాణి ద్వారా ఈ గజవాహన వైభవాన్ని వింటూ తలుస్తూ ఆ స్వామివారిని వీక్షిస్తున్నారో మీకందరికీ కూడా శుభం కలుగుతుంది, అశుభాలు తొలగిపోతాయి, ఎటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా దూరమైపోతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి స్వామిని ఈనాడు భక్తులందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయ్యా, సూర్యుడిని మనం ప్రత్యక్షంగా దగ్గరికి వెళ్ళి చూడలేం, కానీ ఆ సూర్యుడే చంద్రుడి ద్వారా చక్కటి చల్లని కాంతిని మనకు అందజేసినప్పుడు మనం చూసి ఆనందిస్తాం. అదేవిధంగా ఆ స్వామివారిని మనం ప్రత్యక్షంగా బ్రహ్మాండ నాయకుణ్ణి చూడలేం, కానీ తిరుమల క్షేత్రంలో ఆ సాక్షాత్ స్వామి అర్చామూర్తిగా ఉంటూ మనకు ఈ బ్రహ్మోత్సవాల సందర్భాల్లో వివిధ వాహనాలలో కనువిందు చేస్తూ ఉంటే ఆ చంద్రదర్శనం వలన దొరికే ఆహ్లాదం ఏదైతే ఉందో, అలాంటి ఆ చల్లటి చూపు మన మీద పడినప్పుడు మన బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఈనాడు చక్కగా 6వ రోజు రాత్రిపూట చల్లటి వేళ స్వామివారు గజవాహనాన్ని అధిరోహించి వస్తున్నటువంటి సందర్భంలో ఆ స్వామివారు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనందరికీ కూడా అందించుగాక, తిరుమలాధీశ్వరుడు మనందరినీ కూడా కాపాడుగాక. రేపు సూర్యప్రభ చంద్రప్రభ వాహన సేవలుంటాయి, ఆకాశవాణి వాటిని కూడా చక్కటి వ్యాఖ్యానాలతో మీ ముందు ఉంచుతుంది. ఆ సూర్యప్రభ చంద్రప్రభ వాహనాలను కూడా రేపు చూసి, అటు తర్వాత జరిగేటువంటి చక్రస్నానం మొదలైనవన్నిటినీ కూడా చూసి, ఆ రథోత్సవంలో ఉన్నటువంటి స్వామివారిని కూడా మీరు ఆ మనస్సులో తలుచుకొని ధన్యులవ్వాలి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పరిపూర్ణమైన కృపకు పాత్రులమవుదాం, మంగళం పాడదాం.
1: శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎంజి నందన్ భట్ గారు, శ్రీ పి రాఘవేంద్ర గారు, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం పి శైలజ గారు, శ్రీయుతులు ఎస్ బాలసుబ్రహ్మణ్యం, కె శ్రీనివాసులు, బి వెంకటరామయ్య. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు సూర్యప్రభ వాహనంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: మీరింతవరకు తిరుమలలో శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలలో

భాగంగా గజవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ శ్రీ ఎంజి నందన్ భట్ గారు మరియు శ్రీ పి రాఘవేంద్ర గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. మరికొద్ది తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం తప్పనిసరి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నషాముక్త్ యువ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా రాష్ట్రీయ సంకల్ప సమారోహ కార్యక్రమాలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఆసియా క్రీడల పోటీల్లో తొలిరోజు షూటింగ్లో భారత 2 రజత పతకాలను గెలుపొందగా మహిళల క్రికెట్లో భారత జట్టు ఫైనల్కు చేరుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఈ నెల 22 నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. వార్తల వివరాలు. వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం ఆవశ్యకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన వాతావరణం పర్యావరణ పరిణామాల భవిష్యత్ సదస్సు ముగింపు సమావేశంలో రాష్ట్రపతి ఈరోజు ప్రసంగించారు. ఈ తీవ్ర సమస్యను అడ్డుకునేందుకు స్థానిక, ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలో భాగస్వాములంతా క్రియాశీలక సహకారంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పుల వల్ల మానవాళి మనుగడలోనే తీవ్ర అసమతుల్యతలు తలెత్తుతున్నాయని, జీవ వైవిధ్య క్షీణత, నీటి ఎద్దడి, భూసారం తగ్గడం వంటివి ఇందుకు ఉదాహరణలని తెలిపారు. దేశంలో పర్యావరణ సంబంధిత న్యాయపరమైన వ్యవహారాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: క్లైమేట్ ఇంపాక్ట్ పెహలే సే అధిక్ ఔర్ బడీ హుయీ ఫ్రీక్వెన్సీ సే సామ్నే ఆ రహా హై. ఫుడ్ సెక్యూరిటీ, స్వాస్థ్య ఔర్ ఆజీవిక పర్ భీ క్లైమేట్ చేంజ్ గంభీర ప్రభావ సామ్నే ఆ రహా హై. సునిశ్చిత ప్రకార సే సామ్నా కర్నే కే లియే నీతియో ఔర్ కార్రవాయీ కా ఏక్ సంగఠిత ఢాంచా आवश्यक है, जिसमें केवल सरकारी और कानूनी विशेषज्ञों ही नहीं सक्रिय रूप से भागीदार होना चाहिए, जिनको क्लाइमेट चेंज सर्वाधिक प्रभावित करता है.
0: అమెరికాలోని న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్య సమితి 81వ సర్వసభ్య సమావేశం హై లెవెల్ వీక్కు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ నాయకత్వం వహించనున్నారు. భారత ప్రతినిధి బృందంతో కలిసి ఆయన ఈ భేటీకి హాజరు కానున్నారు. ఈ నెల 26వ తేదీన ఐరాస 81వ సర్వసభ్య సమావేశంలో కేంద్ర మంత్రి జైశంకర్ ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు ద్వైపాక్షిక, బహుపాక్షిక సమావేశాల్లో కూడా జైశంకర్ పాల్గొననున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. దేశంలో యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు నషాముక్త్ యువ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రాష్ట్రీయ సంకల్ప సమారోహ కార్యక్రమాలను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ 100 వారాల ప్రచారం పేరిట చేపట్టిన ఈ ఉద్యమంలో యువత పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 1067 ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు సాగుతుండగా ఇందులో 471 మై భారత్ జిల్లా కార్యాలయాలతో పాటు మరో 596 సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ, సంతకాల సేకరణ, నాటికలు, చర్చల ద్వారా ఈ ప్రచార సందేశాన్ని నేరుగా యువతలోకి తీసుకువెళ్లడమే ఈ సమారోహ ముఖ్య ఉద్దేశం. నేపాల్ వరదల వల్ల ఇప్పటి వరకు 1400 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా గల్లంతైన మరో 6000 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రసువా, దాని పరిసర జిల్లాల్లోని నదీ పరీవాహక ప్రాంతాలు, తీవ్రంగా దెబ్బతిన్న జల విద్యుత్ ప్రాజెక్టులు, కొండ చర్యల శిథిలాల వద్ద సహాయక బృందాలు గాలిస్తున్నాయి. బాధితులు చిక్కుకుపోయినా కొన్ని సొరంగాల నుంచి శిథిలాలను తొలగించడానికి 3 నుంచి 4 నెలల సమయం పట్టే అవకాశం ఉందని నేపాల్ అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ శాసనసభ శీతాకాల సమావేశాలు రేపటి నుండి శ్రీనగర్లో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు 10 రోజుల పాటు కొనసాగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం

0: 7 సిట్టింగులను నిర్వహించనున్నారు. ఈ సమావేశాల సందర్భంగా జీఎస్టీ, మున్సిపల్ గవర్నెన్స్, సులభతర వాణిజ్యం వంటి అంశాలకు సంబంధించిన పలు బిల్లులను, శాసన ప్రతిపాదనలను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 25వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పోటీ పడుతున్న భారత క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు అక్కడి భారతీయులు సండే ఆన్ సైకిల్ పేరిట సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొని ప్రవాస భారతీయులతో కలిసి సైకిల్ తొక్కి సందడి చేశారు. ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లకు అండగా నిలుస్తూ ప్రవాస భారతీయులు చూపిస్తున్న మద్దతును మంత్రి మాండవీయ ఈ సందర్భంగా కొనియాడారు. క్రీడాకారులకు అండగా నిలుస్తున్న భారతీయ సమాజం పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. భారత క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశానికి మంచి పేరు తెస్తారనే నమ్మకాన్ని కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు.
1: जापान में नगोया में एशियन गेम्स का आयोजन हुआ है. भारत के एथलीट भी एशियन गेम्स में भाग ले रहे हैं. उसका हौसला बढ़ाने के लिए संडे ऑन साइकिलिंग करके उसको चीयर फॉर भारत करा है. मेरा विश्वास है कि हमारे एथलीट अच्छा परफॉर्मेंस करके भारत का गौरव बढ़ाएगा.
0: జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో మహిళల 100 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించిన భారత షూటర్ ఎలవేనిల్ వలరివన్ను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా స్పందించిన రాష్టపతి ఎలవేనిల్ అసాధారణ ప్రదర్శన దేశానికి ఎంతో గర్వకారణమని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అలాగే మహిళల 100 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో రజత పతకం సాధించిన భారత మహిళల జట్టును కూడా వారు ప్రశంసించారు. జపాన్ వేదికగా ప్రారంభమైన ఆసియా క్రీడలు 2026లో పోటీల తొలి రోజే షూటింగ్లో భారత్ 2 రజత పతకాలను గెలుపొందింది. మహిళల 100 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో ఎలవేనిల్ వలరివన్, విదర్శా వినోద్, సోనం మస్కర్ల త్రయం రజతం సాధించగా వ్యక్తిగత విభాగంలోనూ ఎలవేనిల్ మరో రజతాన్ని గెలుచుకున్నారు. మరోవైపు మహిళల క్రికెట్లో భారత జట్టు ఫైనల్కు దూసుకెళ్లి స్వర్ణ పతకాన్ని ఖరారు చేసుకుంది. సెమీఫైనల్లో బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్ పసిడిపోరులో శ్రీలంకతో తలపడనుంది. ఇటు మిక్స్డ్ మార్షల్స్ ఆర్ట్స్లో సుచిక తరియాల్ మహిళల ట్రెడిషనల్ 60 కేజీల సెమీఫైనల్కు చేరడం ద్వారా ఆసియా క్రీడల మార్షల్ ఆర్ట్స్లో భారత్కు తొలి పతకాన్ని ఖాయం చేసిన అథ్లెట్గా నిలిచారు. హాకీలోనూ భారత పురుషుల జట్టు పూల్ ఏ మ్యాచ్లో ఇండోనేషియాను 13-1 తేడాతో ఓడించగా మహిళల జట్టు పూల్ బిలో ఉజ్బెకిస్తాన్పై 19-0తో విజయాన్ని నమోదు చేసింది. బ్యాడ్మింటన్లో భారత మహిళల జట్టు ప్రీ క్వార్టర్స్లో కజకిస్తాన్పై 3-0తో గెలిచి క్వార్టర్స్లో అడుగుపెట్టింది. టేబుల్ టెన్నిస్లో భారత మహిళల జట్టు ఇండోనేషియాపై 3-0తో, సింగపూర్పై 3-2తో వరుస విజయాలు సాధించింది. వాతావరణం. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ రేపటికి వాయుగుండంగా, ఈ నెల 22వ నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే 23కి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి సమీపంలోకి వచ్చే అవకాశం ఉందని, 23-24 తేదీల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు తెలంగాణ, ఛత్తీస్గఢ్, విదర్భ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి ఋతుపవనాల ఉపసంహరణకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, రాబోయే 2 నుంచి 3 రోజుల్లో రాజస్థాన్, పంజాబ్లోని మరికొన్ని భాగాల నుంచి ఋతుపవనాలు వైదొలిగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాతావరణ

మార్పుల దుష్ప్రభావాలను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం తప్పనిసరిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నషాముక్త్ యువ అభియాన్లో భాగంగా దేశవ్యాప్తంగా రాష్ట్రీయ సంకల్ప్ సమారోహ్ కార్యక్రమాలను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఆసియా క్రీడల పోటీల్లో తొలిరోజు షూటింగ్లో భారత్ 2 రజత పతకాలను గెలుపొందగా మహిళల క్రికెట్లో భారత్ జట్టు ఫైనల్కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కడప కేంద్రం. ఈ ప్రసారంలో 9:30 చిత్రసీమలో అలనాటి చిత్రగీతాలు వినవచ్చు. 10:00 రవివాసరియ అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, అనంతరం ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం సందర్భంగా డాక్టర్ నవీన్ ప్రసాద్ గారితో శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం వినవచ్చు. అనంతరం న్యాయ సలహాలు శీర్షికన మధ్యవర్తిత్వం గురించి న్యాయవాది శ్రీ భూతమాపురం రావు గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి.

కొంతమంది నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎన్నో బుక్స్ చదువుతూ వారి పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. మీరు మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి సోమవారం ప్రసారం అవుతున్న యువవాణిలోని ప్రజ్ఞ కార్యక్రమంలో పాల్గొనండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రజ్ఞ కార్యక్రమం అత్యంత అవసరం. ఈ కార్యక్రమంలో మేమెన్నో సబ్జెక్ట్స్ నుండి ప్రశ్నలు అడుగుతాం. మరి మీరంతా ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పండి. మీరు ఫోన్ చేయవలసిన నంబర్ను 0852-244-1197 లేదా 244-1199. ప్రతి సోమవారం యువవాణిలో ప్రజ్ఞ కార్యక్రమం సాయంత్రం 5:15 నుండి 5:50 వరకు కొనసాగుతుంది. పోటీ పరీక్షలకు వెళ్లే వారికి ఈ ప్రజ్ఞ ఎంతగానో ఉపయోగపడుతుంది. వినండి ప్రజ్ఞ లైవ్ క్విజ్ ప్రోగ్రామ్.

ఇప్పుడొక ప్రకటన. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులకు సెప్టెంబర్ నెల 21వ తేదీ అంటే రేపు కడప నగరంలోని ప్రభుత్వ డిఎల్టీసీ ఐటీఐలో ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నారు. కావున ఐటీఐ వివిధ ట్రేడ్లలో ఉత్తీర్ణత పొందిన అర్హత ఉన్న విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అయిన 10వ తరగతి మార్కుల జాబితా, ఐటీఐ మార్కుల జాబితా, ఐటీఐ ఎన్టీసీ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్స్ పుస్తకం, పాస్పోర్ట్ సైజు ఫోటోతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకుని హాజరు కావాలని తెలుపుతున్నారు. ఎంపికైన వారికి అప్రెంటిస్ శిక్షణలో భాగంగా నెలకు 10,000 నుంచి 12,000 రూపాయల వరకు స్టైఫండ్ కంపెనీ వారు చెల్లిస్తారు. మేళాలో వివిధ కంపెనీలు పాల్గొని వారికి కావలసిన ట్రేడ్ విద్యార్థులను ఎన్నిక చేసుకుంటారు మరియు ఉద్యోగ అవకాశాన్ని కూడా కల్పిస్తారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ ఐటీఐ మైనారిటీస్ కడపవారు ఈ ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు. ప్రకటన విన్నారు.

రేపు సాయంత్రం 6:30 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ ఎం మల్లయ్య బృందం వారు పాడిన చెక్క భజన గీతాలు వినవచ్చు. 7:15 ప్రసారమయ్యే వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో ప్రత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యం అన్న అంశం గురించి వ్యవసాయ పరిశోధనా స్థానం ల్యాం గుంటూరు శాస్త్రవేత్త డాక్టర్ రాజేష్ చౌదరి గారి ప్రసంగం వినవచ్చు. రేపు రాత్రి 7:15

30 నిమిషాలు. ఇది చిత్రసీమ అలనాటి చిత్రగీతాల సమయం. కార్యక్రమంలో ముందుగా ఘంటసాల పి సుశీల గానం చేసిన విశాల హృదయాలు చిత్రంలోని పాట విందాం. సాహిత్యం దాశరథి, స్వరాలు కూర్చున్నవారు టీవీ రాజు.

0: నన్ను చదివేయాలనుకున్నాడు, కానీ నేను చదువుకోలేదు. కాకపోతే ఇట్లా టైలర్ పని నేర్చుకున్నా. అదే ఇప్పుడు చాలా అవసరం వచ్చిందన్నమాట. టైలర్ పని చేస్తూ లంగాలు కుట్టి ఒక దిక్కు అప్పుడప్పుడు వీధి వీధి తిరిగి పల్లెలు పల్లెలు తిరిగి కొంత మాటలు విన్నాను, ఉర్దుల మాటలు. అమ్మ నాన్నటోళ్ళు చాలా మంది ఉంటారు, ఆ టోటోళ్ళని చేరు తీసి దగ్గర తీసి ఇట్లా మూడు పూట్ల భోజనం పెట్టాలా, ఏమంట రాదు అని ఇదొక పూర్తి పట్టుదల అయిపోయింది నాన్న అన్నమాట నాకు. అంటే లేదు సార్, ఉన్నారు మంచి వాళ్ళు కూడా ఉన్నారు, తాగమూర్తులు కూడా ఉన్నారు, ఇట్లా ఉన్నారు అట్లా మంచి వాళ్ళు ఉన్నారు, ఏంలే అట్లా ఉన్నారు. వాళ్ళు తిని తినక చదివించి నా మా కొడుకు మమ్మల్ని సాగుతాలే అనే స్టేజీలో వదిలిపెడుతున్నారు. చాలా మంది అట్లా పాపం అట్లా చెప్పుకోలేక అట్లా అడుక్కోలేక అట్లా దిగమింగి అట్లా చాలా మంది ఉన్నారు సార్ ఇప్పుడు.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 22వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.
2: అలనాటి చిత్రగీతాల్లో తరువాత ఘంటసాల జికి గానం చేసిన సముద్రాల సీనియర్ సాహిత్యం విందాం. చిత్రం సువర్ణ సుందరి.

అలనాటి చిత్రగీతాలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, పిఠాపురం, ఎల్లారీశ్వరి బృందం గానం చేసిన ఉత్తమ ఇల్లాలు చిత్రంలోని పాట విందాం. సాహిత్యం సి నారాయణరెడ్డి, స్వరాలు కూర్చిన వారు మాస్టర్ వేణు.

అలనాటి చిత్రగీతాలు వింటూ ఉన్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. కార్యక్రమంలో ఘంటసాల పి సుశీల గానం చేసిన సిసింద్రి చిట్టుబాబు చిత్రంలోని పాట విందాం. సాహిత్యం సి నారాయణరెడ్డి, స్వరాలు కూర్చిన వారు టి చలపతిరావు.

ఆకాశవాణి కడప కేంద్రం నుండి అలనాటి చిత్రగీతాలు వింటున్నారు. 10 గంటలకు రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అలనాటి చిత్రగీతాల్లో చివరిగా సతీ సక్కుభాయ్ చిత్రం కోసం సుశీలా బృందంగానం చేసిన సముద్రాల సీనియర్ సాహిత్యం విందాం. స్వరాలు కూర్చిన వారు పి. ఆదినారాయణరావు.

అలనాటి చిత్రగీతాలు విన్నారు. రేపటి ప్రభాత ప్రసారంలో 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం సందర్భంగా డాక్టర్ నవీన్ ప్రసాద్ గారితో శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం వినవచ్చు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10:00 కావస్తుంది. ప్రకటించిన రవివాసరియ అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి కొద్ది క్షణాల్లో రిలే.

రెడ్డి. 8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ. రేపు ఉదయం 9:00 తిరుమలలో జరగబోవు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వినవచ్చు. వ్యాఖ్యాతలు శ్రీ కె నరసింహ, శ్రీ కె రామానుజాచార్యులు. 9:30 హలో అభిరుచి శ్రోతలు ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా కోరుకునే చిత్రగీతాలు. 11:00 చిత్రసీమ. 11:30 ఫిల్మీ గానిలో హిందీ సినిమా పాటలు వినవచ్చు. రేపు మధ్యాహ్నం 12:05 కర్ణాటక సంగీతంలో శ్రీమతి గీతా బ్యానెట్ గారి వీణా వాయిద్యం ప్రసారమవుతుంది. 12:40 మనోరంజని శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతం.